ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై మా ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 15వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 5వ తేదీ మంగళవారం. ఇప్పుడు నిలయంలో సమయం 5:53 దాటి 54 సెకన్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ప్రభాత ప్రసారంలో 6 గంటలకు హిందీలో, 6:05కు ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10కు భావన కార్యక్రమంలో ఆశయం డాక్టర్ ఆర్ కమలగారి లఘు ప్రసంగం వింటారు. 6:15కు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ రామారావు గారు రచించి గానం చేసిన సుందరకాండ 14వ భాగం. 6:35కు పొలం పనులు కార్యక్రమంలో వేసవిలో పెరటికోళ్ల పెంపకం, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి గారు అందించే వివరాలు వింటారు. ఉదయం 7:00కు రంగారెడ్డి జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ బి రమేష్ గారు. 7:15కు ఉదయ తరంగిణి కార్యక్రమంలో వరల్డ్ ఆస్థమా డే గురించి కొన్ని విషయాలు, అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన ప్రకృతి వైద్య విధానం చికిత్సలు, ఈ అంశం గురించి ప్రముఖ నాచురోపతి వైద్యులు డాక్టర్ ఏ మాలతి శ్యామల గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఉదయం 8:30కు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మహారాజపురం సంతానం గారి గాత్రం వింటారు. 11:03కు యువవాణి సంగీత కార్యక్రమంలో శ్రీ ఆర్ సుతీర్థ్ గారి గాత్రం వింటారు. వయలిన్ సహకారం శ్రీ బి సాయి భార్గవ్, మృదంగం శ్రీ పి జయభాస్కర్. 11:30కు సుగమ్ సంగీత్ కార్యక్రమంలో శ్రీ జేకే షాహీన్ బృందం వారి ఖవ్వాలి. ఇక మధ్యాహ్నం మా ప్రసారంలో 12:10కు యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40కు ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. మధ్యాహ్నం 1:20కు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం బాలానందం బాట వినోదాల పాట, గానం శ్రీమతి సురేఖామూర్తి, శ్రీమతి విజయలక్ష్మి, సంగీతం శ్రీమతి శశికళాస్వామి. మధ్యాహ్నం 2:30కు కస్తూరి కన్నడ కార్యక్రమంలో ఆకాశవాణి 90 ఏళ్ల వసంతోత్సవాల సందర్భంగా ఆకాశవాణి స్మృతి సంచాయ సీనియర్ రేడియో డ్రామా ఆర్టిస్ట్ శ్రీమతి సుకన్య గారితో పరిచయం వింటారు.

ఇక సాయంత్రం మా ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో మల్లన్న కథ నుండి బండారి గడ్డ కథ ఒగ్గు కథ 1వ భాగం వినిపిస్తారు శ్రీ సాయిల తిరుపతి బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వరి పంటల్లో డ్రోన్ల ద్వారా జీవ నియంత్రణ పద్ధతులు, ఈ అంశం గురించి రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు వింటారు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఐస్టర్ పుట్టగొడుగుల పెంపకం, ఈ అంశం గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ యశస్విని గారి ప్రసంగం. ఇంకా ఎలుకల సమగ్ర నిర్వహణ, ఈ అంశం గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల కీటక శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియదర్శిని గారి ప్రసంగం. ఈ అంశాలు వింటారు ఇల్లు వాకిలి కార్యక్రమంలో. 7:45 వికసిత భారత్ కార్యక్రమంలో వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, పీఎం ప్రణామ్ ప్రాముఖ్యత, ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహాయ సంచాలకులు డాక్టర్ ఆర్ ఉమారెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం చిరంజీవి.

0: 30-member House. Among the NDA constituents, the All India NR Congress has won 12 seats, the Bharatiya Janata Party 4 seats, while other allies, All India Anna Dravida Munnetra Kadagam and Lachia Jananayaga Kachi, winning 1 seat each. In IPL cricket, Mumbai Indians defeated Lucknow Super Giants by 6 wickets at Wankhede Stadium in Mumbai last night. Chasing the target of 229 set by Lucknow Super Giants, Mumbai overhauled the score in 18-point overs. And that is the end of this news bulletin.
1: Akashvani Hyderabad Kendram Bhavana Karyakramamlo ippudu vinandi ఆశయం డాక్టర్ ఆర్ కమలగారి లఘు ప్రసంగం.
2: ఆశయం అనగా దృఢ నిశ్చయం లేదా దృఢ సంకల్పం. సత్సంకల్పమైతే లోకక్షేమాన్ని కోరుతుంది. మనిషి ఆశయం మంచిదైతే మానవాళికి ఉపయోగపడుతుంది. పూర్వకాలం రాజులు గొప్ప ఆశయంతో రాజ్య విస్తరణ చేసి రాజ్యమేలారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. దేశాభిమానం కలిగిన కవులెందరో వారి రచనల ద్వారా వారి ఆశయాలను అందరికీ తెలియజేశారు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము అని దేశాభిమానాన్ని అత్యద్భుతంగా తన కర్తవ్యాన్ని తెలియజేశాడు ఆధునిక కవి రాయప్రోలు. ఇంకా మన ఆశయం ఎంత గొప్పగా దృఢంగా ఉండాలో ఇలా తెలిపారు. సూర్యుని వెలుతురు సోకునందాక, ఓడల జెండాలు ఆడునందాక, అందాక గల ఈ అనంత భూతలిని మన భూమి వంటి చల్లని తల్లి లేదని చాటి చెప్పారు. దేశాభిమానం, జాతీయాభిమానం ఉన్న ముందు తరం వారికి, యువతకు ఈ ఆశయం చక్కగా అర్థమై అనేక రచనలు చేశారు. నిద్రాణమైన జనులను మేల్కొల్పారు. ఆశయం గొప్పదైనప్పుడు నిర్భయంగా తెలియజేయమంటూ, అవమానమేలరా అనుమానమేలరా, భారతీయుడనంచు భక్తితో పాడా అని పాటల ద్వారా మాటల ద్వారా ధైర్యాన్ని అందించారు. ఆశయం గొప్పదైనప్పుడు ఆలోచనలు గొప్పగానే ఉంటాయి. ఆశయం నెరవేరుతుందా లేదా అనే ఆలోచన రాకూడదు. అందుకే దృఢ సంకల్పం ఉన్నవారు ఎలా ఉంటారో భర్తృహరి ఇలా తెలియజేశారు. ఆరంభించరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్, ధీరులు విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై, ప్రారబ్ధార్థములుజ్జగింపరుసుమి ప్రజ్ఞానిధుల్గావునన్. సదాశయమున్నప్పుడు ఆటంకములెన్ని ఎదురైనా, అడ్డంకులను అధిగమించి అయినా ధైర్యోత్సాహాలతో ముందుకురుకుతాడు తప్ప వెనుకంజ వేయడు. శివభారతంలో శివాజీ, నేతాజీ, అల్లూరి జీవితాలను చూస్తే వారి ఆశయం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, అరవిందులు సమాజాన్ని గొప్ప ఆశయంతో వారి ప్రబోధాల ద్వారా తీర్చిదిద్దారు. ఆశయం నీటి ప్రవాహం వంటిది. తన మార్గంలో రాళ్ళు రప్పలు, ముళ్ళు తుప్పలు, ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు వెళుతుందే తప్ప వెనుతిరగదు. ఆశయ సాధకునికి అడ్డంకులు అనేకం, కానీ వానిని అధిగమించి ముందుకు వెళ్లిన నాయకుడే ఫలితాన్ని సాధిస్తాడు. ప్రజాక్షేమం కోరే రాజులు ఆశయం గొప్పదై ఉండాలంటారు. రఘువంశ రాజుల ఆశయం ఎలాంటిదో, కర్తవ్యం నిర్వహించుటకు వారు ఎలాంటి జీవితాన్ని గడిపారో కాళిదాసు ఇలా తెలియజేస్తాడు. త్యాగాయ సంబృతార్థానాం, సత్యాయ మితభాషిణీం, యశసే విజు గీషీణాం, ప్రజాయే గృహమేధినం. ఈ ఆశయం పాలకులందరికీ సర్వకాలీనం, సర్వజనీనం. అలాగే పోటీ ప్రపంచంలో జీవిస్తున్న విద్యార్థులకు గొప్ప ఆశయం ఉంటేనే ప్రకాశిస్తారు. విద్యాతురాణాం న సుఖం న నిద్ర. తన ఆశయ సాధనకు నిరంతరం కృషి చేయాలి. దానికి చీమకథను ఉదాహరణగా మనకు చెప్తూ ఉంటారు. ఒక చీమ ఒక బెల్లపు గడ్డను తీసుకొని చెట్టుపైకి వెళుతున్నట, అదే సమయంలో ఒక సైనికుడు ఎక్కడో ఓడిపోయి వెన్ను చూపి వచ్చేస్తాడు. తప్పించుకొని వచ్చి ఒక చెట్టు కింద పడుకుంటాడు. కానీ అతని మనసంతా కూడా వ్యాకులమవుతుంది అలా వచ్చినందుకు. విశ్రాంతి తీసుకుంటున్నటువంటి అతను చీమను చూస్తుంటాడు. అది బెల్లపు గడ్డను తీసుకొని పైకెక్కుతున్నప్పుడు బరువుకు అది ఊడిపోతుంది, కింద పడుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ తీసుకుపోతుంది. మెల్లమెల్లగా అది తన పుట్టలోకి చేర్చుకుంటుంది. దాన్ని చూసి అతను అనుకుంటాడు, చివరకు ఇంత చిన్న చీమ దాని యొక్క ఆశయాన్ని సాధించింది.

0: మరి నేను మానవుణ్ణి గదా, నేను నా ఆశయసిద్ధి కోసం యుద్ధం చేస్తాను అని చెప్పేసి మళ్ళీ యుద్ధానికి వెళ్ళాట. వెళుతున్నటువంటి సమయంలో అనుకున్నాట, విజయమో వీరస్వర్గమో నేను తప్పకుండా స్వీకరిస్తాను అని చెప్పేసి. అందుకని ఆశయ సాధన కోసం ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు వచ్చినా మనిషి వెళ్ళాలి. కర్తవ్యం ఎంత గొప్పదైతే ఆశయం కూడా అంత గొప్పగా ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాడు ఈ కవి.
1: ఇంతవరకు ఆశయం డాక్టర్ ఆర్ కమలగారి లఘు ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ రామారావు గారు రచించి గానం చేసిన సుందరకాండ 14వ భాగం వింటారు.

ఇంతవరకు శ్రీ ఎంఎస్ రామారావు గారు రచించి గానం చేసిన సుందరకాండ 14వ భాగం

ఇంతవరకు శ్రీ ఎంఎస్ రామారావు గారు రచించి గానం చేసిన సుందరకాండ 14వ భాగం విన్నారు. భక్తి రంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. పొలం పనులు.

ఈనాటి కార్యక్రమంలో వేసవిలో పెరటికోళ్ల పెంపకం, ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతిగారు అందించే వివరాలు విందాం. వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: अंदर की नमस्कारम अंडी, నా పేరు డాక్టర్ స్వాతి, కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ రాజేంద్ర నగర్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈరోజు మనం వేసవిలో పెరటికోళ్ళ యాజమాన్యం శాస్త్రీయ పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఈ పెరటికోళ్ళు అనేవి మన గ్రామీణ ప్రాంతాల్లో శాస్త్రీయ పద్ధతిలో పెంచుకునే విధానం. దీనివల్ల మనకి అదనపు ఆదాయము, మంచి పోషక ఆహారం లభిస్తుంది. ఇప్పుడు మనం ఈ శాస్త్రీయ పద్ధతుల్లో కోళ్ళలో వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పుకుందాం. ఈ కోళ్ళు అనేవి శాస్త్రీయంగా చూసుకుంటే చెమట పట్టే గ్రంథులు అనేవి వీటికి ఉండవు. కాబట్టి నోటి ద్వారానే గాలిని బయటకు వదలడం, ప్యాంటింగ్ అంటాం. నోరు తెరిచి అలా గాలిని వదిలేస్తూ ఉష్ణోగ్రతను అవి తగ్గించుకుంటూ ఉంటాయి. ఎప్పుడైతే ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల కంటే పెరిగాయనుకోండి, ఇప్పుడు వేసవి కాలంలో అది చాలా అరుదు, కావాలి చాలా ఎప్పుడు అవుతూ ఉంటుంది. ఉష్ణోగ్రత 35 డిగ్రీలు దాటితే హీట్ స్ట్రెస్ అంటాం. దీనివల్ల గుడ్ల దిగుబడి తగ్గుతుంది, కోళ్ళు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది, డీహైడ్రేషన్ అయిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము థర్మోరెగ్యులేషన్ గురించి చూసుకుందాం. వేసవి తాపాన్ని ఎలా తగ్గించాలి? ఇప్పుడు డీహైడ్రేషన్లో 5% కంటే ఎక్కువ నీళ్లు కోల్పోతే ప్రాణాపాయం కూడా జరగవచ్చు. కాబట్టి కోళ్ళకు అందించే నీటిని 20 నుంచి 25 డిగ్రీల మధ్య చల్లగా ఉండేలాగా తాపించాలి. రోజుకి 2-3 సార్లు నీరు పెట్టేదాన్ని మారుస్తూ ఉండాలి. ఇప్పుడు నీటి పాత్రలు కూడా అలా పెట్టి వదిలేయడం కాకుండా వాటికి చుట్టూ తడిగుడ్డ కూడా కట్టుకోవచ్చు. ఇప్పుడు వాటిని పెట్టే షెడ్లు ఉన్నాయనుకోండి, వాటికి గోనె సంచులు కట్టి వాటికి నీళ్లు చల్లడం ద్వారా, పైన షెడ్ పైన తాటాకులు వేసి వాటికి నీళ్లు చల్లడం ద్వారా లోపల ఉష్ణోగ్రతలను తగ్గించే అవకాశం ఉంది. ఇప్పుడు అందులో ఎలక్ట్రోలైట్స్, విటమిన్ సి కలుపుతూ ఉంటాము. అందులో మనము pH కూడా చూసుకోవాలి, నీళ్ళు అనేవి ఎలా ఉన్నాయి అవి కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఎలక్ట్రోలైట్స్ అనుకోండి, మనం పౌడర్ దొరికితే వేస్తాము, లేదంటే బెల్లం కలిపిన నీళ్ళు, ఉప్పు కలిపిన నీళ్ళు కూడా పెట్టవచ్చు. ఇప్పుడు పోషకాహారము సమయపాలన చూసుకుందాం. అందులో ఎప్పుడైతే కోడి ఆహారం తీసుకుంటుందో దానిని డైజెషన్ అరిగించుకోవడానికి కూడా వేడి పుడుతుంది లోపల. అందువల్ల మనము పెట్టే ఆహారం కూడా ఉదయము తొందరగా 9 లోపు, సాయంత్రం 6 తర్వాత అలా పెట్టడం వల్ల లోపల నుంచి వచ్చే వేడిని కూడా తగ్గించుకోవచ్చు. తెల్లవారుజామున 5 గంటలకి మేత పెట్టడము, మధ్యాహ్నం పూట చల్లని నీరు ఇవ్వడము, చల్లగా ఉండే కూరగాయలు ఎలాగ మనము పుచ్చకాయలు కానీ సొరకాయలు కానీ ఇస్తుంటాం కదా, అవి ఇంట్లో వాడుకున్న తర్వాత మిగిలినవి వేస్తూ ఉంటే చల్లగా ఉంటుంది వాటికి. ఇప్పుడు అమ్మోనియాని ఎలా నియంత్రించుకోవాలి, దాని చుట్టూ గాలిని ఎలా నియంత్రించుకోవాలి? ఇప్పుడు ఎప్పుడైతే వేసవి కాలం ఉంటుందో, ఎండ పెరుగుతుందో, ఈ కోళ్ళు వేగంగా శ్వాస తీసుకుంటూ ఉంటాయి, గాలి సరిగా ఆడదు గూడులో. అందుకని దగ్గర దగ్గరగా పక్షులను పెట్టకుండా ఈ కోళ్ళని కొంచెం తక్కువ దూరం అనేది పెంచుకుంటే వాటి మధ్య గాలి అటు ఇటు మూవ్ అవుతూ ఉండి ఉష్ణోగ్రతలు తగ్గుతాయి, ఊపిరితిత్తుల వ్యాధులు కూడా తగ్గుతాయి. ఇప్పుడు మనం కోళ్ళ గూడు కింద వరి పొట్టేస్తారు, కొంతమంది చెక్క పొట్టేస్తూ ఉంటారు, దాన్ని కొంచెం తక్కువ ఉంచుకోవాలి, 2 అంగుళాల్లో ఉంచుకోవాలి. ఎప్పుడైనా మందంగా పెట్టామనుకోండి అక్కడ కూడా వేడిని పట్టి ఉంచి ఉక్కపోతలాగా అవుతూ ఉంటుంది. కావాలంటే చిన్న ఫ్యాన్ కూడా పెట్టుకోవచ్చు, గాలి బయటకు వెళ్ళేలాగా, ఎగ్జాస్ట్ ఫ్యాన్ అని పెట్టుకుంటాం కదా, అలా కూడా పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే మనము కోళ్ళని దగ్గర

0: దగ్గరగా గుంపులు గుంపులుగా ఉంచితే కూడా వేడవుతుంది అన్నాం కాబట్టి సాంద్రత తగ్గించాలి. కోళ్ళు ఒకదానికొకటి దగ్గరగా ఉంటే దాని బాడీ నుంచి వచ్చే వేడి కూడా రేడియేషన్ ద్వారా ఒకదానికొకదానికి వస్తుంది కాబట్టి దూరంగా ఉంచేటట్టు పెట్టుకోవాలి. ఇంతకుముందు పెంచుకునే కోళ్ళ కంటే కూడా ఒక 10% తగ్గిస్తే మంచిగా ఉంటుంది. ఇంతకుముందు 100 కోళ్ళు పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు 90 కోళ్ళను మాత్రమే ఉంచండి. అలా ఉంచితే గాలి ప్రసరణ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా ఏమైనా అయిందనుకోండి, కోళ్ళు రెక్కలు విరిచేయడం, నోరు తెరిచి ఆయాసపడుతూ ఉండడం, ఇబ్బందిగా ఉన్నాయనుకోండి, అప్పుడు చేయాల్సిన ప్రథమ చికిత్స గురించి చూద్దాం. వెంటనే వాటిని చల్లని నీటితో తడపడం కానీ లేదా చల్లని నీళ్ళలో ముంచడం కానీ పెట్టొచ్చు. కానీ ఆ సమయంలో తల మునగకుండా జాగ్రత్త చూసుకోవాలి. ఆ టైంలో గ్లూకోజ్ వాటర్ కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా సోదరీమణులందరూ పెరటి కోళ్ళ పెంపకంలో శాస్త్రీయ అవగాహన ఉంటే నష్టాలను తగ్గించుకోవచ్చు. కేవలం నీడ, చల్లని నీరు, సరైన సమయంలో మేత, ఈ 3 సూత్రాలు పాటిస్తే వేసవి గండం నుంచి మన కోళ్ళను కాపాడుకోవచ్చు. వేసవి కాలంలో ముఖ్యంగా వచ్చే వ్యాధుల గురించి చూద్దాం. ఈ కోళ్ళలో సీజన్కి సంబంధించకుండా, వాతావరణంతో సంబంధం లేకుండా కూడా వ్యాధులు వస్తూ ఉంటాయి. అందులో వైరల్ కారకం ఉన్న వ్యాధులు ముఖ్యంగా వస్తూ ఉంటాయి. పాక్స్ చూస్తాము, బుడిపలు రావడము, పాక్స్ మశూచి అంటాము, అవి వస్తూ ఉంటాయి. అవి లోపల ఊపిరితిత్తులకు కూడా వస్తూ ఉంటాయి, మోషన్స్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు హీట్ స్ట్రెస్లో మోషన్స్ అవ్వడం అనేది కామన్. ఇలా పాక్స్, కొరైజా, ఫౌల్ కొరైజా, రానికెట్ డిసీజ్, మ్యారిక్స్ డిసీజ్ అని చూస్తాము. ఇప్పుడు ఎక్కువగా మనము రెక్కలు వదిలేయడము, కాలు చాపేయడము, వీక్గా ఉండడము, ఓపిక లేనట్టు ఉంటాయి పక్షులు. వీటిల్లో మనము ఎప్పుడైనా మనకి ఈ ఎండ తీవ్రత వల్ల కాకుండా ఇన్ఫెక్షన్ వల్ల అయింది అనిపిస్తుందో దగ్గరలో ఉన్న పశు వైద్యాధికారిని, సంబంధిత పశు వైద్యాధికారి దగ్గర చికిత్స చేయించుకుంటే మరణాల బారి నుంచి తప్పించుకోవచ్చు. ఎప్పుడైనా మనము యాంటీబయాటిక్స్ వాడామనుకోండి, అవి వారం రోజుల పాటు ఒక కోర్స్ లాగా ఉంటుంది. అలా వాడితేనే మనకి దాని నుంచి రక్షణ లభిస్తుంది. మళ్ళీ మనం ఇవి వాడిన తర్వాత కూడా వాటిని వెంటనే స్లాటర్కి పంపించొద్దు. అంటే మనం ఎప్పుడైనా ట్రీట్మెంట్ చేయించామనుకోండి, బాగాలేని కోడికి ట్రీట్మెంట్ చేయించాము, యాంటీబయాటిక్స్ మందులు ఇచ్చారు, వాడాము, తగ్గిపోయింది, అలా అయిపోయింది, మంచిగా అయిపోయింది, మనకేదో పండగ వచ్చింది, ఇంటికి ఎవరు వచ్చారని వాటిని కోసుకొని తినకూడదు. ఎందుకంటే మనం ఇచ్చిన యాంటీబయాటిక్స్ అనేవి ఆ మాంసంలో ఉండిపోతాయి. దానివల్ల 2 నుంచి 3 వారాల తర్వాతనే వాటిని మాంసానికి ఉపయోగించాలి అని అడ్వైజ్ చేస్తూ ఉంటాము. ఇంకా న్యూమోనియా వస్తుంది. న్యూమోనియా అంటే ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం. ఊపిరితిత్తుల్లో గాలి తీసుకోకపోవడము, ఇలా ఇబ్బంది ఉండడం వల్ల పాక్స్ మశూచి లోపల కూడా వస్తుంది, వెట్ పాక్స్ అంటాము. లేదు న్యూమోనియా 2 బ్యాక్టీరియాల వల్ల వస్తూ ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు గాలి మంచిగా ఆడేలాగా ఉంచుకోవాలి. ఎప్పుడైనా కోళ్ళలో నివారణ అనేది అతి ముఖ్యమైనది, దానిని టీకాల ద్వారా నివారించుకోవాలి. ఎప్పుడైతే వ్యాధులు ప్రబలాయనుకోండి, దాని దగ్గరలో ఉన్న అన్నిటికీ వ్యాపించే అవకాశం ఉన్నందువల్ల నివారణే అత్యంత ముఖ్యమైన విషయం. ఎప్పుడైనా వ్యాధులు ప్రబలినప్పుడు, ఏదైనా ఒక పక్షి కానీ ఒక బర్డ్ కానీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ కోడ్ని సపరేట్గా ఉంచాలి. వాటిని పక్కకు తీసుకెళ్ళి పక్కన షెడ్లో ఉంచడమా, అలా ఉంచి వాటిని సంరక్షించుకోవాలి. అప్పుడు మనం మందులు వేయడం కూడా దానికి జాగ్రత్తగా వేసే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం అన్నిటిని కలిపి ఉంచామనుకోండి, మంచిగా ఉన్న పక్షులకు కూడా వీటిని, ఈ కోళ్ళ నుంచి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. వ్యాధులు ప్రబలకుండా ఉండడానికి, ఇంకా ఇది తొందరగా కోలుకోవడానికి, పక్కకు తీసి ఎప్పుడైతే సంరక్షణ చేసుకున్నామో తొందరగా కోలుకుంటాయి, అప్పుడు మరణాల నుంచి మనము సంరక్షించుకోవచ్చు. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.
1: ఇంతవరకు వేసవిలో పెరటికోళ్ల పెంపకం ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
2: पता है न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
2: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
3: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.

పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 6:45. మరి కాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. వేసవి దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని విద్యుత్ ఉపకేంద్రాల వద్ద సౌరశక్తి ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాబోయే 2027 గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. వేసవి దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా మంచినీటి సరఫరా సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి రాష్ట సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నీటి సరఫరా కోసం ప్రతి జిల్లాకు 1 కోటి రూపాయల చొప్పున నిధులు విడుదల చేయాలని సూచించారు. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయడంతో పాటు బోర్ల మరమ్మతులు చేపట్టాలని స్పష్టం చేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా వడదెబ్బ నివారణకు మంచినీరు మజ్జిగ పంపిణీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణలోని విద్యుత్ ఉపకేంద్రాల వద్ద సౌరశక్తి ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్ రాష్ట సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశ వివరాలను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్డూరి లక్ష్మణ్ కుమార్, వాగిటి శ్రీహరితో పాటు కలిసి నిన్న పాత్రికేయులకు వివరించారు. ఉమ్మడి జిల్లాల్లో 19 ప్రాంతాల్లో 20 మెగావాట్ల సామర్థ్యమున్న సౌరశక్తి ప్లాంట్లను 66 కోట్ల 50 లక్షల రూపాయలతో ప్రయోగాత్మక విధానంలో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. తెలంగాణలో భూముల ధరలను, రిజిస్ట్రేషన్ ఛార్జీలను సవరించాలని, వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చు తగులున్న చోట క్రమబద్దీకరించాలని మంత్రివర్గం నిర్ణయించిందని తెలియజేశారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో జరిగిన కార్యక్రమంలో విఏఓలకు స్మార్ట్ ఫోన్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ పేదరిక నిర్మూలనలో గ్రామ సంఘ సహాయకులు విఏఓల పాత్ర కీలకమని తెలిపారు. వారి కోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా 28,500 స్మార్ట్ ఫోన్ల పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: మహిళలు చిన్న చిన్న అవసరాలకు తండ్రి మీద, భర్త మీద, కొడుకు మీద ఆధారపడటం కాదు, తమ కాళ్ళ మీద తాము నిలబడాలి అనేటువంటి అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో డ్వాక్రా సంఘాలను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం, ఆ తీసుకొచ్చినటువంటి డ్వాక్రా సంఘాలను కూడా మరింత ఎప్పటికప్పుడు బలోపేతం చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగానే అనేకమైనటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఈ యొక్క డ్వాక్రాకు సంబంధించినటువంటి గ్రూప్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వారికి 50,000 రూపాయలు పైబడి ఖరీదు చేసేటువంటి ఎక్కాటని మీ అందరికీ కూడా అందజేయడం జరుగుతూ ఉంది.
0: ఆంధ్రప్రదేశ్లో మీ భూమి మీ హక్కు కార్యక్రమం కింద రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కొనసాగుతోంది. నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట రహదారులు భవనాల శాఖ మంత్రి పీసీ జనార్దన్ రెడ్డి నిన్న రైతులకు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల భూమి హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
2: ప్రతి కుటుంబానికి 3 ఇన్సెస్ ఇస్తా ఉన్నాము. స్త్రీ శక్తి ఓన్లీ ఆధార్ కార్డు చూపించేసి బస్సుల మొత్తం తిరుగుతా ఉన్నారు. ఈ రోజు గ్రామీణ వ్యవస్థలందరూ కూడా మార్చేస్తున్నాం. నీటి చేస్తా ఉన్నాం, ఎస్ఆర్ఎంసీ ద్వారా నీళ్లు ఇస్తా ఉన్నాం. ఇన్ని సదుపాయాలు కనిపించేటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం అభివృద్ధి కానీ సంక్షేమాన్ని చేస్తున్నామంటే కేవలం కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఏ కార్యక్రమాలను తీసుకునే సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చినటువంటి 90% ఇచ్చినటువంటి పథకాలు అన్నింటినీ కూడా ఈ రోజు అమలు చేస్తా ఉన్నాం.
0: ఆంధ్రప్రదేశ్లో సంక్షేమంతో పాటు అభివృద్దికి కూడా సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల

0: ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం నిలవాడ గ్రామంలో 66 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు కాల్వలను ఆయన ప్రారంభించారు. అనంతరం కెరటం గ్రామంలో 96 లక్షల రూపాయలతో నిర్మించిన సాగునీటి కాలువలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాలతో పాటు అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ది దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో రహదారులు, డ్రైన్లు నిర్మించడంతో పాటు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నామని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాబోయే 2027 గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పుష్కరాల ఏర్పాట్లపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ పుష్కరాలకు దాదాపు 10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని, వారి సౌకర్యార్థం టెంట్ సిటీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పుష్కర నిధులతో శాశ్వత అభివృద్ది పనులు చేపడతామని, రోడ్లు, డ్రైనేజీలు, ఘాట్లు, తాగునీటి సదుపాయాలు మెరుగుపరుస్తామని మంత్రి తెలియజేస్తూ
1: 2014-15 కేవలం 3 మంత్స్ ముందే గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, పంచాయతీ కావచ్చు, ఎండోమెంట్స్ కావచ్చు, ఆర్ఎండ్బి కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, అదర్ డిపార్ట్మెంట్స్ కూడా కేవలం 3 నెలల ముందు స్టార్ట్ చేశారు. అలా కాకుండా ఇప్పుడు ముందుగానే స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో అన్ని డిపార్ట్మెంట్లు, ఎవరి డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నారు. 2014-15 దాదాపు 4 కోట్ల మంది వచ్చారు. సరే, ఇంకా ఎంతో మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా ఆ సిటీస్ లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు జరుగుతుంది.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. యోగా కార్యక్రమాల నిర్వహణపై ఆయుష్ అధికారులతో విజయవాడలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ యోగాసనాలు

యోగా కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి సూచించారు. మార్క్సిజం సిద్ధాంత సృష్టికర్త, తత్వవేత్త, ఆర్థిక శాస్త్రవేత్త కార్ల్ మార్క్స్ జయంతిని ఈరోజు నిర్వహిస్తున్నారు. 18 మే 5వ తేదీన జర్మనీలో జన్మించిన కార్ల్ మార్క్స్ సామాజిక శాస్త్రాలను సరళమైన భాషలో రాసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. దస్ క్యాపిటల్, ద కమ్యూనిస్టు మేనిఫెస్టో గ్రంథాలను రాశారు. పెట్టుబడిదారీ విధానానికి భిన్నంగా సోషలిస్టు సిద్ధాంతాన్ని తీసుకొచ్చిన కార్ల్ మార్క్స్ 1883 మార్చి 14 కన్నుమూశారు. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో ఆయన దృశ్య మాధ్యమ విధానంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇప్పటి వరకు 8575 కొనుగోలు కేంద్రాల ద్వారా 184,000 మంది రైతుల నుంచి 1,440,000 టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా కొనుగోళ్లకు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో టార్పాలిన్ సిద్ధంగా ఉంచి తడిసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని మంత్రి ఆదేశించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో మరో 3 రోజులు విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన 185 మంది హజ్ యాత్రికులు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి హజ్ యాత్రకు నిన్న బయలుదేరారు. విడిది కేంద్రం నుంచి విమానాశ్రయానికి వెళ్లే వాహనాలను మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ జెండా ఊపి ప్రారంభించారు. తెల్లవారుజామున 5 గంటలకు మొదటి విమానం, అనంతరం 2 విమానాల్లో మొత్తం 185 మంది యాత్రికులు బయలుదేరినట్లు చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేసవి దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో నీటి అద్దెరి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని విద్యుత్ ఉపకేంద్రాల వద్ద సౌరశక్తి ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

0: రాబోయే 2027 గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక డాక్టర్ గణేష హెగడే. అథ వార్తా. భారతీయ జనతా పార్టీతి దళైన పశ్చిమ బంగాళ రాజ్యే 94-200 సదస్య రాజ్య విధానసభాయాం ప్రచండం జనాదేశం ప్రాప్య ఇతిహాస వినిర్మిత. అనేన స్వాధీనతానంతరం ప్రథమవారం పశ్చిమబంగాళరాజ్యే భాజపాదళం బహుమతేన సత్తాయామాగతమస్తి. అసమ్ రాజ్యె సత్తాధారీ భాజపానేతృత్వయుక్తేన ఎన్డీఏ దళేన పునరేకవారం జనాదేశం ప్రాప్య తృతీయవారం సత్తాయామాగమ్యతే యత్ర హి భాజపాదళేన 370 ఆసనాని విజితాని. కేరళం రాజ్యె కాంగ్రెస్ నేతృత్వేన యూడీఎఫ్ ఇతి సంయుక్త లోకతాంత్రిక ఘటబంధనేన ఊనశతం ఆసనేషు విజయం ప్రాప్య నిర్ణాయకరూపేణ సత్తాం ప్రతి ప్రత్యాగమనస్య సంకేతః ప్రదత్తః. యత్ర చ కాంగ్రెస్ దళేన 63 ఆసనాని విజితాని. పుదుచేరిత్యత్ర రాష్ట్రీయ ప్రజాతాంత్రిక ఘటబంధనేన ఎన్డీఏ ఇత్యనేన 30 ఆసనేషు 18 ఆసనాని విజిత్య సర్వకారం రచయితుం స్పష్ట బహుమతం ప్రాప్తమస్తి. పశ్చిమ బంగాళరాజ్యె భవానీపుర విధానసభాక్షేత్రే భాజపా ప్రత్యాశీ సువేందు అధికారి పశ్చిమ బంగాళస్య ముఖ్యమంత్రీం టీఎంసీ నేత్రీం మమతా బెనర్జీం 15,000 మతై పరాజితవాన్. నిర్వాచన సూచీ విశేష సఘన పునరీక్షణస్య ఎస్ఐఆర్ ఇత్యస్య అనంతరం ప్రథమ నిర్వాచనే మమతా బెనర్జీ నేతృత్వేన తృణమూల కాంగ్రెస్ ఇత్యస్య 15-వర్షీయం శాసనం సమాప్తం కృత్వా భాజపాదళేన బహుమతం ప్రాప్తమస్తి. పశ్చిమబంగాళరాజ్యె భాజపాదళేన 2,50, తృణమూల కాంగ్రెస్ దళేన 80 ఆసనాని చ విజితాని. అభినేత పరివర్తిత రాజనేత చ చంద్రశేఖరన్ జోసెఫ్ విజయస్య నేతృత్వే తమిళగ్ వేత్రి ఖజగం టీవీకే ఇతి దళేన తమిళనాడు విధానసభా నిర్వాచనే ఏకైక బృహత్తమ దళరూపేణ ఉద్భవన్ ఇతిహాస వినిర్మిత. రాజ్యే 34-200 నిర్వాచన క్షేత్రేషు టీవీకే దళేన 8,00,000 ఆసనాని ప్రాప్తాని. భాజపాదళస్య వరిష్ట నేత్ర అథ ప్రధానమంత్రిణా శ్రీ నరేంద్ర మోదినా ఐతిహాసిక అభూతపూర్వ దివసోయోమితి ఉక్త్వా పశ్చిమ బంగాళ అసమ్ పుదుచేరి తమిళనాడు కేరళం రాజ్యానాం జనానాం దళకార్యకర్తృణాం చ ప్రతి ఆభారః ప్రకటితః. ह्यः नवदिल्ल्यां भाजपा मुख्यालये दलकार्यकर्तॄन् सम्बोधयन् श्रीमोदी अवदत् यत् अयं राष्ट्रस्य कृते नूतन प्रभातस्य सूचकः अस्ति तथा च जनाः भारतस्य महालोकतन्त्रे कार्यप्रदर्शनस्य राजनीतिषु एकभारत श्रेष्ठ भारतस्य भावनायां च विश्वासं स्थापितवन्तः.
2: जय पराजय लोकतंत्र और चुनावी राजनीति का एक स्वाभाविक हिस्सा होता है, लेकिन 5 प्रदेशों की जनता ने पूरे विश्व को दिखाया है कि ये हमारा भारत मदर ऑफ डेमोक्रेसी क्यों है. लोकतंत्र डेमोक्रेसी हमारे लिए सिर्फ एक तंत्र नहीं है, ये हमारी रगों में दौड़ता हुआ संस्कार है. और आज सिर्फ भारत का लोकतंत्र ही नहीं जीता है, आज भारत का संविधान भी जीता है.
1: ప్రధానమంత్రిణా శ్రీ మోదినా ఉక్తం యత్ దేశస్య 20+ రాజ్యేషు భాజపా ఎన్డీఏ సర్వకారాః సత్తాయాం సంతి తథా చ భాజపాయాః మంత్రః జనతా ఏవ జనార్దనః ఇతి. భాజపాదళేన పుదుచేరిత్యత్ర విధానసభాయాః నేతారం నిర్వాచయితుం దళస్య వరిష్ఠనేత ఏవం కేంద్రీయ మంత్రి డాక్టర్ మనసుఖ్ మాండవీయ ఏవం పుదుచేరిత్యత్ర దళస్య ప్రభారి నిర్మల కుమార్ సురాన చ కేంద్రీయ పర్యవేక్షక రూపేణ చితవంతౌ. నామద్వయమపి భాజపా సంసదీయ మండలస్య కేంద్రీయ పర్యవేక్షక మండలేన అనుమోదితమాసీత్. ఐపీఎల్ ఇతి 20-30 క్రికెట్ లీగ్ ప్రతిస్పర్ధాయాం ముంబై నగరస్య వాన్ఖేడే క్రీడాంగణే గతరాత్రౌ ముంబై ఇండియన్స్ దళేన లఖనౌ సూపర్ జాయింట్స్ దళం 6-0 పరాజితం. అద్య సాయం 7:30 ఢిల్లీ క్యాపిటల్స్ అథ చెన్నై సూపర్ కింగ్స్ దళయోర్మధ్యే దిల్ల్యాః అరుణ్ జైట్లీ క్రీడాంగణే క్రికెట్ లీగ్ ప్రతిస్పర్ధా నిశ్చిత వర్తతే. ఇతి వార్తా.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రంగారెడ్డి జిల్లా సమాచార లేఖ వింటారు. లేఖ అందిస్తారు శ్రీ బి రమేష్ గారు.
1: దివ్యాంగుల జీవితాల్లో వెలుగు నింపేందుకు ప్రభుత్వాలు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఐసీడీఎస్ కేంద్రంలో దివ్యాంగులకు ట్రైసైకిల్స్, బ్యాటరీ సైకిల్స్, వినికిడి పరికరాలు వంటి సహాయ ఉపకరణాలను పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వాధ్వర్యంలో సీఎస్ఆర్ నిధులతో ఈ పరికరాలు అందించబడినట్లు తెలిపారు. భూములు కోల్పోతున్న రైతులకు మెరుగైన పరిహారం అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండి గౌరిలో గ్రామ రైతులు వినతిపత్రం అందచేయగా వారి సమస్యలను జిల్లా ఇన్ఛార్జి మంత్రితో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఫార్మాసిటీ భూ పరిహారం వివాదంలో రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నకర్త మేడిపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య ఆరోపణల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. పోలీసులు గ్రామంలో 144 సెక్షన్ అమలు చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. రంగారెడ్డి జిల్లా ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. జిల్లాలోని ఇబ్రహీంపట్నం కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి పీఆర్సీ అమలు, పెండింగ్ బకాయిల విడుదల కోరుతూ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. రోడ్డు ప్రమాదాల్లో ఏటా వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని, వాహనదారులు వేగం కంటే ప్రాణాలకు ప్రాధాన్యమివ్వాలని గ్రేహౌండ్స్ ఆక్టోపస్ అదనపు డీజీపీ అనిల్ కుమార్ సూచించారు. మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ లో నిర్వహించిన రహదారి భద్రత అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేయడంతో పాటు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఎండల తీవ్రత నేపథ్యంలో మధ్యాహ్నం బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో సూచించారు. అవసరమైతే నీరు, గొడుగు, టోపీ వాడాలని, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని తెలిపారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి రైతులకు సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి రూపురేఖలు మార్చుతామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. అర్బన్ పార్క్, వాచ్ టవర్, పర్యావరణ ఉద్యానవనం పనులను ప్రారంభించి అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఫరూక్ నగర్ మండలం హాజీపల్లి, ఎలికట్ట పంచాయతీలను డీపీఓ సురేష్ మోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పంచాయతీ కార్యాలయం, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలను పరిశీలించి మహిళా సంఘం భవన నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని త్వరగా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి రంగారెడ్డి జిల్లా ఆమనగల్లో తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో సాగు విస్తీర్ణం పెరిగిందని, రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులకిచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ రంగారెడ్డి జిల్లా ఆమనగల్లో తెలిపారు. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. కల్వకుర్తి డిపోకు 20 కొత్త బస్సులు కేటాయించినట్లు వెల్లడించారు. పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండి సమర్థవంతంగా సేవలు అందించాలని డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు. రంగారెడ్డి జిల్లా ఈసిటీలో ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఈ కార్యాలయం రవాణా సౌకర్యాలకు అనుకూలంగా ఉందని తెలిపారు. టీబీ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ పాపారావు సూచించారు. టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో కొంగరకలాన్లో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. శంకర్పల్లి మండలంలోని మహాలింగపురం ఎన్సీసీ కన్స్ట్రక్షన్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో 5 కార్మికులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. మంత్రి వివేక్ వెంకటస్వామి క్షతగాత్రులను పరామర్శించి వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. జిల్లా పరిధిలో రైతులకు సమాచారం ఇవ్వకుండా భూసేకరణ చేపట్టడం అన్యాయమని సిపిఎం రాష్ట కార్యదర్శి జాన్ విస్లీ అన్నారు. భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న దీక్షలకు మద్దతు తెలుపుతూ మాట్లాడారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లాలో బాలికలు మరోసారి ఆధిక్యం చాటారు. ప్రథమ సంవత్సరంలో బాలికల ఉత్తీర్ణత శాతం 81.28% ఉండగా ద్వితీయ సంవత్సరంలో 85.99% బాలుల కంటే మెరుగైన ఫలితాలు సాధించారు. జిల్లా మొత్తంలో మొదటి సంవత్సరం 76.38%, రెండో సంవత్సరంలో 81.61% ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 52,946 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 49,217 మంది ఉత్తీర్ణులయ్యారు.
0: ఇంతవరకు శ్రీ బి రమేష్ గారు అందించిన రంగారెడ్డి జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళం ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం తెలిపింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మధ్యప్రాచ్య గల్ఫ్ ప్రాంతాల్లో నౌకలపై ఇరాన్ దాడులు తీవ్రతరం చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 6% మేర పెరిగాయి. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాత్రి ముంబైలో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్పై ముంబై ఇండియన్స్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళం ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలు ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రజలు భారతదేశ గొప్ప ప్రజాస్వామ్యంపై, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిపై నమ్మకం ఉంచారన్నారు. ప్రజల విశ్వాసంతో కమలం మళ్లీ వికసించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన బీజేపీ అధ్యక్షులు నితిన్ నవీన్ను అభినందించారు. గెలుపోటములు రాజకీయాల్లో భాగమని, భారతదేశాన్ని ఎందుకు ప్రజాస్వామ్యానికి తల్లి అని పిలుస్తారో ప్రపంచం ఈసారి గమనించిందని పేర్కొన్నారు. ఇది భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగం సాధించిన విజయమన్నారు.
1: జై పరాజయ లోక్తంత్ర ఔర్ చునావీ రాజనీతి కా ఏక్ స్వాభావిక్ హిస్సా హోతా హై లేకిన్ 5 ప్రదేశో కీ జనతా నే పూరే విశ్వ కో దిఖాయా హై యే హమారా భారత్ మదర్ ఆఫ్ డెమోక్రసీ క్యో హై లోక్తంత్ర డెమోక్రసీ హమారే లియే సిర్ఫ్ ఏక్ తంత్ర నహీ హై ये हमारी रगों में दौड़ता हुआ संस्कार है और आज सिर्फ भारत का लोकतंत्र ही नहीं जीता है आज भारत का संविधान भी जीता है.
0: ప్రస్తుతం దేశంలో 20 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వాలున్నాయని, ప్రజలే దేవుళ్లు అనేది బీజేపీ మంత్రమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. పార్టీ ప్రజల సేవకి అంకితమైందని, అందుకే ప్రజలు బీజేపీపై మరింత నమ్మకం ఉంచుతున్నారని చెప్పారు. బీజేపీ ఉన్న చోట సుపరిపాలన, అభివృద్ది ఉంటాయని ప్రజలు గమనిస్తున్నారని ప్రముఖంగా ప్రస్తావించారు.
1: आज देश के 20 से ज्यादा राज्यों में भाजपा एनडीए की सरकारें हैं. हमारा मंत्र है नागरिक देवो भव. हम जनता की सेवा में जुटे हुए हैं और इसलिए जनता भाजपा पर ज्यादा से ज्यादा भरोसा कर रही है. जनता साफ देख रही है जहां भाजपा वहां गुड गवर्नेंस, जहां भाजपा वहां विकास.
0: అస్సాం ప్రజలు వరుసగా 3వ సారి బీజేపీ, ఎన్డీఏపై నమ్మకం ఉంచి హ్యాట్రిక్ విజయం అందించారని గుర్తు చేశారు. అస్సాం చరిత్రలో ఇదో గొప్ప ఘట్టమని, ముఖ్యంగా టీ ఎస్టేట్ ప్రాంతాల్లో బీజేపీకి అపూర్వ మద్దతు లభించిందని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో ప్రతి పౌరుడికి హామీ ఇస్తూ రాష్ట మెరుగైన భవిష్యత్తు కోసం బీజేపీ నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉంటుందని, యువతకు ఉపాధి లభిస్తుందని, వలసలాగిపోతాయని, చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మొదటి కేబినెట్ సమావేశంలోనే ఆయుష్మాన్ యోజనకు ఆమోదం తెలుపుతామని వెల్లడించారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడుతూ, 4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత ప్రజలు బీజేపీ, ఎన్డీఏపై చూపిన విశ్వాసానికి ధన్యవాదాలు తెలిపారు. అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి ఫలితాలు మోదీ నాయకత్వంపై ప్రజలకున్న అచంచల నమ్మకాన్ని ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు. కార్యకర్తల కృషి, అంకితభావం వల్లే పశ్చిమ బెంగాల్లో బీజేపీ భారీ విజయం సాధించిందని నవీన్ పేర్కొన్నారు. దేశంలో 4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ భారీ ఆధిక్యంతో చారిత్రక విజయం నమోదు చేసింది. మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్ల పాలనకు ముగింపు పలికి, స్వాతంత్ర అనంతరం బెంగాల్లో బీజేపీ తొలిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపూర్లో సువేందు అధికారి చేతిలో ఓటమి పాలయ్యారు. అస్సాంలో బీజేపీ, ఎన్డీఏ కూటమి వరుసగా 3వ సారి విజయం సాధించింది. ముఖ్యమంత్రి హిమంత్ విశ్వశర్మ జలుక్ బారి నుంచి విజయం సాధించారు. కేరళలో యూడీఎఫ్ 99 స్థానాలతో విజయం సాధించి అధికారం దక్కించుకుంది. అయితే ధర్మడం నుంచి ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన స్థానం నిలబెట్టుకున్నారు. ఇక తమిళనాడులో నటుడు విజయ్ స్థాపించిన

0: టీవీకే పార్టీ అరంగేట్రంలోని రికార్డు సృష్టించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కొలత్తూరులో ముఖ్యమంత్రి స్టాలిన్ టీవీకే అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక పుదుచ్చేరిలో రంగస్వామి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి 18 స్థానాలతో స్పష్టమైన మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఉప ఎన్నికల్లో గుజరాత్, మహారాష్ట, త్రిపురలో బీజేపీ విజయం సాధించగా బారామతిలో సునేత్ర పవార్ దేశంలో అత్యధిక ఓటు మెజార్టీతో కొత్త రికార్డు సృష్టించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన పదవికి రాజీనామా చేశారు. కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అరలేకర్ పినరయి రాజీనామాను ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు ఆ పదవిలో కొనసాగాలని గవర్నర్ విజయన్ను కోరారు. రాష్ట ఎన్నికల్లో అధికార ఎల్డీఏ ప్రభుత్వంపై యూడీఎఫ్ విజయం సాధించడంతో విజయన్ తన రాజీనామా సమర్పించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ మెజార్టీతో విజయం సాధించి తొలిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలన ముగింపు పలికి రాష్టంలో సరికొత్త రాజకీయ శకం ప్రారంభించింది. అత్యంత కీలక భవానీపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ అభ్యర్థి శుభేందు అధికారి చేతిలో 15,000కు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక బహరంపూర్ స్థానంలో సీనియర్ కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి ఓటమి చెందారు. బెంగాల్ చరిత్రలో అత్యధికంగా 92.47% ఓటింగ్ నమోదైంది. పాల్తా నియోజకవర్గంలో పోలింగ్ రద్దవడంతో మే 21న మళ్లీ ఎన్నిక జరగనుంది. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలో తమిళ వెట్రిక్ కలగం ప్రభంజనం సృష్టించింది. పార్టీ స్థాపించిన తొలి ఎన్నికల్లో 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. పార్టీ అధినేత విజయ్ తాను పోటీ చేసిన పెరంబూర్, తిరుచి, ఈస్ట్ 2 స్థానాల్లో ఘన విజయం సాధించారు. మరోవైపు అధికార డీఎంకే 59 స్థానాలకు, ఏఐడిఎంకే 47 స్థానాలు దక్కించుకున్నాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ చెన్నైలో కొలత్తూరులో టీవీకే అభ్యర్థి విఎస్ బాబు చేతిలో 8,700 ఓట్ల తేడాతో ఓటమి పాలవడం గమనార్హం. ఇక ఉదయనిధి స్టాలిన్ త్రివళ్లికేణి స్థానం నిలబెట్టుకున్నారు. కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ టీవీకే అభ్యర్థి కమిడీ చేతిలో ఓడిపోయారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం తెలిపింది. వాణిజ్య ఎల్పీజీ సరఫర సుమారు 70% వరకు పునరుద్ధరించబడిందని పేర్కొంది. న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, ఏప్రిల్ నెలలో 2.15 లక్షల టన్నులకు పైగా వాణిజ్య ఎల్పీజీ విక్రయాలు జరిగాయని తెలిపారు. ఆటో ఎల్పీజీ విక్రయాలు ఇప్పటివరకు సుమారుగా 11,100 టన్నులకు చేరుకున్నాయని, అలాగే ఈ నెలలో 5 కిలోల సామర్థ్యం గల 2 లక్షల పైగా సిలిండర్లు అమ్ముడినట్టుగా సుజాత శర్మ వెల్లడించారు.
1: कमर्शियल एलपीजी में 70% तक की आपूर्ति की जा रही है. अभी तक लगभग 2,15,000 टन कमर्शियल एलपीजी की सेल हुई है और ऑटो एलपीजी की सेल अप्रैल से लेकर अब तक लगभग 11,100 टन की गई है. 5 किलो के सिलेंडर की आपूर्ति भी 100% इंक्रीज की जा चुकी है और इसके चलते अब तक लगभग 23,05,000 के सिलेंडर्स की सेल हुई है.
0: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మధ్యప్రాచ్య గల్ఫ్ ప్రాంతంలో నౌకలపై ఇరాన్ దాడులు తీవ్రతరం చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 6% మేర పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు $6.27 పెరిగి $114.44 ముగిసింది. ఇక యుఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ బ్యారెల్కు $4.48 పెరిగి $106.42 వద్ద స్థిరపడింది. గల్ఫ్ ప్రాంతంలో ఆందోళన పెరగడం సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉండటంతో చమురు ధరలు పెరిగాయి. ఉత్తరాఖండ్లో ఉత్తరకాశీ, రుద్రప్రయాగ్, చమోలి, భాగేశ్వర్, పిథార్గౌర్ జిల్లాలో రాగల 24 గంటల్లో పిడుగులు, వడగళ్ల వాన, బలమైన గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్టంలో కొండ ప్రాంతాలు అక్కడక్కడ తేలిక పాటించి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో నిన్న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈరోజు వడగళ్లు, పిడుగులు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని నగరానికి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఢిల్లీలో కశ్మీరీ గేట్, ఇండియా గేట్, అక్షర్ధామ్, సబ్దర్జంగ్, నెహ్రూ స్టేడియం, డిఫెన్స్ కాలనీ వంటి ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముంబైలో వాంకడే స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 229 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 18.4 ఓవర్లలో 4 వికెట్లు గోల్పై ఛేదించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో 6వ స్థానం చేరుకుని ప్లే ఆఫ్ ఆశలు సజీవం చేసుకుంది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళం ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ డిస్టిబ్యూటర్ల వద్ద ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం తెలిపింది.

0: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మధ్యప్రాచ్య గల్ఫ్ ప్రాంతంలో నౌకలపై ఇరాన్ దాడులు తీవ్రతరం చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 6% మేర పెరిగాయి. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాత్రి ముంబైలో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఉదయ తరంగిణి.

ఉదయతరంగిణి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వరల్డ్ ఆస్తమా డే గురించి కొన్ని విషయాలు వింటారు. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన ప్రకృతి వైద్య విధానం చికిత్సలు ఈ అంశం గురించి ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ ఏ మాలతి శ్యామల గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. కార్యక్రమంలో ముందుగా వినండి వరల్డ్ ఆస్తమా డే గురించి కొన్ని విషయాలు.

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు శ్వాసతో ఇబ్బంది పడుతున్నారని మనందరికీ తెలుసు కదా. అవునండి, ఈరోజు మనం వారి గొంతుకగా మారే రోజనమాట, అంటే ప్రపంచ ఆస్తమా దినోత్సవం.

ప్రతి సంవత్సరం మే నెల మొదటి మంగళవారం జరుపుకునే ఈరోజు కేవలం ఒక తేదీ మాత్రమే కాదండి, ఉబ్బసం నీడలో నివసిస్తున్న ప్రజల సవాళ్ళు, ఆశలతో మనల్ని అనుసంధానించే ఒక ప్రత్యేక సందర్భం. అసలు ఆస్తమా అంటే ఏంటి? ఇది ఒక దీర్ఘకాలికమైన, అంటే దీర్ఘకాలిక వ్యాధి అనర్థం. ఇది ఒక వ్యక్తి శ్వాసకోశాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. రోగిలో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడం, ఛాతిలో బిగుతుగా ఉండడం, దగ్గు ఇంకా ఈల శబ్దాలు వినిపిస్తూ ఉంటే ఆ రోగికి ఆస్తమా ఉందని అర్థం. దుమ్ము, పొగ, పుప్పొడి, వాతావరణంలో మార్పు లేదా ఒత్తిడి కారణంగా ఈ సమస్య మరింత పెరుగుతూ ఉంటుంది. ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని 1998 గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా అనే సంస్థ ప్రారంభించిందట. దీనిని మొదట స్పెయిన్లోని బార్సినాలో నిర్వహించారు. దీనిలో దాదాపు 35 దేశాలు పాల్గొన్నాయట. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జిఐఎన్ఏ ఈ దినోత్సవాన్ని ఒక ప్రత్యేక ఇతివృత్తంతో జరుపుకుంటుంది. ప్రజల దృష్టిని వివిధ అంశాలపై ఆకర్షించడానికి ఈ రోజును నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఆస్తమా దినోత్సవం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది ఆస్తమా గురించి ప్రజలకు అసలు ఇది ఏంటో తెలియజేస్తుందట. ఈ వ్యాధి ఎందుకు వస్తుంది, దీని లక్షణాలు ఏంటి, దీనికి ఎలా చికిత్స చేసుకోవచ్చు, ఇది రాకుండా ఎలా నిరోధించవచ్చు వంటి వివరాలను తెలియజేస్తుంది. నిజానికి నేటికి ప్రజల మనసుల్లో ఆస్తమా గురించి అనేక అపోహలున్నాయి. కాబట్టి ఈరోజు ఆ అపోహలను తొలగించి సరైన సమాచారాన్ని అందించడానికి ఒక మంచి అవకాశం ఇస్తుంది ఈ ప్రపంచ ఆస్తమా దినోత్సవం. ఈరోజు ఉబ్బసం ఉన్నవారికి

వారికి, వారి కుటుంబాలకు, వారిని చూసుకునే వారికి కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ రోజున వారు ఒంటరిగా లేరని భావిస్తారు. అందరూ వారికి మద్దతు ఇవ్వడానికి కలిసి వస్తారు. ప్రపంచ ఆస్తమా దినోత్సవం ప్రభుత్వాలు, ఆరోగ్య సంబంధిత సంస్థలు ఉబ్బసం నివారణ, చికిత్సకు మంచి ప్రణాళికలు రూపొందించాలని, అవసరమైన వస్తువులను అందించాలని కూడా గుర్తు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఆస్తమాపై మరిన్ని పరిశోధనలు జరగాలని, దానికి కొత్త చికిత్సలేంటో కనుక్కోవాలని కూడా నొక్కి చెప్తుంది.

ఆస్తమా రోగులకు శారీరక మద్దతు మాత్రమే కాదండి, మానసిక మద్దతు కూడా అవసరం. మనము వారి ఆలోచనలో మార్పు తేవాలి. స్పర్శ ద్వారా ఉబ్బసం వ్యాపిస్తుంది, లేదా ఇన్హేలర్లు వాడటం ఒక వ్యసనమని వంటి అపోహలు సమాజంలో చాలామందికి ఉంటుంటాయి. కానీ నేటి కాలంలో మనం దూరంగా ఉండాల్సిన విషయాలు ఇవే. అలాంటి అపోహలు లేకుండా వారు కొత్త తేజోన్ని మనము అందరికీ కల్పించాలని కోరుకుందాం. ఆస్తమా నయం చేయలేని వ్యాధి కాదని మనం గుర్తు చేస్తూ ఉండాలి. కొంచెం జాగ్రత్తగా సరైన సమాచారంతో జీవనశైలిలో మార్పులతో దీన్ని పూర్తిగా నియంత్రించవచ్చని ఆ రోగులకు మనం నచ్చ చెప్పాలి. అలాంటి రోజు మరి ఈరోజు.

దీర్ఘకాలిక శ్వాస సంబంధ రుగ్మతల్లో ఆస్తమా కూడా ఒకటి. ఊపిరితిత్తుల్లోని వాయునాళాల్లో వివిధ కారణాల వల్ల కండరాలు వాచిపోవడం వల్ల నాళాలు సన్నబడుతుంటాయి. దాంతో శ్వాస తీసుకోవటం ఆటంకంగా మారుతుంది. ఏదైనా చిన్న పని చేసినా కూడా ఆయాసం రావటం, ఈ రుగ్మత ఏ వయసు వారికైనా వస్తుంటుంది.

ఆస్తమా వల్ల మరణించడం చాలా దురదృష్టకరం. దీన్ని పూర్తిగా నయం చేయలేకపోయినా దాని బారిన పడకుండా కొంత మేరకైనా నియంత్రించవచ్చని డబ్ల్యూహెచ్ఓ పేర్కొనింది. అయితే

0: ఆకాశవాణి హైదరాబాద్ ఆరోగ్య దీపిక.
1: నా పేరు డాక్టర్ కేఆర్ మేఘనాథ్. నేను ఈఎన్టి సర్జన్ని. చాలా సందర్భాల్లో జలుబు చేసినప్పుడు, ముఖ్యంగా ముక్కు గట్టిగా చీదినప్పుడు చెవి లోపలికి చీము పదార్థాలు ప్రవేశించి చెవి బ్లాక్ అవ్వడం, చెవి సరిగ్గా వినిపించకపోవడం, చెవిలో లేని శబ్దాలు వినిపించడం, దాన్నే టినిటస్ అంటాము. అటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా జరిగినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఈఎన్టి డాక్టర్ని సంప్రదించాలి. డాక్టర్ని సంప్రదించే ముందే ఇంటి దగ్గర మనం ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే వేడి నీళ్ల ఆవిరి పీల్చడం ముక్కు ద్వారా. వేడి నీళ్ల ఆవిరి పీల్చినట్టయితే చెవి లోపల జరుగుతున్నటువంటి డ్యామేజ్ పెరగకుండా ఉంటుంది. రెండవ విషయం ఏంటంటే ముక్కు లోపలికి ఆట్రువిన్ అనేటువంటి డ్రాప్స్ మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఓవర్ ది కౌంటర్ దొరికేటువంటి మందు ఇది. ఈ డ్రాప్స్

0: ముక్కులో వేసుకుని 2 నిమిషాలు ఆగి తర్వాత వేడినీళ్ళు ఆవిరి పీల్చినట్టయితే ఈ ఇబ్బంది పెరగకుండా ఉంటుంది.
1: ఇంతవరకు వరల్డ్ ఆస్తమా డే దీని గురించి కొన్ని విషయాలు విన్నారు.

ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆరోగ్య జీవనం శీర్షికన ప్రకృతి వైద్య విధానం చికిత్సలు. ఈ అంశం గురించి ప్రముఖ నాచురోపతి వైద్యులు డాక్టర్ ఏ మాలతీ శ్యామల గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన ప్రకృతి వైద్య విధానంలో చికిత్సలు, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ నేచురోపతి డాక్టర్ ఏ మాలతీ శ్యామల గారు మన స్టూడియోస్కి విచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
1: నమస్కారం అండి, శ్రోతలందరికీ నమస్కారం.
0: ప్రస్తుతము ప్రకృతి విధానానికి, ఆర్గానిక్ ఫుడ్, ప్రకృతి వైద్యానికి, ప్రకృతి జీవనానికి ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు జనాలు. అంటే పెరుగుతున్న అనారోగ్య సమస్యల బారి నుండి తిరిగి ప్రకృతి వైపు నడిస్తే కానీ ఆరోగ్యం పొందలేమన్న భావన, ఒక చైతన్యం కలుగుతుంది. సో ఈ ప్రకృతి వైద్య విధానాన్ని అవలంబించేటప్పుడు అందులో ఏ ఏ రకమైన చికిత్సా పద్ధతులు ఉంటాయి ఒకసారి తెలియజేయండి.
1: ప్రకృతి వైద్యం అంటేనే ఎటువంటి మందు లేనటువంటి చికిత్స, మన పంచమహాభూతాలతోటి చేసేటటువంటి అతి ఉత్తమమైనటువంటి చికిత్సా మార్గం ఏంటి అని అంటే ప్రకృతి వైద్యం అన్నమాట. దీనిలో చికిత్సా విధానాలు ఎలాగా ఉంటాయనంటే, ప్రకృతితో ఉన్నటువంటిది అంటే భూజల అపవాయురని పంచమహాభూతాలు ఉన్నాయి కదా, జల చికిత్స అనేటటువంటిది, అంటే దీన్ని హైడ్రోథెరపీ అని మనం చెప్తాము. దాని తర్వాత మనకి భూమి అంటే మడ్ థెరపీ అనేది ఉంటుంది. మట్టి చికిత్స అంటాం కదా, మడ్ థెరపీ అని అంటాం. ఫాస్టింగ్ థెరపీ అంటాం కదా, అంటే అది ఎటువంటి శూన్యమైనటువంటి దాన్ని మనం ఫాస్టింగ్ థెరపీ కింద తీసుకుంటాం అనమాట. వాయు అని అంటే మనం ప్రాణాయామ చేస్తాము, అంటే సూర్యుడికి ఎక్స్పోజ్ అయ్యి చేసేటటువంటి సౌర చికిత్స అని అంటాం. ఇవన్నీ కూడా ప్రకృతి వైద్యంలో ఉన్నటువంటి బేసిక్స్ చికిత్సలు అన్నమాట. ఇది కాకుండా ఆహార చికిత్స అనేటటువంటిది కూడా ఒకటి ఉంటుంది. ఫుడ్ ఈజ్ అ మెడిసిన్. మనకి ఫుడ్ని, ఆహారాన్నే మనము ఒక మెడిసిన్ లాగా ఇస్తాం అక్కడ ప్రకృతి వైద్యం లోపల. ఆరోగ్యానికి ఆహారమే ఆధారం. ఎలా ఉంటుందనంటే కస్టమైజ్డ్ డైట్ అని అంటాం కదా, ఏ వ్యాధికి ఎవరికి ఎంత పరిమాణం లోపల ఆహారం ఇవ్వాలి, ఏ రకమైనటువంటి ఆహారం ఇవ్వాలి అనేటటువంటిది ప్రధాన అంశంగా మనం ఇక్కడ తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, కిడ్నీ పేషెంట్ ఉన్నారు, రెండు కిడ్నీలు పాడైపోతాయి లేదా ఒక కిడ్నీ పాడవుతుంది, అంటే వాటికి సరిగ్గా పనిచేయటం లేదు, వాటి యొక్క క్రియాటిన్ లెవెల్స్ మనం చూసుకుంటాము. దానికి ఎలాంటి డైట్ ఇవ్వాలి? వాళ్ళకి సాఫ్ట్ డైట్ అనేది ఇస్తాం, ప్రోటీన్స్ కొంచెం తక్కువగా ఉన్నటువంటి ఆహారాన్ని ఇస్తాము. ఎక్కువగా వాళ్ళకి వాటర్ కంటెంట్ తక్కువగా ఉన్నటువంటి ఆహారాలు ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళకి అది ఆ ఫంక్షనింగ్ అనేది సరిగ్గా ఉండదు కాబట్టి దానికి అనుగుణంగా మనం ఆహారాన్ని ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అదే డయాబెటీస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వేరే రకంగా ఆహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే థెరపీస్ కూడా మనం ఎలా ఇవ్వడం జరుగుతుంది అనంటే, ఎవరికి ఏ థెరపీ అవసరం ఉంటుందో అది చేస్తామన్నమాట. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మట్టి చికిత్సలు, దాని తర్వాత జల చికిత్స అంటే హైడ్రోథెరపీలో ఒక హైడ్రోథెరపీ అని అంటే చాలా మంది అనుకుంటారు ఓన్లీ మంచినీళ్ళు తాగడమే ఒక హైడ్రోథెరపీ అని అనుకుంటారు, కానీ అలా కాదు. హైడ్రోథెరపీలో ఎలా ఉంటుందంటే హిప్ బాత్ అనేది ఒకటి ఉంటుంది, స్పైనల్ బాత్ అనేది ఉంటుంది, సానా బాత్ ఉంటుంది, దాని తర్వాత స్టీమ్ బాత్ అనేది ఉంటుంది, ఆమండ్ ఫుడ్ బాత్ అనేది ఉంటుంది, దాని తర్వాత రకరకాలైనటువంటి ప్యాక్స్ ఉంటాయి, చెస్ట్ ప్యాక్, జీహెచ్ ప్యాక్, లివర్ ప్యాక్, కిడ్నీ ప్యాక్, ఇలాగా ఈ జల చికిత్సలోనే ఇన్ని మార్పులు ఉంటాయన్నమాట. ఇవి కూడా ఎలా ఉంటుందంటే ఒక్కొక్క వ్యాధికి ఒక రకమైనటువంటి టెంపరేచర్ వాటర్ తోటి ఇవ్వడం జరుగుతుంది. అందరికీ ఒకటే రకమైనటువంటి చికిత్స, అన్నిటికీ ఒకటే రకమైన టెంపరేచర్ తోటి మనము ప్యాక్స్ కానీ లేకపోతే ట్రీట్మెంట్ కానీ ఇవ్వడం జరగదు. ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకి తగ్గట్టుగా ఆ టెంపరేచర్ వాటర్ని ఇచ్చి మనం చికిత్స చేయడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు నిద్ర రావటం లేదు, న్యూట్రల్ స్పైనల్ బాధిస్తాము, బీపీ ఎక్కువగా ఉంది, కోల్డ్ స్పైనల్ బాధిస్తాము, డయాబెటీస్ ఉంది, హిప్ బాధిస్తాము, మెన్సెస్ ప్రాబ్లం ఉంది, హార్ట్ అండ్ కోల్డ్ హిప్ బాధిస్తాము, అంటే వాళ్ళ దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట.
0: అంటే పేషెంట్ యొక్క ప్రకృతి, వారి యొక్క కాన్స్టిట్యూషన్, వాళ్ళు ప్రజెంట్ చేసిన సింప్టమ్స్ అన్నింటినీ పరిగణలోకి తీసుకొని
1: వాళ్ళ
0: దానికి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్స్ కూడా పరిశీలించి వాళ్ళకు ఒక కస్టమైజ్డ్ ప్లాన్ ఇస్తారు.

0: ప్రతిరోజు కూడా, ప్రతిరోజు రోజు ఒక కొత్త పేషెంటే ఉన్న, ఒక పేషెంట్ ఉంటారు, అది మళ్ళీ నెక్స్ట్ డే వెళ్తే మళ్ళీ కొత్త కేసు అన్నట్టు అనమాట.
1: ఈ రోజు ఉండే పేషెంట్ రేపటికి ఆయనలో జరిగిన మార్పులను అనుసరించి మళ్ళీ రేపటికి ట్రీట్మెంట్ మారుతుంది.
0: మారుతుంటుంది. మనం ఎనిమా ఇవ్వడం జరుగుతుంది, ప్రైమ్ ట్రీట్మెంట్ ఎనిమా ఇవ్వడం. డీటాక్సిఫికేషన్ ఫస్ట్ మనం ఎనిమా ఇస్తాం, అది కూడా జల చికిత్సలోనికే వస్తుంది అనమాట. దాని తర్వాత మడ్ థెరపీ ఇస్తాం, మడ్ బాత్ ఇవ్వడం, ఫుల్ మడ్ బాత్ ఇస్తాము, మడ్ ప్యాక్స్ ఇస్తాము, పార్షల్ మడ్సే ఇస్తాము. కీళ్ల వాతం ఉంది, కీళ్ల నొప్పులు ఉన్నాయి, వాళ్ళకి పార్షల్

0: స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి కదా, ఆ పోర్స్ అన్ని ఓపెన్ అయిపోయి స్వెట్ ద్వారా మలిన పదార్థాలన్నీ బయటకి వెళ్ళిపోతాయి అన్నమాట. అట్లాంటి చికిత్సలన్నీ కూడా మనము చేయడం జరుగుతుంది అన్నమాట.
1: అంటే ఇవన్నీ చికిత్సలు ఒక వ్యక్తికి తనకు సంబంధించిన రుగ్మత గానీ వ్యాధిని గానీ దృష్టిలో పెట్టుకుని ఆ చికిత్సలు ఏవి చేయాలనేది నిర్ణయించబడుతుంది అంటారు. ముఖ్యంగా ఈ యోగా ప్రాణాయామాలను కూడా ఈ ప్రకృతి వైద్య విధానంలో ఒక భాగంగా చూస్తారా?
0: చూస్తామండి, యోగా ప్రాణాయామ కూడా ప్రకృతి వైద్యం లోపల ఒక భాగంగానే చూస్తాం. ఎందుకనంటే వాళ్ళకు కూడా ఇక్కడ కూడా థెరపటిక్ యోగా ఉంటుంది, అందరికీ అన్ని ఆసనాలు చెప్పేవి. నడుము నొప్పి ఉంటుంది, నడుము నొప్పి ఉన్న వాళ్ళకి సూర్య నమస్కారాలు చేయమని మనం అడ్వైస్ చేయం. వాటికి స్పైనల్ ట్విస్టింగ్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి, అది కూడా ఒక థెరపటిక్ గానే ఉంటాయి. వాళ్ళకి ఒక 6 ఆసనాలు ఉంటాయి, 8 ఆసనాలు ఉంటాయి. ఇక్కడ కూడా నిష్ణాతులైనటువంటి యోగా నిపుణుల ద్వారా అండర్లోనే మనం చేయడం జరుగుతుంది అన్నమాట, యోగా చేయించడం జరుగుతుంది. ప్రాణాయామ కూడా అంతే, అందరికీ అన్ని ప్రాణాయామాలు చేయడానికి అవ్వదు, వాళ్ళ యొక్క దాన్ని బట్టి మనం ప్రాణాయామ చేయించడం జరుగుతుంది.
1: యోగా ప్రాణాయామంతో పాటు ధ్యాన ప్రక్రియలు కూడా ప్రకృతి చికిత్సలో ఏమన్నా
0: చేస్తాయండి. ఎందుకనంటే ఫస్ట్ అన్ని రోగాలకి కారణం ఏంటంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఒత్తిడి. ఇప్పుడు ఇవాళ రేపు మనం చూసేటటువంటిది ఏంటంటే ఒత్తిడి వల్ల చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఒత్తిడిని తగ్గించాలి అని అంటే ప్రాణాయామతో పాటుగా ధ్యానం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మాకు డీప్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అని, క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అనేటటువంటివి ఉంటాయి, ఆ థెరపీస్ కూడా మనం చేయిస్తాం. అది కాకుండా ముద్రతోటి మెడిటేషన్ ఒకటి చేయిస్తాం అన్నమాట. అనేక రక ముద్రలు వేస్తారనమాట, ధ్యాన ముద్ర, వాయు ముద్ర, లింగ ముద్ర, అట్లాంటి ముద్రాస్ చేసి వాటితోటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయించి వాటితోటి ఆ ముద్రాస్ తోటి మెడిటేషన్ చేయిస్తారనమాట. అట్లా చేయించడం వల్ల కూడా చాలా వరకు మన ప్రాబ్లమ్స్ అనేటటువంటివి తగ్గుతాయి.
1: ఒక ప్రముఖ నానుడు ఉంది ప్రకృతి వైద్య విధానంలో, న్యూట్రిషన్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ మోర్ దెన్ న్యూట్రిషన్ ఎలిమినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంటారు.
0: అది 100% ట్రూ అండి. అందుకే మేము ఫస్ట్ డీటాక్సిఫికేషన్ చేస్తాం.
1: ఈ డీటాక్సిఫికేషన్ క్రమంలో మీరన్న మట్టి చికిత్స, సౌర చికిత్స, జల చికిత్సతో పాటు ఉపవాస చికిత్స కూడా చాలా ప్రముఖంగా వినబడుతుంటుంది.
0: అదే ఫస్ట్ ప్రైమ్, ఉపవాస చికిత్స కూడా మేము చేపిస్తాం అన్నమాట. అంటే ఉపవాసాన్ని అందరికీ కాకుండా కొంతమందికి ఎవరైతే అవసరం ఉంటుందో వాళ్ళకి ఇస్తారు. కానీ ఒకటి మనం గమనించాలి, పక్కనున్న పేషెంట్కి అన్ని చికిత్సలు ఇస్తున్నారు, నాకెందుకు ఇవ్వటం లేదు అని అనుకోవడానికి లేదు. ఇప్పుడు లివర్ ఉంటుంది, అసైటిస్ ప్రాబ్లం ఉంటుంది, వాడికి మసాజ్ ఎలా ఇస్తాము? ఇవ్వడానికి లేదు. వాడికి ఫస్ట్ కావాల్సింది ఏంటి? వాళ్ళకి ఎలిమినేషన్ ప్రాసెస్ కావాలి. ఆ దానికి మనం ఆహార చికిత్స ఏమి ఇవ్వాలి అనేది ముందర ఆలోచన చేసుకోవాలి. దాని తర్వాత వాళ్ళకి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మట్టి ఇవ్వాలా లేకపోతే హిబ్బాత్ ఇవ్వాలా అనేది ఆలోచన చేసుకోవాలి. సో లంగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మసాజ్ ఇస్తే తగ్గిపోతుంది అని అనుకోకూడదు. లంగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాళ్ళకి చెస్ట్ ప్యాక్ ఇవ్వాలి, ఆమెండ్ ఫుడ్ బాత్ ఇవ్వాలి, న్యూట్రల్ ఫుడ్ బాత్ ఇవ్వాలి, అలా ఉంటుంది. అంతేగాని ప్రతి వాళ్ళకి మసాజ్ ఇవ్వడం కానీ ప్రతి వాళ్ళకి ఫాస్టింగ్ థెరపీ ఇవ్వడం అనేటటువంటిది కరెక్ట్ కాదన్నమాట, అట్లా చేయడానికి కాదు.
1: సో ఇలా బాడీకి కావాల్సిన సర్వీసింగ్ అంటే డీటాక్సిఫికేషన్ ప్రక్రియ కానీ, ఆహార పద్ధతులు కానీ, రిజినివేషన్ థెరపీ కానీ ఇవన్నీ చేసుకున్న తర్వాత తిరిగి అదే జీవన విధానంలో, జీవన శైలిలో మార్పులు చేసుకోకుండా అదే తప్పు చేసినట్టయితే తిరిగి అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది కదా డాక్టర్ గారు?
0: ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆధునిక వైద్య విధానం, మోడర్న్ సైన్సెస్ లోపల ఒక మెడిసిన్ రాస్తారు, హైపర్ టెన్షన్ ఉంది, ఈ మెడిసిన్స్ తీసుకోవాలి, ఇన్ని పొద్దున ఇన్ని సాయంత్రం ఇన్ని పొద్దు, అది వాళ్ళు ఎలా మానక మరవకుండా వేసుకుంటూ ఉంటున్నారో అదేవిధంగా ప్రకృతి చికిత్సాలయంలోకి వచ్చి వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ చెప్పినటువంటి ఏ నియమాలైతే మనం చెప్తుంటామో, ఏ రకమైనటువంటి ఆహారం తీసుకోవాలి అని చెప్తున్నామో అట్లనే కంటిన్యూస్గా పాటించారనుకోండి, ఇంకా అసలు మనం రోగాల బారి పడకుండా ఉంటాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే ప్రకృతి చికిత్స విధానం చెయ్యాలనంటే మొట్టమొదటిగా నమ్మకం అనేది ఉండాలి. నమ్మకం అనేది వచ్చింది అని అంటే ఎక్కడైనా కూడా ఎటువంటి ప్రాబ్లం అయినా కూడా తక్కువ అవుతుంది. ఫెయిత్, ఇంకొకటి డిటర్మినేషన్, చెయ్యాలి అనేటటువంటి ఒక పట్టుదల ఉండాలన్నమాట. ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మట్టిలో నుంచి మాణిక్యం వస్తుంది అని అంటారు కదా
1: డాక్టర్ గారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉండాలంటే ప్రకృతికి అనుకూలంగా, ప్రకృతికి అనుగుణంగా జీవించాలంటారు.
0: అవునండి, తప్పకుండా అలాగే జీవించాలి. ఏంటి అని అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటివన్నీ కూడా మనము ఎగైనెస్ట్ ప్రకృతి అంటే రివర్స్ గేర్ లోపల వెళ్ళిపోతున్నాము. మళ్ళీ ఫార్వర్డ్కి రావాలి అనేసి అని అంటే తప్పకుండా మనం ప్రకృతి వైద్యంలోనే జీవించాలి. ఈ చికిత్సా విధానాలని కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా మనము గనక తీసుకొని గనక ఉంటే తప్పకుండా మనకి మంచి ఫలితాలు మన శరీరానికి ఉంటాయి. కాబట్టి మనం ఎటువంటి రోగాలు

0: బారిన పడకుండా మనంతట మనమే మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంది అనేటటువంటి ఒక దృఢ నిశ్చయానికి మనం రాగలుగుతాం. ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్, జీవన శైలి వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి మళ్ళీ మనకి రాకుండా, అంటే మనం మనంతట మనమే వాటిని నిరోధించుకోవాలి అనేసి అనుకుంటే మనం ప్రకృతి వైద్య విధానాలని దానికి తగ్గట్టుగా మనం, అంటే ఏ విధంగా అయితే మనం అనుసరించాలో ఆ విధంగా కనుక అనుసరిస్తే ఆరోగ్య స్థితిలోనికి మనం వెళ్ళగలడానికి అవకాశం ఉంటుంది. ప్రకృతికి అనుగుణంగా జీవించడం అనేది ఎప్పటికైనా ఉత్తమంగా ఉంటుంది.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ శ్యామల గారు, నమస్కారం.
0: థ్యాంక్ యూ అండి.

0: ఇంతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన ప్రకృతి వైద్య విధానం చికిత్సలు ఈ అంశం గురించి ప్రముఖ నాచురోపతి వైద్యులు డాక్టర్ ఏ మాలతీ శ్యామల గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

మనోజనరంజన్. ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి. సీతారాముల చిత్రం కోసం పి. సుశీల గానం చేసిన వేడురి గీతం, సంగీతం సత్యం.

చిత్ర సీమల చివరిగా వినండి ముత్యాల పల్లకి. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన మల్లెమాల గీతం, సంగీతం సత్యం.

ఇంతవరకు బౌళి రాగంలో సద్గురు త్యాగరాజస్వామి కృతి విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి రంజని రాగంలో దుర్మార్గ చరధములను. సద్గురు త్యాగరాజస్వామి కృతి రూపక తాళం.

ఇంతవరకు రంజని రాగంలో సద్గురు త్యాగరాజస్వామి కృతి విన్నారు. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇప్పుడు వినండి కన్నడ గౌళ రాగంలో ఓరజూపుచు, సద్గురు త్యాగరాజస్వామి కృతి, ఆదితాళం.

ఇంతవరకు కన్నడ గౌళ రాగంలో సద్గురు త్యాగరాజస్వామి కృతి విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి చిత్తరంజని రాగంలో నాదతను మనిషం, సద్గురు త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.

చిత్తరంజని రాగంలో సద్గురు త్యాగరాజస్వామి కృతి విన్నారు. కార్యక్రమంలో చివరిగా వినండి గరుడధ్వని రాగంలో తత్వమేరుగ తరమా సద్గురు త్యాగరాజస్వామి కృతి రూపకతాళం.

గరుడధ్వని రాగంలో సద్గురు త్యాగరాజ స్వామి కృతి విన్నారు. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ మహారాజపురం సంతానం గారి గాత్రం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 9 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అస్సాం ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 82 స్థానాలతో భారీ విజయం సాధించింది. దాని మిత్రపక్షాలైన ఏజీపీ 10, బీపీఎఫ్ 10 సీట్లు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ 19 స్థానాలకు పరిమితం అవ్వగా ఏఐయుడిఎఫ్, రైజోర్ దల్, చెరో 2 సాధించగా టీఎంసీ ఒకచోట విజయం సాధించింది. కేరళలోని శాసనసభ ఎన్నికల్లో యూడిఎఫ్ 102 స్థానాలలో ఘన విజయం సాధించింది. లెఫ్ట్ కూటమి 35 స్థానాలకే పరిమితమైంది.

కాంగ్రెస్ 63, సిపిఎం 26, ఐయుఎంఎల్ 22 సీట్లు గెలుచుకోగా బీజేపీ 3 చోట్ల విజయం సాధించింది. చిన్నారుల్లో పెరుగుతున్న మధుమేహాన్ని అరికట్టేందుకు కేంద్రం ఆర్బీఎస్కే 2.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. 18.5% మంది చిన్నారులు టైప్ 1 బాధితులుగా ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా విస్తృతంగా పరీక్షలు నిర్వహించి వ్యాధిగ్రస్తులకు జిల్లా స్థాయిలో ఉచితంగా చికిత్స, అవగాహన కల్పించేలా సమగ్ర ప్రణాళికను రూపొందించారు. 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికలలో 3 చోట్ల బీజేపీ గెలవడం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని బండి సంజయ్ అన్నారు. మోదీ, అమిత్ షా, నితిన్ నబిన్ నాయకత్వంలో లభించిన ఈ విజయం కాంగ్రెస్ ముక్త్ భారత్ లక్ష్య సాధనకు మరింత ఊతమిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఏఎన్యు దూరవిద్య అభ్యర్థులు లైబ్రేరియన్ పోస్టులకు అనర్హులన్న హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు టీజీపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది. నియామకాలు తుది తీర్పుకు లోబడి ఉంటాయని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ వివాదంపై తదుపరి విచారణలో సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది. శనగ, జొన్న రైతులకు మద్దతు ధర కల్పించేందుకు మార్కెఫెడ్ ద్వారా పంట సేకరణకు మంత్రి మండలి ఆదేశించింది. కొనుగోళ్లు కోసం 1369 రూపాయల కోట్ల రుణానికి బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు నిర్ణయించగా, ఈ ప్రక్రియను 3 సభ్యుల మంత్రివర్గ ఉపసంఘం పర్యవేక్షణలో చేపట్టాలని కేబినెట్ కీలక సూచనలు చేసింది. కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం హైదరాబాద్లో ఈ నెల 14 నిర్వహించనున్నట్లు బోర్డు మెంబర్ సెక్రటరీ సతీష్ కంబోజ్ తెలంగాణ ఎంపీలకు నిన్న సమాచారం పంపారు. భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థకు చెందిన న్యూట్రీహబ్ సహకారంతో మిల్లెట్ మార్వెల్స్ సంస్థ రోజుకి 1 పూట చిరుధాన్యాల భోజనం అనే జాతీయ మిషన్ను నిన్న హైదరాబాద్లోని ఐఐఎంఆర్లో ప్రారంభించింది. ఐఐఎంఆర్ డైరెక్టర్ తారా సత్యవతి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డిలు దీనిని ప్రారంభించారు. న్యూట్రీహబ్ డైరెక్టర్, సీఈఓ స్టాన్లీ, మిల్లెట్ మార్వెల్స్ వ్యవస్థాపకుడు సీఈఓ భరత్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఉదయం 10 గంటలకు ముఖ్యాంశాలు వింటారు.

చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి, శంకరాభరణం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం కేవీ మహదేవన్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి. చిత్రసీమలో ఇప్పుడు వినండి సప్తపది చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన వేటూరి గీతం, సంగీతం కేవీ మహదేవన్.

0: లైఫ్ స్టేజెస్ లో మీ సమస్యోడ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి ఆనంద భైరవి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం రమేష్ నాయుడు.

శ్రోతల చిత్ర సీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, ప్రేమించు పెళ్ళాడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.

0: అదమ్మ చేతుల్లో.
1: వింటున్న పాట సాగర సంగమం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్పి శైలజ గానం చేసిన వేటూరు గీతం, సంగీతం ఇళయరాజా.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మన జనరంజన్. శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, సూర్యచంద్ర చిత్రం కోసం రాజ్ సీతారాం, పి సుశీల గానం చేసిన వేటూరి గీతం, సంగీతం రమేష్ నాయుడు.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ April 26 నుంచి June 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన April 26 నుంచి May 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SC.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: శ్రోతల చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, బృందావనం చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వెన్నెల కంటి గీతం. సంగీతం మాధవ పెద్ది సురేష్.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
2: కొంతకాలం కొంతకాలం
1: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్నీ తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
4: శ్రోతలు ఇంతకుముందు విన్న పాట రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన భువనచంద్ర గీతం. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. చిత్రసీమలో ఇప్పుడు వినండి అల్లరి ప్రియుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట. సంగీతం ఎంఎం కీరవాణి.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి యాదాద్రి ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని రాష్ట మంత్రిమండలి తీర్మానించింది. నగర సమస్యలకు సృజనాత్మక పరిష్కారాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎస్ఐయుఎం సంయుక్తంగా అర్బన్ ఎక్స్చాలెంజ్ ఐడియాథాన్ 2026 నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్త డిగ్రీ పీజీ విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనొచ్చు. ఆసక్తి కలవారు పూర్తి వివరాల కోసం www.niuem.org.in వెబ్సైట్ సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో ప్రభుత్వ కార్యాలయాలు పెండింగ్లో ఉన్న పనులు క్లియర్ చేసేందుకు వన్ టైం సెటిల్మెంట్ వెసులుబాటు కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. శనగ జొన్న రైతులకు మద్దతు ధర కల్పించేందుకు మార్క్ఫెడ్ ద్వారా పంట సేకరణకు మంత్రిమండలి ఆదేశించింది. కొనుగోళ్ల కోసం 1369 కోట్ల రూపాయల రుణానికి బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు నిర్ణయించగా

ప్రక్రియను ముగ్గురు సభ్యుల మంత్రివర్గ ఉపసంఘం పర్యవేక్షణలో చేపట్టాలని కేబినెట్ కీలక సూచనలు చేసింది. కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం హైదరాబాద్లో ఈ నెల 14 నిర్వహించబోతున్నట్టుగా బోర్డు మెంబర్ సెక్రటరీ సతీష్ కంబోజ్ తెలంగాణ ఏపీలకు నిన్న సమాచారం పంపారు. ఏఎన్యు దూరవిద్య అభ్యర్థులు లైబ్రేరియన్ పోస్టులకు అనర్హులైన హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు టీజీపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది. నియామకాలు తుది తీర్పుకు లోబడే ఉంటాయని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం స్పష్టం చేసింది. వివాదంపై తదుపరి విచారణలో సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది. పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం మారాలని దేశ ప్రజలంతా కోరుకున్నారని, వారి ఆకాంక్షను ఆ రాష్ట్ర ప్రజలు నెరవేర్చారని కేంద్ర బొగ్గనల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దాని ప్రభావం తెలంగాణపైన ఉంటుందని అభిప్రాయపడ్డారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హర్ముజ్ జలసంధ్ర చిక్కుపోయిన విదేశీ నౌకలు సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చేందుకు ప్రాజెక్ట్ ఫ్రీడమ్ను ప్రకటించారు. ఈ మేరకైన ట్రూత్ సోషల్ పోస్ట్ చేశారు. ఇక ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాత్రి ముంబైలో వాంకడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్పై ముంబై ఇండియన్స్ జట్టు 6 తేడాతో విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వినవచ్చు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. క్షణక్షణం చిత్రం కోసం మనో చిత్ర పాడిన వెన్నెల కంటి గీతం వినండి. సంగీతం ఎంఎం కీరవాణి.

0: అరవిరిసిన తలపుల కురిసెను కల కలిసిన మనసులలో, పురి విరిసిన వలపులు తెలిపెను కథ పిలుపుల మలుపులలో,
1: అదిరిన పెదవులలో జత కుదరగ ముసిరెను అలకల అలచిలక.

జగదేక వీరుడు అతిలోక్ సుందరి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వేటూరి గీతం వినండి. సంగీతం ఇళయరాజా.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 90 వసంతాల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ప్రముఖ నటులు, రచయిత, దర్శకులు శ్రీ తనికెళ్ల భరణి గారితో శ్రీమతి నిహారా కాణేటి గారి సంభాషణ విందాం.
1: 90 వసంతాల ప్రజాప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం ఈ శీర్షికలో భాగంగా ఈరోజు మనతో ఒక విశిష్ట అతిథి ఉన్నారు. ప్రముఖ రచయిత, నటులు, ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్న వక్త, తెలుగువారందరికీ సుపరిచితులు మా దాసు, మా నానాజీ, గోవిందరావు, మాణిక్యం, తోటరాముడు, గిరీశం, కెప్టెన్ చింతామణి, మా భరణి గారు, తనికెళ్ల భరణి గారు. నమస్తే సార్.
2: అమ్మా నమస్కారం తల్లి.
1: స్టూడియోలో ఇలా మాట్లాడడం ఎంత బాగుందో సార్. స్క్రీన్లో మిమ్మల్ని చూసిన దానికంటే రెట్టింపు ఆనందం ఉంది. వాళ్ళ
2: నాకు కూడా చాలా ఏళ్ల తర్వాత పుట్టింటికి వచ్చినట్టు నాకు కూడా అనుభూతి.
1: ఎంత చక్కటి మాట చెప్పారు సార్.
2: ఎందుకంటే మా జీవితాల్లో ఈ వినోదం, విజ్ఞానం సర్వస్వం ఒక విధంగా ఆకాశవాణి.
1: సార్, చిన్నప్పటి నుంచి రేడియోతో మీ అనుబంధంతో పాటు మీ కెరీర్ ప్రోగ్రెస్ అవుతుండగా రేడియోతో మీ అనుబంధం, ఈ రోజు రేడియో ఏంటి, ఈ 90 ఇయర్స్ ఆఫ్ ఆకాశవాణి సెలబ్రేట్ చేస్తూ మీతో మాట్లాడాలనుంది సార్. మరి ముందు మీ చైల్డ్హుడ్కి వెళ్ళిపోదామా సార్?
2: మా పేరెంట్స్ది పశ్చిమ గోదావరి. మా అమ్మగారిదేమో పాలకొల్లు దగ్గర ఉండే జగన్నాథపురం. మా నాన్నగారిది ఏలూరు దగ్గర ఉండే గుండుగొలను. గుండుగొలను ప్రాశస్త్యం ఏమిటంటే ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకుడు అయినది ఆ ఊరే. అయితే మేమంతా ఇక్కడ హైదరాబాద్, మా నాన్న స్వాతంత్ర పూర్వం వచ్చేసారు ఇక్కడికి. మా నాన్న రైల్వేలో చేస్తుండేవారు. రైల్వేలో చేస్తున్న క్రమంలో మేముండే రైల్వే క్వార్టర్స్ 221/1 చిలకలగూడ
1: ఇంకా గుర్తుంది.
2: అది ఎందుకంటే దాదాపు నేను గ్రాడ్యుయేషన్ వచ్చేదాకా ఆ ఇంట్లోనే ఉన్నాను కాబట్టి ఆ అనుభూతులు అవి చాలా అమూల్యమైనవి. ఇప్పుడు రేడియో మామూలుగా ఎవరింట్లోనా విన్నా ఫస్ట్ టైం 1965-70 ఆ ప్రాంతాల మధ్య మా ఇంట్లో ఒక పండగ. ఏమిటంటే మా కాలనీ మొత్తంలో ఫస్ట్ మేమే రేడియో కొన్నది మా నాన్నగారు. ఇంకా అదొక ఉత్సవం అనుకోవచ్చు. ఎందుకంటే పెద్ద సైజు ఫిలిప్స్ రేడియో, అది గోల్డ్ కలర్ తోటి బట్టతోటి పై భాగం, దానికి ఒక లెఫ్ట్ సైడ్న ఒక కన్నులా ఉండేది, ఒక గ్రీన్ లిక్విడ్ ఉంది, మరి ఇలా ఫ్లక్చుయేట్ అవుతుండేది ట్యూన్ చేస్తున్నప్పుడల్లా. నాకు ఇప్పటికీ గుర్తు అన్నమాట, అంత పక్కాగా దానికి బొట్లు పెట్టి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి అతిథులు మా కాలనీ వాళ్ళందరూ పిల్లలు పెద్దలు అందరూ చేపలు పరిచి వాళ్ళకి ఒక కూల్ డ్రింక్సో టీయో నిమ్మరసం ఏదో ఇచ్చేసి ఫస్ట్ ఏదో సుముహూర్తంలాగా దానికి ట్యూన్ చేసినప్పుడు నాకు గుర్తుండి ఫస్ట్ వచ్చిన అడ్వర్టైజ్మెంట్ మమ్మీ మమ్మీ మోడర్న్ బెడ్ అనుకుంటా. అందులోంచి ఒక డబ్బా పెట్టి అందులోంచి మాటలు రావడం ఏమిటి అనేది ఒక చిన్నపిల్లలకు వింత. అది ఇక పెట్టాం కాబట్టి పొద్దునుంచి సాయంత్రం దాకా దాన్ని వాడుతుంటే మా బామ్మ వచ్చి ఎందుకురా పాపం నోరు నొప్పి పెడుతుంది, కట్టేయండి కాసేపు అనేది అమాయకంగా. అలాగా మొత్తానికి ఒక అద్భుతం ఒకటి ఆవిష్కృతమైంది మా ఇళ్లలో. ఇక్కడి నుంచి జీవితంలో ఒక కొత్త పార్ట్నర్ ఎలా జాయిన్ అవుతే ఎలా ఉంటుందో, ఎందుకంటే మాది 3 గదుల ఇల్లు అన్నమాట. ఫస్ట్ రూమ్లో అంతా బొంతలు పడుచుకుని దుప్పట్లు కప్పుకుని పడుకున్నప్పుడు మా నాన్న చాలా ఎర్లీగా లేచేవాడు, 4:35 లేచి లేపడం క్రమంలో. ఈ లేపే క్రమంలో ఫస్ట్ మేబీ రేడియో ఆన్ చేయగానే వచ్చే సిగ్నేచర్ ట్యూన్ ఏదైతే ఉందో అసలు అది ఎప్పుడు విన్నా నాస్టాలజీ, అంటే ఆ బాల్యస్మృతులకి వెళ్ళిపోతాం. అందుకనే నేను డైరెక్ట్ చేసిన మిథునంలో ఫస్ట్ సినిమా ఓపెనింగ్ అవ్వగానే ఫస్ట్ షాట్ ఈ సిగ్నేచర్ ట్యూన్ తోటి ప్రారంభమవుతుంది.
1: అండ్ రేడియోకి ప్రామినెన్స్ ఉంటుంది మిథునంలో.
2: రేడియోకి ఎందుకంటే నేను అది ఒక 70 దశకం 80 అప్పటి పీరియడ్ ఫిలిం చేశాను కాబట్టి టీవీలు అవి లేకుండా ఉత్తరాలు ఆ పీరియడ్ని నేను డిపిక్ట్ చేయాలంటే దెర్ వాజ్ నో అదర్ ఐటమ్ దెన్ రేడియో. అంచేత అప్పుడు నేను ఇక్కడ వాడు

0: అలాగే కృష్ణమోహన్ ఇక్కడ ఉంటే వాడి సహకారంతో స్టేషన్ డైరెక్టర్ వాళ్ళందరినీ కనుక్కుని అవన్నీ కార్యకుల కార్యక్రమం మ్యూజిక్ అవన్నీ అంటే నిజంగా కొన్ని వేల మంది తర్వాత నాకు కాంటాక్ట్లోకి వచ్చారన్నమాట. మేము మళ్ళా ఆ పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళి అందులో చాలా గొప్ప జ్ఞాపకం ఏంటంటే నేను ఇంట్లో ఉండగా సాయంత్రం ఒక ఫోన్ వచ్చింది. ఏమండి, నేను మా అమ్మగారికి ఒక 8 ఇయర్స్ ఉంటాయి, ఆవిడ్ని వాకర్ మీద సినిమాకి తీసుకెళ్లాను, మిథునం సినిమా చూస్తూ కేయూరాన విభూషయంతి రాగానే మా అమ్మగారు ఏడవడం ప్రారంభం, కన్నీళ్ళు అలా గారుతున్నాయి. ఎందుకమ్మా అంటే అది పాడింది మా ఆవిడే మా అమ్మ పాకాల సావిత్రిదేవి గారు. అసలు ఎంత గొప్ప అనుభూతి అది వాళ్ళకి కానీ మాకు కానీ. సో అక్కడి నుంచి జీవితంలో ఆధ్యాత్మం ఫస్ట్ భక్తిరంజన్ ఉండేది. భక్తిరంజన్లో కొన్ని వందల రామదాస్ కీర్తనలు, త్యాగరాయ కీర్తనలు, సుప్రభాతం, వెంకటేశ్వర సుప్రభాతం, ఆధ్యాత్మ రామాయణ కీర్తనం. ఆధ్యాత్మ రామాయణ కీర్తనలో బాలకాండ మొత్తం నేను రేడియో వినే నేర్చుకున్నాను. అంటే మళ్ళీ తర్వాత నేను ఎక్కడ చెక్ చేసుకోలేదు, ఎందుకంటే డైలీ అది ఎప్పుడైనా వచ్చినా అది నేను ఇప్పుడు కూడా చేరి వినవేశౌరి చరితము గౌరి సుకుమారి గిరివర కుమారి బెండు వంటి విల్లు నడుమకు రెండు చేసి పెళ్ళు పొంగెదు కొండననయ్య జెల్లు ఆవిలు దండి వైరులకు ముళ్ళు. ఈ మొత్తం సాహిత్యాన్ని అంటే పడుకునే ఒక ట్రాంక్విలిటీ స్థితి అది. అప్పటి నుంచి రెగ్యులర్గా ఆధ్యాత్మిక కార్యక్రమాలు వస్తుండేవి, ఆ పాటలన్నీ మైండ్ ఇంకిపోయావన్నమాట బ్రెయిన్లోకి. గంట గంటకి మా జీవితంలో ఎలా పెనవేసుకుపోయిందంటే మధ్యాహ్నం కార్మికుల కార్యక్రమం, ముఖ్యంగా న్యూస్ అనేటప్పటికీ మా నాన్నగారు ఇట్టి పరిస్థితుల్లో పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం న్యూస్ వినందే భోంచేసేవాడు కాదు, న్యూస్ అయిపోగానే భోజనం చేసేవాడు అట్లా. అలాగే మాకు చిన్నపిల్లలు అప్పుడు బాలానందం బాల వినోదం, అసలు అది ఒక మాయాలోకంలోకి డిజ్నీ ల్యాండ్లోకి తీసుకెళ్ళిపోయారు ఆ రేడియో అన్నయ్య అక్కయ్య పిల్లలు. మేము కూడా ఎప్పుడైనా అలా వెళ్ళి వాళ్ళతోటి ఇట్లా మాట్లాడగలమా, ఎందుకంటే తర్వాత ఉత్తర ఇక్కడ నేను వచ్చినప్పుడు పిల్లలందరూ సండే ఇక్కడికి రేడియో అన్నయ్య ద్వారా ఇక్కడికి రావడం, వాళ్ళందరినీ చూడడం అవన్నీ ఒక గొప్ప అనుభూతమా.
1: సార్, మీరు స్క్రీన్ రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లేలో చాలా సిద్ధహస్తులు. సో అలాగే ఈ రోజు ప్రోగ్రామ్ కూడా రేడియో గురించి మాట్లాడుతూ మీ కెరియర్ గురించి కూడా మాట్లాడతాను. సార్, మీరు ఇందాక మిథునం గుర్తు చేశారు. సో టైం ట్రావెల్ చేసి 1970s ఒక పీరియడ్ ఫిల్మ్ గా మిథునం తీసినప్పటికీ అన్ని జనరేషన్స్ ని అది హత్తుకుంది సార్, బికాస్ పేరెంట్స్ కి ఉండే బాండింగ్, వైఫ్ కి హస్బెండ్ కి ఉండే బాండింగ్, దట్ ఈస్ యూనివర్సల్. ఆ సినిమా నేను పీస్ మీల్ లో చూసి నేను చాలా మంచి డెసిషన్ తీసుకున్నాను పేరెంట్స్ తో పాటు ఉండడం అని అనుకున్నాను. అలా చాలా మంది అనుకున్నామని చెప్పారు, విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా చెప్పారు ఆ మాట.
0: అవును, ఎందుకంటే నేను ఏ ఫారిన్ కంట్రీకి వెళ్ళినా అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ దయచేసి మాకు ఒక కోరిక ఉంది ఏమిటంటే మీరు ఒకరోజు మా ఇంట్లో భోజనం చేసి కింద వాళ్ళకి ఒక సినిమాలు చూడడానికి ఒక ప్రత్యేకంగా దాంట్లో మీరు మిథునం కొంత భాగమైనా చూడాలి సార్, ఎందుకంటే మిథునంలో మీరు చెప్పిన వంటలన్నీ మీకోసం వండాము అనేవారు అట్లాగా. సో దట్ ఈస్ ద ఇంపాక్ట్. 2012 సినిమా
1: కేవలం రెండు పాత్రల్నే చూపించి చుట్టుపక్కల ఎంత అల్లారంటే వాళ్ళని ఇమాజిన్ చేసుకోగలం. బాలసుబ్రహ్మణ్యం గారు కుళ్ళుకోవడం, చివరికి ఏమీ లేదని ఆవిడ చెప్పడం, ఒక లెటర్స్ ద్వారా మీరు స్క్రీన్ ప్లేని హ్యాండిల్ చేయడం, ఇట్ ఈస్ అమేజింగ్ సార్. మీరు ఫారిన్ సినిమాలు, ఫారిన్ థియేటర్ ఇవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యారు స్క్రీన్ ప్లేకి?
0: అంటే అన్నిటికీ బీజం ఇది, ఎందుకంటే ఆకాశవాణిలో ఆదివారం నాటకాలు వచ్చాయి చాలా, అంటే కన్యాశుల్కం కె వెంకటేశ్వరరావు గారి నాటకం, అలాగే వరవిక్రయం, గణపతి, ఘంటాభరణం, నండూరి విఠల్, పేర్లు తలుచుకుంటుంటే నాకంత పులకిస్తుంది అన్నమాట. అంతే గ్రేట్ పీపుల్, అంటే వాళ్ళ వాయిస్ల ద్వారా వాళ్ళు స్టార్లు మాకు, శారదా అశోకవర్ధన్, నండూరు సుబ్బారావు వీళ్ళందరూ ఏమిటి. గణపతి ఒకవైపు నాటకాలు, రెండోది సంక్షిప్త శబ్ద చిత్రం. ఒకవేళ సినిమా మేము చూసుంటే ఆల్రెడీ అది మళ్ళా పునః ఆవిష్కరింప లేదు, కొత్తగా ఊహించుకో అంటే కేవలం వాయిస్ ద్వారానే ఒక అద్భుతాన్ని ఒక ఆవిష్కరించే ఒక ప్రక్రియ కదా రేడియో అంటే. ఒకటి కాదు, క్రికెట్ యూత్కి అప్పట్లో చిన్న ట్రాన్సిస్టర్ లాంటిది పెట్టుకుని 60 మంది వింటుంటే అక్కడ ఏమవుతుందంటే వినడం ద్వారా ఆవిష్కరించే ఇమాజినేషన్ యొక్క లెవెల్ పెరిగిపోతుంది, క్రియేటివిటీ ఆస్పెక్ట్ అన్నమాట. అలాగే కార్మికుల కార్యక్రమం కూడా పరమ ఇంట్రెస్టింగ్గా ఏమక్క అంటూ ఆయన మొదలెట్టేవాడు. అలాగే మేము పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు ఉంటుంది, గుడిపాటి వెంకటచలం గారి ఇంటర్వ్యూ, భానుమతి గారి ఇంటర్వ్యూ, ఘంటసాల గారి ఇంటర్వ్యూ,

0: ఇంకా పాటలు పద్యాలు పొద్దు నుంచి సాయంత్రం దాకా దాదాపు ఆల్మోస్ట్ టీవీ అనేది మాకు వచ్చే వరకు ఆకాశవాణి ఇస్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్.
1: సార్, ఆకాశవాణి వింటూ పెరిగారు, ఆకాశవాణిలో వాయిస్ ఆర్టిస్ట్ గా కూడా మీరు చేశారు,
0: నాటకాలు
1: రాశారు కూడా.
0: అంటే దానికి రీజన్ ఏమిటంటే నిరుద్యోగం, మాకు నిరుద్యోగం టైంలో అంటే బీకాం పాస్ అయ్యాము, ఇంకా ఉద్యోగాలు సరిగ్గా దొరకట్లేదు. అంతకు ముందు కూడా ఏమిటంటే మా నాటకాలు రెగ్యులర్గా వేస్తున్న క్రమంలో ఎప్పుడైనా ఆర్థిక పరిస్థితి అంటే డబ్బులు ఎంతో కావాలి, ఏదో సంపాదన, నెలకి ఒకటిసార్లు రెండుసార్లు ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఇక్కడికి వస్తే ఇక్కడ గేట్ ఎంటర్ అవగానే ఒక ఆఫీస్ ఉండేది, ఇప్పుడు కూడా ఉన్నట్టుందేమో. అక్కడే ప్రయాగ వేదవతి గారు ఉండేవారు, ప్రయాగ వనరసింహ శాస్త్రి గారు అమ్మాయి, ఆవిడ ఇన్ఛార్జ్ యువవాణికి. చూడగానే అర్థమైపోయేది ఆవిడకి, ఎన్ని పేపర్లు ఇచ్చేసి ఓ ప్యాడ్ ఇచ్చి, అంటే ఆ చెట్టు ఉంది, ఆ చెట్టు కింద కూర్చుని నాటకాలు రాసేవాడు, రాసి అది ఇచ్చేస్తే దాని మీద స్టాంప్ వేసి మర్నాడు మాకు ఒక చెక్ వచ్చేది, అది 15 రూపాయలు. అంటే 1970లో 15 రూపాయలైనా 20 రూపాయలు గొప్ప విషయం కదా, పైగా క్రియేటివిటీతో సంపాదించుకున్న డబ్బు అది కదా గొప్ప. అలాగే చాలా నాటికలు రాశాను. తర్వాత కొన్ని నాటికలు మేము రేడియోలో ప్రదర్శించ అంటే వాయిస్ ఇవ్వడం ఇలాగా. అలాగే సంస్కృత పాఠం కేశవ పంతుల నరసింహ శాస్త్రి గారి వాయిస్ రాగానే కేయూరా అది విని విని విని ఏమిటంటే అది రాగానే దాంతో మేము ఏ పని చేసుకుంటున్నా ఇంట్లో అందరూ, సో చూడండి అన్నమాట, అది విడదీయలేని అనుబంధం. అందుకనే నేను అది ఎలా రుణం తీర్చుకోవాలనే క్రమంలో మిథునంలో దాన్ని ఫుల్గా వాడేశాను అనమాట రేడియో.
1: సార్, సాహిత్యం అన్నది మీకు జెనెటిక్గా వచ్చిందనే చెప్పచ్చు. మీ ఫోర్ ఫాదర్స్ కానివ్వండి, మీ అంకిల్స్ దివాకర్ల వెంకటావధాని గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, అలాగే తిరుపతి వెంకట కౌళ్ళలో ఒకళ్ళు, మీకు పరంపర ఉంది. బట్ యాక్టింగ్ వైపు రావడానికి మీకు థియేటరే మిమ్మల్ని అటువైపు తీసుకెళ్ళింది, ముఖ్యంగా మీరు రాసిన చల్ చల్ గుర్రం అనే నాటిక.
0: యాక్చువల్గా జరిగింది ఏమిటంటే ఇక్కడ స్టార్ వర్డ్స్ ఉండేవాళ్ళు ఇక్కడ నాటకాల్లో. దానికి ఒక పెద్ద నేపథ్యం ఏంటంటే కళాకారులు లేక కాకపోయినా ఫస్ట్ టైం కాలేజీ రోజుల్లో చేరినప్పుడు కాలేజీకి ఒక నాటకం ఏదో ఏమంటే మేము రకరకాల అప్పట్లో ఏంటంటే ఇద్దరు ప్రముఖంగా వాళ్ళ నాటకాలు యూత్ వేస్తూ ఉండేవాళ్ళు, అందులో ఒకళ్ళు జంజాల గారు, రెండు ఆదివిష్ణు. ఆదివిష్ణు గారు నాటకం అంటే హాస్యంగా కామెడీగా ఉండేవన్నమాట. అయితే లేడీ ఆర్టిస్టులు అందులో మా కాలేజీ మొత్తంలో ఉన్నారే ఇద్దరు స్టూడెంట్స్, లేడీ వాళ్ళు ఒకరు ప్రిన్సిపల్ గారు అమ్మాయి, ఒక అమ్మాయి తల ఉంచుకుని ఎత్తేది కాదు. ఇంకా వీళ్ళతో మేము ఏం వేస్తాం నాటకం అని ఇంకా ఏం చేయాలో తెలియక నేనే ఒక నాటిక రాసి అద్దకంప అని, అది దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సి దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్. అంటే మనం ఎటు పెడుతున్నాం ఏమవుతుందో తెలియని క్రమంలో ఒక నాటిక వేస్తే దానికి గుర్తింపు రావడంతో మాలో కొత్తగా ఉత్సాహం. అక్కడి నుంచి మేము రాళ్లపల్లి గారు పరిచయం, మేము గల్లీ గల్లీలో 8 నంబర్ గల్లీలో ఫస్ట్ టైం మేము రాసిన స్కిట్లు నాటకాలు వేయడం, దానికి 10 రూపాయలు 5 రూపాయలు కాదు కానీ ఇక్కడ ఏదో చేద్దాం అంటే మాలో ఉన్న ఒక టాలెంట్ కొత్తది బయటకు వచ్చింది. దానికి మా గురుగారు రాళ్లపల్లి గారి సహకారం. నాటకం అనేది ఇంకా జీవితంలో భాగం అయిపోయిన క్రమంలో మేము మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటే ఆయన చెన్నై వెళ్ళిపోయారు. సో రాయడానికి ఎవరున్నారు ఎవరు లేరు. ఈ మేమేమిటంటే ఈ రవీంద్రభారతి కానీ ఏజీస్ ఆఫీస్ నాటక వచ్చి చూస్తుంటే దేశరాజన్ మంత్రం, ఎండమూరి వీరేనాథు, రామ్ గోపాల్, సుబ్బరాయ శర్మ వీళ్ళందరూ నాటకాలు వేస్తూ, ఒకవైపు ఆదర్శ శుభవార్తది, విద్యాసాగర్ గారు, శశిమోహన్ రైటరు, అంటే అప్పటిదాకా మేము నాటకాలు ఆడేవాళ్ళం, మాకు చేయి విరిగిపోయింది, నో రైటర్ ఫర్ అస్. వాళ్ళు ప్రైజులు తీసుకెళ్తుంటే మాకు దుగ్ధగా ఉండేది. అప్పుడు రవీంద్రభారతి మెట్ల మీద ఒక ప్రతిజ్ఞ తీసుకుని మనమే ఎందుకు రాయకూడదు నాటకం అట్లా రాసి గార్ధభాండం అనే ఒక పొలిటికల్ సెటైర్ ఎమర్జెన్సీ పీరియడ్లో అది పెద్ద క్లిక్ అయింది. అక్కడి నుంచి నేను నటుడుగా రచయితగా అంటే జీవనానికి అలా ఒక టర్నింగ్ పాయింట్.
1: వంశీ గారు ముందు నుంచే మీకు ఫ్రెండ్?
0: లేదు, నేను ఇండస్ట్రీకి వెళ్ళాక ఫస్ట్ కంచు కవచం అని సుమన్ హీరోగా సినిమా రాశాను. ఆ తర్వాత పట్నం పిల్ల పల్లెటూరు చిన్నాడు అని సుహాసిని గారు, భానుచందర్. ఆ తర్వాత థర్డ్ ఆలాపనైన ఒక సినిమా మన వంశీ గారిది. అప్పుడు నన్ను యాక్చువల్గా గోస్ట్ రైటర్గా తీసుకెళ్ళాను అనమాట. అంటే నెక్స్ట్ సినిమా నేను లేడీస్ టైలర్ రాస్తున్నాను, ఎలాగో అనుకో అరకులో పెడితే అక్కడ పరిచయం తొలి వంశీ గారిది అనమాట.
1: అటు లేడీస్ టైలర్, చెట్టు కింద ప్లీడర్ లాంటి సినిమాలకి రాశారు, ఇటు శివ లాంటి సినిమాకి రాశారు. ఇంకా శివ అయితే చెప్పొచ్చు సార్, ఇట్ ఇస్ నోన్ ఫర్ ఇట్స్ డైలాగ్స్.
0: దాని ఇంతటికి కారణం వర్మ, ఎందుకంటే అతని విజన్ కథ నాకు చెప్తున్నప్పుడు సినిమా చూపించేశాడు, సో ఆ లిప్స్ కి నేను సింక్ చేశాను అంతే.
1: కానీ వర్మ గారు కన్సిడర్స్ యూ టు బి హిస్ మెంటర్.

0: చాలా
1: ఒకవేళ అలా ఎక్కడన్నా అని ఉంటే మాత్రం అతని హంబల్నెస్ తప్ప అతను బేసికల్ చాలా క్రియేటివ్ జీనియస్ అందులో సందేహం ఏం లేదు.
0: శివ సమయానికి మీరు ఒక ఎస్టాబ్లిష్డ్ రైటర్ కదా సార్?
1: ఎస్టాబ్లిష్డ్ కాదు, ఒకే సక్సెస్ఫుల్ రైటర్ గానే.
0: సార్ రేడియో నాటకాల గురించి మాట్లాడితే, మీరు రేడియోకి రాశారు కూడా, అట్ ద సేమ్ టైం స్టేజ్
1: రేడియో నాటకాలని చాలా విన్నాను. చాలా వినడం కాదు, ఈ మధ్య కూడా, అంటే ఇప్పుడు ఆ నాటకాలని యూట్యూబ్లో ఎప్పుడైతే అప్లోడ్ చేశారో మళ్ళా మేము విన్నాం. గతంలో ఏం చేశానంటే, నేను ఇక్కడ ఒక 10 ఏళ్ల క్రితం అనుకుంటా, శైలజా సుమన్ గారు ఉన్నప్పుడు నాకు ఆ నాటకాలు కావాలని అడిగాను. అప్పటికే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీ నాటకాలని సీడీల్లో ఫార్మేట్లో చేసి అమ్మడం ప్రారంభించారు. అట్లాగా నేను కొన్ని కొన్నాను, కొన్నేమో నేను ఇక్కడ ఆవిడ నాకు ఇచ్చింది. ఎప్పుడైతే ఆకాశవాణి అనగానే దాదాపు ఒక 50 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోతుంది.
0: సార్ రేడియోకి రాసినప్పుడు స్టేజ్ నాటిక రాసిన దానికి రేడియోకి రాసిన దానికి మీరు ఏమన్నా ఎఫర్ట్ పెట్టేవారా?
1: వాయిస్ ద్వారా, ఉదాహరణకి అక్కడి నుంచి కారు వచ్చి అంటే సినిమా ఇక్కడ ఏం చేస్తాం, ఒక సౌండ్ వేస్తారు, సౌండ్ ఎఫెక్ట్స్. కారు వేసాక అగ్గిపుల్ల వెలిగించాలనుకోండి, ఆ అగ్గిపెట్టు ఉంది తీ, వెలిగించు, అమ్మయ్యా వెలిగింది, ఇవన్నీ చెప్పాలి. అంటే అక్కడ ఏం జరుగుతుందో అన్ని కళ్ళకు కట్టినట్టు వాళ్ళకి తెలియాలంటే ప్రతిదీ, ఆ గ్లాసులో నీళ్ళు పోయి అదిగో జాగ్రత్త కింద పోస్తున్నావు ఏమిటి, తాగి ఇప్పుడు మెల్లిగా, అది అమ్మయ్యా ఆమె చల్లగా ఉన్నాయి అని అన్ని చెప్పాలన్నమాట. అంటే చుట్టుపక్కల ఉండే వస్తువులు కూడా మనం డైలాగ్ ద్వారానే, దేర్ ఇస్ నో అదర్ వే, సౌండ్ ఎఫెక్ట్సో డైలాగో. తడేలు మన సౌండ్ వచ్చాడు అనుకోండి, అది ఏ సౌండ్ అని ఎట్లా చెప్తాం? తలుపు వేసారా, లేదా బాంబు పేలిందా, కింద పడిపోయాడు ఎవడన్నా, తెలియదు కదా. అందుకని జాగ్రత్త పడతావు, పడ్డావు అన్నానా, పడ్డావు జాగ్రత్త, ఆ తలుపు కొంచెం పక్క ఓరగా అంటే అట్లా. సో ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ టెక్నిక్ ఆల్టుగెదర్. అది దానికి ఒక రచయిత రాస్తున్నప్పుడు అవన్నీ వాడు ఊహించుకుని ఎక్కడెక్కడ అవకాశం ఉంటే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, అది రేడియో నాటకం అనేది అదొక వేరే ప్రక్రియ అమ్మా. అన్ని రసాలు వాయిస్ ద్వారానే పండించాలి, దెర్ ఇస్ నో అదర్ వే. చలంగర్ పురూరవు అనుకుంటున్న నాటకం, అస్కీగా మాట్లాడడం, ఇంకా రాలేదేమిటి, ఇలాంటివన్నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడా నటించే వాళ్ళు, దెర్ వాజ్ నో అదర్ ఆప్షన్. ఆడియన్స్ వింటున్న వాళ్ళకి అక్కడికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు సముద్రం కూడా చూపించేస్తారు వాళ్ళు అక్కడ. సో దట్ వాజ్ అనదర్ వే ఆఫ్ క్రియేటివిటీ. అది ఒక గొప్ప ఆర్ట్. ఆల్ ఇండియా రేడియో స్టూడియోకు వచ్చినప్పుడు సరస్వతి మహల్ ఆకాశవాణి అలా అనిపించింది.
0: సార్ మీ భాష గురించి మాట్లాడాలంటే, మీరు బేసికలీ ఫ్రమ్ పశ్చిమ గోదావరి జిల్లా అయినా, పెరిగిందంతా చిలకలగూడ, బోయిగూడ, ఆ తర్వాత ఫిల్మ్ నగర్. అటు ఆంధ్ర యాసలో మాట్లాడినా, ఇటు తెలంగాణ యాసలో మాట్లాడినా అచ్చంగా ఉంటుంది, ఏదో తీసుకొచ్చి పెట్టినట్టుగా ఉండదు.
1: అంటే
0: దీనికి కారణం
1: ఒకటి ఏంటంటే, ఇప్పుడు మా ఇంట్లో ఎలా ఉండదు అంటే, ఆంధ్ర వాతావరణం ఎరా ఎప్పుడు వస్తాం అంటే సాయంత్రం కల్లా వచ్చేస్తాను అని గేట్ దాటిన ఉంటారే క్యారే కబాయా అనేవాడు వెంటనే, అంటే ఏం రాబోయే అట్లా అట్లా. సో తెలంగాణ అది మా జీవితంలో భాగం కదా ఇవన్నీ. సో ఈజీగా అలా స్విచ్ ఆఫ్లో మాకు, నేను తెలంగాణలో శభాష శంకర ఏకంగా సాహిత్యం మొత్తం 108 రాసేసాను. ఆదా చంద్రమనెత్తి మీద నీలో ఆదానేమో అమ్మాయే, ఆదా చంద్రమనెత్తి మీద నీలో ఆదానేమో అమ్మాయే, పూరా జ్ఞానివి నీకు సాటెవరురా శభాషురా శంకర. ఈ శభాష శంకర అనే మకటంతో దాదాపు 108
0: రాశాను.
1: నాకారావయ ఓనమాలు బిల్కుల్ రాదు ఛందస్సు, నాకారావయ ఓనమాలు బిల్కుల్ రాదు ఛందస్సు, నువ్వే ఎతివి గణాలు చుట్టుముట్టు శభాషురా శంకరా.
0: ఇందుకే సార్ మీరు కనెక్ట్ అయ్యారు యూత్ కి, దట్ ఈస్ వాట్ ఐ ఫీల్.
1: అంటే నేను రచన చేసే క్రమంలో నేను ఒక గ్రేటెస్ట్ కొటేషన్ చదివాను, అదేమిటంటే సోక్రటీస్ అంటాడు, వెన్ యూఆర్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ రైటర్ నువ్వు మేధావిలో ఆలోచించు, సామాన్యులకు అర్థమయ్యేలే రాయి. సో ఎప్పుడైతే నీ రచన చూసి డిక్షనరీ వెతుకున్నాడు అనుకోండి, ఈ విల్ నాట్ బి ఇంట్రెస్టెడ్. నువ్వు అంటే చదువుతున్నప్పుడే, చెప్తున్నప్పుడే, చేస్తున్నప్పుడే, రాస్తున్నప్పుడే బ్రెయిన్లోకి వెళ్ళిపోవాలి పక్క వాళ్ళకి, అప్పుడు అది సక్సెస్, జనంలోకి వెళ్ళాలి. సో మేధావిలో ఆలోచించు, సామాన్యుల రాయి.
0: వండర్ఫుల్,
1: దట్ ఈస్ ద గ్రేటెస్ట్.
0: అలాగే నటుడిగా కూడా సార్, విలన్ పాత్ర వేస్తే భయంకరంగా భయపెట్టేశారు మమ్మల్ని, కామెడీ పాత్ర వేసినప్పుడు నవ్వించారు, విలన్ గా కూడా నవ్వించారు, కామెడియన్ గా కూడా భయపెట్టారు.
1: విలన్ కి నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. నేను నా సినిమాలన్నీ చూసిన తర్వాత నేను

0: అమెరికాకి వెళ్ళి పెడితే వేల మంది ఆడియన్స్లో ఇంటరాక్షన్ సెషన్ జరుగుతుంది. ఒక అమ్మాయి లేచింది, వచ్చి భరణి గారు నాకు ఆమె సినిమా చూసినప్పుడు మిమ్మల్ని చంపేద్దాం అనిపించింది, అంత కోపం వచ్చింది మీ మీద నాకు. మాతృదేవభవ సినిమా అయిపోయిన తర్వాత నేను బయట కూర్చుని గార్డెన్లో చదువుకుంటున్నా పేపర్, కూరలు అమ్మే ఆవిడ పెడుతూ నాకేసి చూసింది. చూసి ఏం సారు అట్లా చంపుతారు అంటే, ఏం చంపే ఆ సినిమా చూసినా నువ్వు కత్తితో కసకస పొడిచి చంపేస్తావు. నేను సినిమా అమ్మ అది ఏముంది అట్లా పొడిచినట్టు యాక్ట్ చేస్తాం, పొడిస్తే పొడిచిన ఒక్కసారి పొడిస్తే చాలదా మూడు సార్లు పొడవాలనా అని. అఫ్కోర్స్ ఐ లవ్ నెగిటివ్ క్యారెక్టర్స్ బికాస్ అక్కడ పెర్ఫార్మెన్స్ చేయడానికి చాలా అవకాశం,
1: స్కోప్ ఎక్కువ ఉంటుంది. సార్ ఈ వైవిధ్యం అంతా మాకు చూపించారు, బట్ వాట్ ఈస్ భరణి గారు, మీరు సినిమా చూడాలన్నప్పుడు ఎలాంటి సినిమా చూస్తారు, ఎలాంటి పుస్తకం చదువుతారు?
0: నేను దాదాపు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లైబ్రరీ, ఈ స్టూడియోకి డబుల్ ఉంటుంది ఆ లైబ్రరీ. మొన్ననే 2,000 3,000 ఇచ్చేసాను.

0: చూసి చూసి, ఏం సారు అట్లా చంపుతారు అంటే, ఏం చంప ఆ సినిమా చూసినా నువ్వు కత్తితో కసకస పొడిచి చంపేస్తావు. నేను సినిమా అమ్మ అది ఏముంది అట్లా పొడిచినట్టు యాక్ట్ చేస్తాం, పొడిస్తే పొడిచిన ఒక్కసారి పొడిస్తే చాలదా మూడు సార్లు పొడవాలనా అని. అఫ్కోర్స్ ఐ లవ్ నెగిటివ్ క్యారెక్టర్స్ బికాస్ అక్కడ పెర్ఫార్మెన్స్ చేయడానికి చాలా అవకాశం,
1: స్కోప్ ఎక్కువ ఉంటుంది. సార్ ఈ వైవిధ్యం అంతా మాకు చూపించారు, బట్ వాట్ ఈస్ భరణి గారు, మీరు సినిమా చూడాలన్నప్పుడు ఎలాంటి సినిమా చూస్తారు, ఎలాంటి పుస్తకం చదువుతారు?
0: నేను దాదాపు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లైబ్రరీ, ఈ స్టూడియోకి డబుల్ ఉంటుంది ఆ లైబ్రరీ. మొన్ననే రెండో వేల మూడో వేలు ఇచ్చేసాను. నేను ఎవ్రీడే షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఆ ర్యాండమ్గా ఒకటి పిక్ చేసుకుంటాను. అచ్చా అంటే ఇదే చదువు. ఇప్పుడు నేను రచయితను కాబట్టి సంగీతం, సాహిత్యం, గ్యారడీ, కమ్యూనిజం, ఫిలాసఫీ, పొయిట్రీ అన్నిటితో పరిచయం ఉండాలి కదా. సో నేను రోజు కూడా చదువుతాను. పైగా నేను ఆర్గనైజ్డ్గా ఉండదు నాది, అంటే ఇక్కడ కథలు ఇక్కడ నవళ్ళు అలా ఉండదు, ఏదో ర్యాండమ్గా తీసుకెళ్ళడం జీవిత, ముఖ్యంగా పర్టికులర్లీ ఐ లవ్ జీవిత చరిత్రలు ఎక్కువ ఇష్టం.
1: రీసెంట్గా మీరు బాగా ఎంజాయ్ చేసిన ఒక పుస్తకం గురించి చెప్పండి సార్ మాకు.
0: ఈ మధ్య నేను ఎంత ఎంజాయ్ చేశానంటే హంస వింశతి ఆ పుస్తకం పేరు, అది 18వ శతాబ్దంలో అయ్యలరాజు నారాయణామాచ్యుడు అనే మహానుభావుడు రాశాడు. అది ఎన్సైక్లోపీడియా ఒక విధంగా. అందులో కథ ఏమిటంటే, ఒకడు వ్యాపారానికి పెడుతూ భార్య కొత్తగా పెళ్లి చేసుకున్నాడు, అమ్మాయి ఇంట్లో ఉంది, వెళ్ళిపోతున్నాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊరి ప్రభు ఈయన్ని మోహించి అమ్మాయి స్వరూప సౌందర్యవతను తెలిసి పల్లకి పంపుతాడు. ఫస్ట్ షాక్ అవుతున్నాను, తర్వాత అబ్బా నాకే కదా పంపాడు అని ఒక చిన్న ఇగోలోంచి పడిపోతుంది వాళ్ళలో. అలంకరించుకుని వెళ్ళడానికి సిద్ధున్నప్పుడు అక్కడ హంస కథ చెప్తుంటాడు.
1: ఓకే,
0: ఇలాగే ఒక చేపలు పట్టేవాడు ఉండేవాడు, ఒక అద్భుతమైన వైఫ్ ఉండేది, దాన్ని ఎవడో ఇలా చేస్తున్నాడు, ఇలా ఈ కథ చెప్పి లుంగిపోవడం వల్ల ఎన్ని నష్టాలు జరిగాయో చెప్పేది కథ. ఇక్కడ విషయం ఏమిటంటే అది కాదు, కథ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఈ కవి ఈ బెస్తవాడి గురించి చెప్తున్నప్పుడు 18వ శతాబ్దంలో అక్కడ ఎన్ని రకాల వలలున్నాయి, ఎన్ని రకాల చేపలున్నాయి, ఎన్ని రకాల ఎరలున్నాయి, మొత్తం జాలరి వాళ్ళ జీవితాన్ని మొత్తం పిక్చరైజ్ చేసి అక్కడ పెట్టేశాడు. ఎన్సైక్లోపీడియా ఒక వ్యవసాయదారుడు గురించి చెప్పినప్పుడు నాగలేమిటి, ఎన్ని రకాల, దాదాపు 125 నుంచి 135 రకాల వరి వంగడాలు ఉండేవి, కృష్ణనీలాలు అని ఒక వరి వంగడం. సో ఇది గనక మిస్ అయితే నెక్స్ట్ జనరేషన్కి మనకి ఈ అంత అద్భుతం 18వ శతాబ్దంలో మన ముఖ్యంగా ఉమ్మడి దాంట్లో అని ఎన్ని చెట్లున్నాయి, ఎన్ని పర్వతాలున్నాయి, ఎన్ని గుళ్ళున్నాయి, ఎన్ని గోపురాలున్నాయి, ఎన్ని రకాల పక్షులున్నాయి, ఇప్పుడు చాలా లేవు అందులో. ఒక హిస్టరీని రికార్డ్ చేసేసి అలా పెట్టేశాడు. సో దానికి నేను స్పందించి వెంటనే దాన్ని, అది పద్య రూపంలో ఉంది, దాన్ని వెంకటాచార్యులు గారు అయిన నా మిత్రుడితోటి తెలుగులో రాయించి దాన్ని పబ్లిష్ చేసి నేను అమెజాన్లో
1: పెట్టాను. అలాగే సార్ మీరు చాలా మీరు గ్రాస్ప్ చేసిన వాటిలోంచి స్వతహాగా మీ నుంచి వచ్చిన భావాలు చాలా సోషల్ మీడియాలో పెడుతుంటారు, మా లాంటి వాళ్ళు వాటిని ఫాలో అవుతుంటారు. అందులో చాలా మందికి నచ్చింది నాన్న గురించి మీరు చెప్పింది, మీ ఫాదర్తో మీ అసోసియేషన్, అసలు దానికి ఏంటి ఇన్స్పిరేషన్?
0: అది యాక్చువల్గా ఇది నేను చాలాసార్లు చెప్పాను, ఈసారి మళ్ళీ రేడియో ఇది రాసింది నేను కాదు. నేను నాన్న అనే ఒక పుస్తకం ఆవిష్కరణకు గుంటూరులో వెళ్ళాను, అక్కడ చిన్నజీయర్ స్వామి వారు కూడా ఆ సభలో ఉన్నారు. అప్పుడే వాట్సాప్లో నాన్న ఎందుకో వెనకబడ్డాడని వచ్చింది. ఇంకా పుస్తక ఆవిష్కరణ జరగలేదు, ఆ పుస్తకాలు అందరూ నాన్నల గురించే, 100 మంది నాన్నల గురించే రాశారు, ఇది అందులో లేదు. అరే ఇది సందర్భానికి కరెక్ట్గా ఉందని నేను వాట్సాప్లో అది చదువుతున్నా. 4 లైన్లు వేటప్పటికి మా నాన్నగారు గుర్తొచ్చేసారు, అంత ఎఫెక్ట్. సో నా కంఠం గద్గదం అయిపోయి మళ్ళీ ఒకసారి ఎక్స్పీరియన్స్, నోట్లోంచి రావట్లే మాట, వెనక ఎవరో ఇలా చేయి రుద్దుతున్నాడు. రాసింది నేను కాదు, ప్రకాష్ నాయుడు అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్, 3-4 రోజుల తర్వాత. ఎందుకంటే అకారణంగా ఎవడో రాసిన సాహిత్యం నా కీర్తి ప్రతిష్ట నాకు వద్దురా బాబు అని అతన్ని పిలిచి అతన్ని సన్మానం చేసి ఇతను రాశాడు ప్రకాష్ నాయుడు అని అసిస్టెంట్ డైరెక్టర్ అని నేను తర్వాత చెప్పానమాట.
1: కానీ దానికి కూడా మేమందరం చాలా కనెక్ట్ అయ్యాం సార్. మరి రేడియో నాటికలు మీరు ఎన్నో విన్నారు రాశారు, మీరు విన్న నాటికల్లో మీకు బాగా నచ్చింది?
0: నేను రిపీటెడ్గా విన్నది మాత్రం గణపతి, చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు గారు అనుకుంటా రాసింది. అందులో నండూరు సుబ్బారావు గారి వాయిస్, నాగరత్నమ్మ అసలు పొట్ట చెక్కలమాట అప్పట్లో, మరి మేము ఎంజాయ్. అలాగే కన్యాశుల్కం, అవి కూడా చాలా నాటకాలు, అవి ఇవ్వను కానీ 100 నాటకాలు వినుంటాం మా రేడియోలో
1: సార్. అలాగే మీరు నటనలో ఎంత వైవిధ్యం అయితే చూపించారో సినిమా ఇండస్ట్రీలో, డైరెక్షన్లో కూడా మీకు అంతే వాల్యూ వచ్చింది. నంది అవార్డులు కూడా విలన్కి అవార్డు పొందారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవార్డు వచ్చింది, అలాగే

0: డైరెక్టర్గా కూడా అవార్డు వచ్చింది. అసలు మిథునమ్ మీకు ఐడియా ఎలా వచ్చింది అన్నది నాకు తెలుసుకోవాలని ఉంది సార్.
1: యాక్చువల్గా ముళ్ళపూడి వెంకటరమణ బాపు గారు తెలుసు కదా, వాళ్ళ దగ్గర అసిస్టెంట్గా శ్రీరమణ గారు ఉండేవారు. ఆయన ముఖ్యంగా పారడీస్ తాలు రాసేవాడు. అతను రాసిన 20 పేజీల కథ ఈ మిథునం. కాకపోతే ఇది సినిమాకి వర్కౌట్ అవుతుందో లేదో, 20 పేజీల కథ, ఈ రెండే వేషాలు, ఆ సినిమా ఎట్లవుతుంది. కానీ అది నాకు బాగా మనసుకు హత్తుకుపోయింది. అయితే దీన్ని ఎలాగైనా సరే సినిమా చేయడం కుదురుతుందా అనే క్రమంలో నాకు ఆనందరావు గారనే ప్రొడ్యూసరు, ఎప్పుడైనా లో బడ్జెట్లో 1 కోటి రూపాయలు ఉంటే నాకు చెప్పంటే, అది 2012 సంగతి చెప్తున్నాను, 2010లో ఆయన కలిసాను. దీన్ని ఎంత గతంలో నేను రెండే వేషాలతో కుక్కరోకో నాటికి రాశాను, అది సూపర్ హిట్. నేనును తల్లావజల సుందరం వేశాను. ఆ తర్వాత రెండే వేషాలతోటి షార్ట్ ఫిల్మ్ ఒకటి తీశాను, దాని పేరు ఇంక్, అది యూట్యూబ్లో ఉంది, సిరా అంటారు, నేను ఝాన్సీ. అవి చిన్న చిన్నవి ఒక గంట చేయగలిగిన సినిమా చేయగలనా అని నాకు నేనే ఒక పోటీ ఒక చేసుకుని ఒక స్క్రిప్ట్ అయితే రాసుకున్నా, ఒక 20-30 సీన్లు. పర్లేదు, బాగానే ఇంట్రెస్టింగ్ అని పెడుతోంది అని నాకు అనిపించినప్పుడు నేను ఆయనకు ఫోన్ చేసి, సార్ ఇట్లా అనుకున్నాను తీయొచ్చు అంటే, రండి రేపు కాళహస్తిలో ఉండేవాడు ఆయన, తిరుపతి. దిగ్గానే ఆయన ఎయిర్పోర్ట్కి వచ్చి నన్ను తీసుకెళ్ళాడు. భీమాస్ హోటల్లో దిగాం. దిగినప్పుడు మనం ఇంటికెళ్ళి టిఫిన్ చేసి వచ్చి కథ చెబుతురు గాని అన్నాడు. సరే సరే అని చెప్పి ఒక కాఫీ ఆర్డర్, కాఫీ వచ్చే లోపల నేను పాయింట్ చెప్పేశాను. చెప్పేసి ఆయన కళ్ళ చెమరే, ఇంకా ఎల్లక్కర్లేదు సార్, యూ కెన్ ప్రొసీడ్, మీరు సినిమా మొదలెట్టేయండి అన్నాడు. అట్లాగా అది ప్రాజెక్ట్.
0: ఈ కథ చెప్పినప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అలాగే లక్ష్మి గారు వాళ్ళ రియాక్షన్ ఏంటి సార్?
1: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు విన్నాక ఏమన్నాడంటే, ఏమయ్యా నువ్వు కూడా ఆర్టిస్టువే కదా, ఇలాంటి వేషం వేసే అవకాశం అన్నిసార్లు రాదు కదా, నువ్వే వేయచ్చు కదా, నాకెందుకు ఇచ్చావు అని. అంటే నేను నేనే రాసి నేనే చేసి నేనే తీస్తే నేనే చూడాలి సార్, అందుకని మీరు చేయండి అన్న. లక్ష్మి గారి కన్నా ముందు చాలామందిని ట్రై చేశాను నేను, సుహాసిని గారి దగ్గరికి వెళ్ళా, రాధిక గారి దగ్గరికి వెళ్ళా, అసలు నేషనల్ లెవెల్లో రేఖ, అట్లా చాలామంది, ఒక 20-30 మందిని అనుకుని ఫైనల్గా లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళాక, లక్ష్మి గారు కూడా నేను బిజీగా ఉన్నానమ్మా ఆ టైంలో అక్కడికి వచ్చా పల్లెటూళ్ళలో ఏంటి శ్రీకాకుళంలో తీసాము ఇది, బట్ కథ 5 నిమిషాలు 10 నిమిషాల్లో కథ విన్నాక ఆవిడేమందంటే, లక్ష్మి మనం వెనక్కి తిరిగి చూసినప్పుడు ఇలాంటి సినిమా కూడా మనకు ఒకటి ఉండాలి కదా, ఐఎమ్ డూయింగ్ ది ఫిల్మ్ అని.
0: ఇంటర్వ్యూని క్లోజ్ చేసే ముందు సార్, నాకు మీ రచనల్లో చాలా బాగా నచ్చిన మీ నాటిక గోగ్రహణం ప్రతి అమ్మాయికి నచ్చుతుంది. ఎందుకంటే ఒక షై గర్ల్ నుంచి ఒక నేవ్ విమెన్ ఫెమినైన్ క్యారెక్టర్ నుంచి అసలు ఎందుకు ఏ సిట్యుయేషన్స్ తనని రెబెలియస్గా చేశాయి, ఒక టామ్ బాయ్ గానో ఒక అవుట్వర్డ్లీ స్పోకెన్ విమెన్ గానో చేశాయి అన్న దానికి గోగ్రహణం షోస్ దట్ ఆర్గానిక్ ట్రాన్స్ఫర్మేషన్ సార్. చాలా మంది తరపున నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను.
1: దానికి కారణం ఏమిటంటే, మేమందరం మా ఇంట్లో మగపిల్లలు, ఆడపిల్లలు లేకపోవడం వల్ల మాకు స్త్రీలు అన్న ప్రత్యేక గౌరవం. నాటకాలు రాస్తున్న క్రమంలో అచ్చంగా ఫోకస్ ఉమెన్ మీద చేసి రాయలేమని గోగ్రహణం. గో అంటే ఆడదానికి సింబల్ గాను, గ్రహణం అంటే పట్టి పీడించే శక్తులకి సింబల్ గాను చేస్తూ అది నాటికి రాశాను. లాస్ట్కి యాక్చువల్గా అమ్మాయి అన్ని విధాల బంధించేసి ఆక్రోశిస్తుంటుంది, నాన్న రక్షించు, అన్నయ్య రక్షించు, దేవుడా రక్షించు అన్నప్పుడు పురోమదనం. సూత్రధారుడు వచ్చి ఎవ్వరు రక్షించరమ్మా, పూర్వకాలం ఆల అబల అన్నారు, కాదు అది సబల అయితే తప్ప కుదరదు, తరతరాలుగా నీ చేస్తున్న అన్యాయానికి మమ్మల్ని క్షమించు అని రాసేవాడు. 2-3 సార్లు రాశాక మాకు 2nd ప్రైజ్ వచ్చింది. ఎందుకో ఏదో వీక్గా ఉంది అని ఒక అక్షరం మార్చాను. ఇన్నాళ్ళు నేను హింస పెట్టిన మా జాతి నపుంసకత్వాన్ని క్షమించకు, అప్పటిదాకా క్షమించాను, క్షమించకు అని తన సెలవు తీసి ఆ అమ్మాయి మీద కప్పగానే ఆ అమ్మాయి ఇంకా కాలిలాయి సంహారం మొదలెడుతుంది. దట్ ఈస్ ద
0: మీన్స్ టు ఇట్ మీరు చాలా బాగా వివరించారు సార్, వి విల్ థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. చివరిగా మా శ్రోతలకి మీరు ఇచ్చే మెసేజ్.
1: ఆకాశవాణి మాకు జీవితంలో భాగం అయిపోయింది. మేము వాళ్ళ కళల పట్ల, సంగీతం పట్ల, సాహిత్యం చెప్పట్ల ఏవైనా అభిరుచి పెంచుకున్నామంటే అది ఆకాశవాణి మాకు ఉగ్గుపాలతో మాకు నేర్పింది. ఇప్పటికీ కూడా ఇప్పుడైనా నేను తరచూ ఆకాశవాణి పాత పాటలు, ముఖ్యంగా కృష్ణశాస్త్రి గారి పాటలు ఉన్నాయి, కైలాసగిరి నుండి కాశీకై కాశీకా పురిను.

0: ఉండి దాసికై దాసికై ఈ దక్షవాటికై. అలాగే శ్రీరంగం గోపాలరత్నం గారి పాటలు ఇవన్నీ వింటూ ఉంటే నిజంగా ఎప్పుడైనా సరే వెనక్కి వెళ్ళదలుచుకుంటే ఆకాశవాణి ట్యూన్ చేయండి. దట్స్ ఆల్.
1: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.
0: ధన్యవాదాలు.
2: ఇంతవరకు 90 వసంతాల ఆకాశవాణి ఉత్సవాల్లో భాగంగా ప్రముఖ నటులు, రచయిత, దర్శకులు శ్రీ తనికెళ్ళ భరణి గారితో శ్రీమతి నిహారా కానేటి గారి సంభాషణ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి చిత్రసీమ సినిమా పాటల్లో ముందుగా వినండి మిథునం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వప్న పాడిన తనికెళ్ళ భరణి గారి గీతం, సంగీతం వీణా పాణి.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు పెళ్లి పుస్తకం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఆరుద్ర గీతం, సంగీతం కేవీ మహాదేవన్.

వెరీ గుడ్, బాగుంది బాగుంది బాగుంది. ఇప్పుడు నేను ఎవరిని చూపిస్తే వాళ్ళ స్వరం పాడాలి? ఏ రెడీయా? సరే.

అసలైన సిసలైన ఆంధ్రత్వ ట్రేడ్ మార్క్ మిరపకాయల బజ్జి కొరికి చూడు. గోంగూర పచ్చడి, గొడ్డు కారపు ముద్ద, మినప

ఇసుకులు తై తక్క తై తక్క తై తక్క తై తక్క తై తై తై తై తై తక్క దిన్న దిన్న అక్కడ దిన్న దిన్న తంగిడ తక్క తరిగిడ తక్క దిగి దిగి దిగి తక్క తక్కిట తక్క తక్కిట తక్క తక్కిట తదిగిణతుం తదిగిణతుం తదిగిణతుం తాంగిడ తక్క తరికిట తక్క దివి తాంగిడ తక్క తరికిట తక్క దివి తాంగిడ తక్క తరికిట తక్క దివి తత్త తత్త దిన్ తన్నక్క దిన్న దిన్ తన్నక్క దిన్న దిన్ తన్నక్క దిన్న

చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఆకాశవాణి నిలయంలో సమయం 11:00. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. శనగ జొన్న రైతులకు మద్దతు కల్పించేందుకు మార్క్ఫెడ్ ద్వారా పంట సేకరణకు మంత్రిమండలి ఆదేశించింది. కొనుగోళ్ల కోసం 1,369 కోట్ల రూపాయల రుణానికి బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు నిర్ణయించగా, ఈ ప్రక్రియను 3 సభ్యుల మంత్రివర్గ ఉప సంఘం పర్యవేక్షణలో చేపట్టాలని కేబినెట్ కీలక సూచనలు చేసింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి యాదాద్రి ప్లాంట్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ కేసు సీబీఐ విచారణకు అప్పగించాలని రాష్ట మంత్రిమండలి తీర్మానించింది. గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో ప్రభుత్వ కార్యాలయాలు పెండింగ్లో ఉన్న పన్నులు క్లియర్ చేసేందుకు వన్ టైం సెటిల్మెంట్ వెసులుబాటు కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నగర సమస్యలకు సృజనాత్మక పరిష్కారాల కోసం తెలంగాణ ప్రభుత్వం, ఎన్ఐయుఎం సంయుక్తంగా అర్బన్ ఎక్స్ ఛాలెంజ్ ఐడియాథాన్ 2026 నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్త డిగ్రీ, పీజీ విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనొచ్చు. ఆసక్తి కలవారు పూర్తి వివరాల కోసం www.niuem.org.in వెబ్సైట్ సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం హైదరాబాద్లో ఈ నెల 14 నిర్వహిస్తున్నట్టుగా బోర్డు మెంబర్ సెక్రటరీ సతీష్ కంబోజ్ తెలంగాణ ఏపీలకు నిన్న సమాచారం పంపారు. భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థకు చెందిన న్యూట్రీహబ్ సహకారంతో మిల్లెట్ మార్వెల్స్ సంస్థ రోజుకు

ఒక పూట చిరుధాన్యాల భోజనం జాతీయ మిషన్ నిన్న హైదరాబాద్లో ఐఐఎంఆర్లో ప్రారంభించింది. ఐఐఎంఆర్ డైరెక్టర్ సత్యవతి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధరెడ్డి దీన్ని ప్రారంభించారు. న్యూట్రీహబ్ డైరెక్టర్, సీఈఓ స్టాన్లీ, మిలెట్ మార్వెల్స్ వ్యవస్థాపకులు, సీఈఓ భరత్రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వినవచ్చు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం యువవాణి సంగీత కార్యక్రమంలో శ్రీ ఆర్ సుతీర్థ్ గారి గాత్రం, వాయిద్య సహకారం శ్రీ బి సాయి భార్గవ్, వయలిన్ మృదంగం శ్రీ పి జయభాస్కర్. ముందుగా విందాం నాద తను మనిషం, చిత్తరంజని రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.

0: ఇంతవరకు ఆర్ సుతీర్థ గారి గాత్రం విన్నారు. వయలిన్ సహకారం శ్రీ బి సాయి భార్గవ్, మృదంగ సహకారం శ్రీ పి జయభాస్కర్. ఈనాటి యువవాణి సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి
1: హలో.
2: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
1: ఆ చెప్పండి మేడం.
2: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్ లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
1: మా చిన్నోని కట్టమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
3: బాబాయ్,
1: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
3: బాబాయ్, కొంప తీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
1: లేదురా, కాబట్టి నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
3: మన మూల మీద పాండపకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
1: ఓరి, అట్లా చేసిండారా?
3: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలే.
4: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి, సత్వర పరిష్కారం పొందండి.
0: ఆకాశవాణి సినీ గీతాలు విందాం. ముందుగా వరుడు చిత్రం కోసం హేమచంద్ర మాళవిక పాలే పాడిన వీటూరు సుందరమూర్తి గీతం, సంగీతం మణిశర్మ.

0: సినీ గీతాలు విన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటన.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: ఆకాశవాణి సుగం సంగీత్ ఈనాటి కార్యక్రమంలో జేకే షహీన్ మరియు వారి బృందంచే ఖవాలి విందాం.

ఇంతవరకు శ్రీ జేకే షాహిన్ మరియు వారి బృందం చే ఖవాలీ విన్నారు. ఈనాటి సుగమ సంగీత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. దేశంలో 20 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలున్నాయని, ప్రజలే దేవుళ్లనేది బీజేపీ మంత్రమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో సమగ్ర పరిశోధన ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ నిర్మించేందుకు ప్రభుత్వం నిబద్ధత ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. భారత్ జమైకా మధ్య అభివృద్ది సహకారం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కీలకమని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. దేశంలో 20 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలున్నాయని, ప్రజలే దేవుళ్లనేది బీజేపీ మంత్రమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రజలు భారతదేశ ప్రజాస్వామ్యంపై ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిపై నమ్మకం ఉంచారన్నారు. పార్టీ ప్రజల సేవకి అంకితమైందని, అందుకే ప్రజలు బీజేపీపై మరింత నమ్మకం ఉంచుతున్నారని చెప్పారు. బీజేపీ ఉన్న చోట సుపరిపాలన, అభివృద్ది ఉంటాయని ప్రజలు గమనిస్తున్నారని ప్రముఖంగా ప్రస్తావించారు. పశ్చిమ బెంగాల్లో ప్రతి పౌరుడికి హామీస్తూ రాష్ట్ర మెరుగైన భవిష్యత్ కోసం బీజేపీ నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉంటుందని, యువతకు ఉపాధి లభిస్తుందని, వలసలు ఆగిపోతాయని, చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
1: దేశ్ కే ఉజ్వల భవిష్య కీ ఉద్ఘోషణ కా దిన్ హై, యే భరోసే కా దిన్ హై. భరోసా భారత్ కే మహాన్ లోక్తంత్ర పర్, భరోసా పర్ఫార్మెన్స్ కీ పొలిటిక్స్ పర్, భరోసా స్థిరతా కే సంకల్ప పర్, భరోసా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కీ భావనా పర్.
0: బెంగాల్లో భయంపై ప్రజాస్వామ్యం విజయం సాధించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో విజయం అందించినందుకు అక్కడి ప్రజలను అభినందించారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో గత 10 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం సురక్షితమైన, శాంతియుత, ప్రగతిశీల నిర్మాణానికి చేసిన కృషికి అస్సాంలో విజయం నిదర్శనమని

0: చెప్పారు. పుదుచ్చేరిలో మోదీ ముఖ్యమంత్రి రంగస్వామిల సమర్థవంతమైన పాలనకు దక్కిన విజయంగా పేర్కొన్నారు. గత కేరళలో ఎన్డీఏ ఓట్ల శాతం పెరిగినందుకు ఆ రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలుపుతూ వికసిత్ కేరళం విజన్ కోసం కేంద్రం కట్టుబడి ఉందన్నారు. అలాగే తమిళ సంస్కృతి కాపాడుతూ ఆ రాష్ట్రాభివృద్ధి కృషి చేస్తామని స్పష్టం చేశారు. బీజేపీ అధ్యక్షులు నితిన్ నవీన్ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాతో కలిసి ఈరోజు న్యూఢిల్లీలో సీఆర్ పార్క్లో ఉన్న కాళీబారి మందిర్లో పూజలు నిర్వహించారు. అనంతరం నితిన్ నవీన్ మాట్లాడుతూ, నిన్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ పశ్చిమ బెంగాల్తో సహా మరో 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంత ప్రజలకు అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ సంస్కృతి వారసత్వం కాపాడుతూనే దేశాన్ని అభివృద్ది పనులు నడిపిస్తున్నారని కొనియాడారు. భారత్ జమైకా మధ్య అభివృద్ది సహకారం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు కీలకమని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. జమైకా విదేశీ మంత్రి కామినా జాన్సన్ స్మిత్తో జరిగిన భేటీలో డిజిటల్ పరివర్తన, క్రీడలు, డిజిటల్ చెల్లింపులు వంటి రంగాల్లో కుదిరిన ఒప్పందాల అమలుపై చర్చించారు. ముఖ్యంగా కిడ్సన్ టౌన్లో భారత్ అందించిన $1 మిలియన్ సహాయంతో పూర్తయిన గ్రామీణ జీవనోపాధి ప్రాజెక్టు విజయాన్ని ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టు వేలాది మందికి ప్రయోజనం చేకూర్చిందని, అలాగే హరికేన్ మెలిస్త విపత్తుతో జమైకా పునర్నిర్మాణానికి భారత్ అండగా నిలిచిందని తెలిపారు. భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా ఇండియా కరికమ్ భాగస్వామ్యం కింద జమైకాలో ఆర్టిజన్ ఎంపవర్మెంట్ హబ్ ఏర్పాటుపై చర్చించామని, ఈ చర్చలు అత్యంత సమగ్రంగా ఫలప్రదంగా సాగాయని జయశంకర్ స్పష్టం చేశారు.
1: Development cooperation remains a very important pillar of our partnership. In this context, I was very pleased to note the successful completion and handover in March 2026 of the Improving Rural Livelihoods Project in Kitson Town, implemented with the assistance of India to the tune of $1 million under the India-UN Development Partnership Fund.
0: కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న న్యూఢిల్లీలో కీలక అధికారులతో సమావేశమై భారతదేశ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల పురోగతి సమీక్షించారు. భారత్ నుంచి మరిన్ని వ్యాపార సంస్థలు ఎగుమతులు జరిగేలా ప్రోత్సహించడం ద్వారా ప్రపంచస్థాయి ఉత్పత్తులను ఎగుమతి చేయగల దేశ సామర్థ్యాన్ని వెలికితీసే మార్గాలపై చర్చించినట్టుగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో సమగ్ర పరిశోధన, ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ నిర్మించేందుకు ప్రభుత్వం నిబద్ధత ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన ఐఐటి మద్రాస్ టెక్ సదస్సు ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఆవిష్కరణ ఆధారిత ఫలితాలు అందించేందుకు భారత్ పరిశోధన వ్యవస్థ మార్చాల్సిన అవసరం ఉందన్నారు. పరిశోధన అనేది సమాజానికి ప్రయోజనం చేకూర్చే స్పష్టమైన ఆవిష్కరణలకు దారితీయాలని, పరిశ్రమలు, స్టార్టప్లు, విద్యాసంస్థలకు వివిధ కార్యక్రమాల ద్వారా మద్దతిచ్చేందుకు పరిశోధన అభివృద్ది కోసం ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు.
2: Today, with the leadership of Prime Minister Modi, government is committed to create a new ecosystem in research sector. Gone are the days where institutions will only be specific to teaching. Now priority has changed. There is a societal consensus. Institution must. Research should not be limited up to PhD thesis, citation, paper publication. Research must lead to innovation.
0: వియత్నాం అధ్యక్షులు టో లామ్ 3 రోజుల అధికారిక పర్యటన కోసం ఈరోజు బీహార్లో గయాకు చేరుకోనున్నారు. ఈ పర్యటనలో టో లామ్తో పాటు పలువురు మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, వ్యాపార ప్రతినిధి బృందం పాల్గొంటుంది. గయా పర్యటన అనంతరం సాయంత్రం న్యూఢిల్లీకి చేరుకుంటారు. రేపు రాష్ట్రపతి భవన ప్రాంగణంలో టో లామ్కు ఘనస్వాగతం లభిస్తుంది. తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించనున్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటుగా పరస్పర ప్రయోజనాలపై ఇరువురు నేతలు చర్చ జరుపుతారు. సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది మురుతో వియత్నాం అధ్యక్షులు భేటీ అవుతారు. గురువారం ముంబై సందర్శిస్తారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య కొత్త సహకార మార్గాలతో పాటుగా ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందిస్తుందని విదేశీ వ్యవహారాల శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీలు రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్, రాజేంద్ర గుప్తాలు ఈరోజు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. తర్వాత రాఘవ్ చద్దా మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల పార్టీని వీడి బీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీలు లక్ష్యంగా చేసుకుని పంజాబ్ ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటుందని ఆరోపించారు. పంజాబ్ ప్రభుత్వం, ఆమ్ ఆద్మీ పార్టీలు కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని, ఈ పరిణామాలన్నీ రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామని చద్దా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. నీటి సరఫరా వ్యవస్థలు బలోపేతం చేసేందుకు ప్రతి జిల్లాకు 1 కోటి రూపాయల నిధులు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ప్రభుత్వ సేవలు అందించడంలో కృత్రిమ మేధస్సు వినియోగం విస్తరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు.

చెప్పారు. ఏఐని సమర్థవంతంగా అమలు చేయడంలో మార్గనిర్దేశం చేసేందుకు నిపుణుల సలహా మండలి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అలాగే వివిధ రంగాల్లో డ్రోన్ల వినియోగం ప్రోత్సహించేందుకు వర్క్షాప్ నిర్వహించాలని సూచించారు. పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలతో సాంకేతిక వేదికల ద్వారా ప్రజల్లో ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు దేశంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింతో పాటు తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అదేవిధంగా బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు ఈరోజు వేడి వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సాధించిన విజయాన్ని అమెరికాలో భారతీయ సంతతి నాయకులు స్వాగతించారు. ఇది రాష్ట్ర పరిపాలన, భద్రత, అభివృద్ధిలో ఒక చారిత్రక మలుపు అని కొనియాడారు ప్రముఖ భారతీయ అమెరికన్ డాక్టర్.

0: వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, సిక్కింతో పాటు తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అదేవిధంగా బీహార్, జార్ఖండ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు ఈరోజు వేడి వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సాధించిన విజయాన్ని అమెరికాలో భారతీయ సంతతి నాయకులు స్వాగతించారు. ఇది రాష్ట్ర పరిపాలన, భద్రత, అభివృద్దిలో ఒక చారిత్రక మలుపని కొనియాడారు. ప్రముఖ భారతీయ అమెరికన్ డాక్టర్ భరత్ బరాయ్ ఈ ఫలితాన్ని బెంగాల్ ప్రజల గొప్ప విజయంగా అభివర్ణించారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ అధ్యక్షులు డాక్టర్ అడపా ప్రసాద్ బెంగాల్, అస్సాం ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భారత్ భద్రత దృష్ట్యా బెంగాల్లో బీజేపీ విజయం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై ఇరాన్ జరిపిన దాడులకు మధ్యప్రాచ్య దేశాలు ప్రాంతీయ సంస్కృతి తీవ్రంగా ఖండించాయి. ఈ దాడులు ప్రాంతీయ భద్రతా స్థిరత్వానికి ముప్పు కలిగించే ప్రమాదకర చర్యలుగా పేర్కొన్నాయి. సౌదీ అరేబియా యువరాజు ప్రధానమంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ యుఏఈ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ఫోన్లో మాట్లాడి ఈ దాడులు ఖండించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఇక నిన్న రాత్రి ముంబైలో వాంకడే స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై ముంబై ఇండియన్స్ 6 తేడాతో విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 18.4 ఓవర్లలో 4 కోల్పోయి ఛేదించింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో 20 ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వాలున్నాయని ప్రజలే దేవుళ్లనేది బీజేపీ మంత్రివని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో సమగ్ర పరిశోధన, ఆవిష్కరణలు, పర్యావరణ వ్యవస్థను నిర్మించేందుకు ప్రభుత్వం నిబద్ధత ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. భారత్, జమైకా మధ్య అభివృద్ది, సహకారం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కీలకమని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 1:10 అవస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి యాదాద్రి ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై మదన్ బి లోకూర్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ కోరాలని రాష్ట కేబినెట్ నిర్ణయించింది. 4 రాష్ట్రాలు, పుదుచ్చేరి ఎన్నికల ఫలితాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు సిబిఐ విచారణను తెరపైకి తెచ్చారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ హార్డ్వేర్ పార్క్లో 453 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఐటీపీ ఏరో ఇండియా ప్లాంట్కు మంత్రి శ్రీధర్ బాబు ఈవేళ భూమి పూజ చేశారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం చారిత్రాత్మకమని, 15 ఏళ్ల తృణమూల్ పాలనకు ప్రజలు చరమగీతం పాడారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి యాదాద్రి ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై మదన్ బి లోకూర్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ కోరాలని కేబినెట్ నిర్ణయించింది. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయరాదని మంత్రులను ఆదేశించింది. భూముల విలువలను శాస్త్రీయంగా సవరించి 26వ తేదీ నుంచి అమలు చేయాలని, హిల్ట్ పాలసీ దరఖాస్తుదారులకు పాత ధరలకే అవకాశం కల్పించాలని నిర్ణయించింది. నల్గొండ రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సంఘం నిర్వహణను ఎన్డీడీబీకి అప్పగించే ఎంఓయూకు ఆమోదం తెలియజేసింది. 3311 కెవీ సబ్స్టేషన్ల వద్ద సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వ కార్యాలయాల పన్ను బకాయిల కోసం ఓటీఎస్ విధానానికి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం చారిత్రాత్మకమని, 15 ఏళ్ల తృణమూల్ పాలనకు ప్రజలు చరమగీతం పాడారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నిన్న కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై నమ్మకంతోనే ఈ భారీ మెజారిటీ ఇచ్చారని, బెంగాల్లో డబుల్ ఇంజన్ సర్కార్తో అభివృద్ది పరుగులు తీస్తుందని పేర్కొన్నారు. ఈ ఫలితాల ప్రభావం తెలంగాణపై సానుకూలంగా ఉంటుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ కేసీఆర్ మార్క్ అవినీతిని అంతం చేసే శక్తి కేవలం బీజేపీకే ఉందని ధీమా వ్యక్తం చేశారు. దక్షిణాదిలో కూడా బీజేపీ విజయకేతనం ఎగరవేస్తుందని జోసెన్ చెప్పారు. అనంతరం ఎంపీడీకే అరుణతో కలిసి కార్యకర్తలకు మిఠాయిలు తినిపించి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ నెల 10వ తేదీన ప్రధానమంత్రి తెలంగాణ పర్యటనలో అనేక అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు కిషన్ రెడ్డి వివరించారు. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2026 జూన్ 1వ తేదీ నుంచి ఈ కొత్త జోన్

అధికారికంగా అమల్లోకి వస్తుంది. గుంటకల్, గుంటూరు, విజయవాడ డివిజన్లను విశాఖ జోన్ పరిధిలోకి తీసుకొచ్చారు. దక్షిణ మధ్య రైల్వే తూర్పు కోస్తా రైల్వే నుంచి కొన్ని ప్రాంతాలను కలిపి దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం గెజెట్లో పేర్కొంది. రాయగఢ్ నుంచి కొన్ని సెక్షన్లను విశాఖ డివిజన్లో కలుపుతూ ఉత్తర్వులు విడుదల చేసింది. శంషాబాద్, కొత్వాల్గూడలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న పలు కంపెనీల క్రషర్ మిషన్లు 12 ఆర్ఎంసీ యూనిట్లను హైడ్రాకు చేసింది. కాలుష్య నియంత్రణ మండలి, మైనింగ్ శాఖల ఫిర్యాదు మేరకు ఈ చర్యలు చేపట్టారు. వందల కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకుండా అక్రమంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు నిర్ధారణ కావడంతో హైడ్రా రంగంలోకి దిగి ఈ యూనిట్లను తొలగించింది. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తాడూరు మండలంలోని గుంతకోడూరు గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. వేసవి తీవ్రత దృష్ట్యా కూలీలు ఉదయం 6 గంటలకే పనులకు రావాలని, గుట్కా వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. పనుల నాణ్యతను, పురోగతిని పర్యవేక్షించిన కలెక్టర్ ఫీడర్ ఛానల్ పనులను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డిఆర్డీఓ పీడీ చిన్న ఓబులేసు, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా ఖాజీపూర్ వద్ద వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ రైతుల సమస్యలు వినకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నిధులు ఇస్తున్నా వడ్ల సేకరణలో జాప్యం చేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తరుగు పేరుతో దళారులు అన్నదాతలను దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు. 90 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడికి గాను కేవలం 15 లక్షల టన్నులే సేకరించడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని బండి సంజయ్ ధ్వజమెత్తారు. విద్యుత్ అక్రమాల నివేదికపై చర్యలు తీసుకోకుండా ఇప్పుడు సీబీఐ విచారణ కోరడం కేవలం 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకేనని సంజయ్ ఆరోపించారు. రైతులకు, విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్లకు నిధులు లేవా అని ఆయన ప్రశ్నించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా కమ్యూనిస్టుల కాలం చెల్లిందని, ఖమ్మంగడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలని ఎంపీ రఘునందనరావు పిలుపునిచ్చారు. ఈవేళ ఖమ్మంలో పర్యటించిన రఘునందన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ విజయవంతం కోసం స్వయంగా గోడపత్రికలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుటుంబ పాలనను ప్రజలు తిరస్కరిస్తున్నారని, బెంగాల్ నుంచి తమిళనాడు వరకు వస్తున్న మార్పులే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఇండియా కూటమి పేరుతో కపట నాటకాలు ఆడుతున్నారని, కేరళలో వారి మధ్య ఉన్న వైరుధ్యాలే అందుకు నిదర్శనమని కూడా రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. నల్గొండ జిల్లాలో పశువుల అక్రమ రవాణా నరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ చెప్పారు. వివిధ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సరిహద్దులో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచినట్లు వివరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై పశుగ్రాస క్రూరత్వ నిరోధక చట్టం, భారతీయ న్యాయ సంహిత కింద కఠినమైన కేసులు నమోదు చేస్తామని, వాహనాలను సీజ్ చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. మూగజీవాల రక్షణలో ప్రజలంతా సహకరించాలన్నారు. ప్రతి రైతు భూసారాన్ని పరీక్షించుకుని ఫలితాల ఆధారంగా ఎరువులు వినియోగించాలని మంచిర్యాల జిల్లా వ్యవసాయాధికారి సురేఖ చెప్పారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని సండ్రోన్పల్లి రైతు వేదికలో భూసార పరిరక్షణ, పంట మార్పిడి విధానాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ, నేలలో సేంద్రీయ కార్బన్ శాతం పెరగడం ద్వారా భూసారం పెరిగి పంటలో నాణ్యమైన దిగుబడి వచ్చే అవకాశాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజేశ్వర్, రైతులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పాలిస్టర్ వార్పిన్ కార్మికుల సమ్మె 9వ రోజుకు చేరింది. కూలీ ఒప్పందం ముగిసి 2 ఏళ్లు గడిచినా యజమానులు వేతనాలు పెంచకుండా కాలయాపన చేస్తున్నారని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట అధ్యక్షుడు ముషం రమేష్ వివరించారు. కార్మిక శాఖ చర్చలు జరిపినా ఫలితం లేదని, 1000 బోగులకు 37 రూపాయల కూలీ ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ జయ ఒక ప్రకటనలో కోరారు. మొదటి విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఈ నెల 7వ తేదీ చివరి గడుగా నిర్ణయించినట్లు ఆమె తెలియజేశారు. అర్హత కలిగిన గిరిజన విద్యార్థినులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ హార్డ్వేర్ పార్క్ లో 453 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఐ

0: టీడీపీ ఏరో ఇండియా ప్లాంట్ కు మంత్రి శ్రీధర్బాబు ఈవేళ భూమి పూజ చేశారు. 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ యూనిట్ విమాన ఇంజన్లకు అవసరమైన కీలక భాగాలను అంతర్జాతీయ ప్రమాణాలతో తయారు చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ ఏరోస్పేస్ తయారీ రంగానికి కొత్త ఊపు రావడమే కాకుండా రాష్ట పారిశ్రామిక అభివృద్దికి కూడా ఇది కీలకమైన మైలురాయిగా నిలుస్తుంది. జర్మనీకి చెందిన 160 ఏళ్ల చరిత్ర కలిగిన అంతర్జాతీయ దిగ్గజ సంస్థ బీఏఎస్ఎఫ్ హైదరాబాద్ లో తన గ్లోబల్ సర్వీస్ హబ్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈరోజు తాజ్ కృష్ణలో జరిగిన కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ఈ మేరకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ ను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు అందజేశారు. దీనివల్ల సుమారు 3000 మందికి కొత్తగా ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అమలవుతున్న అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై మెడికల్ ఆఫీసర్లతో డీఎంహెచ్ఓ తుకారాం రాఠోడ్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటి వరకు జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో 98% లక్ష్యాన్ని సాధించామని ఆయన చెప్పారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ నోట్లు తయారు చేసి చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ టాస్క్ ఫోర్స్, నర్సంపేట పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో నకిలీ నోట్ల తయారీకి పాల్పడుతున్న 8 మందిని అరెస్ట్ చేశారు. విశేషాలు మరొకసారి. విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి యాదాద్రి ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై మదన్ బి లోకూర్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ కోరాలని రాష్ట కేబినెట్ నిర్ణయించింది. 4 రాష్ట్రాలు పుదుచ్చేరి ఎన్నికల ఫలితాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు సిబిఐ విచారణ తెరపైకి తెచ్చారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ హార్డ్వేర్ పార్క్ లో 450 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఏర్పాటు చేసే ఐటీపీ ఏరో ఇండియా ప్లాంట్ కు మంత్రి శ్రీధర్ బాబు ఈవేళ భూమి పూజ చేశారు. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ గెజెట్ నోటిఫికేషన్ వెలువడింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వంతాలోకం.

0: ఈనాటి కార్యక్రమంలో 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం బాలానందం బాట జ్ఞాపకాల పాట. గాయని మనరు శ్రీమతి సురేఖామూర్తి, శ్రీమతి విజయలక్ష్మి, శ్రీమతి శశికళా స్వామి గారుల సంభాషణ.
1: ఆకాశవాణి 90 ఏళ్ల పండగ అంటే నవతి అంటారు. ఆ నవతి పండగకి మళ్ళీ మనం ముగ్గురం కలిసి ఇలా చక్కగా మన చిన్నప్పటి విషయాలన్నీ గుర్తు చేసుకోవడం చాలా బాగుంది కదా.
2: చాలా చాలా బాగుంది. మనము అంటే అందరికి అర్థం కావాలి కాబట్టి నేను విజయలక్ష్మి,
3: నేను సురేఖామూర్తి,
1: నేను శశికళా స్వామి.
3: మనందరం కూడా ఫస్ట్ టైం రేడియోలో పాడడం అంటే బాలానందమే కదా.
2: అవును,
3: జీనువు కూడా, శశినువు కూడా. నాకు తెలిసి 2 శనివారం పూట బాలానందం కార్యక్రమం వచ్చేది, ఆదివారం పూట బాల వినోదం కార్యక్రమం వచ్చేది. 5 ఏళ్ల లోపు పిల్లలం అప్పుడు బాలానందంలో పాడేవాళ్ళం, కాస్త 15 ఇయర్స్ లోపు ఏమో బాల వినోదంలో పాడేవాళ్ళం కదా.
2: అంటే ఒక రకంగా చూసుకుంటే బాలానందంలో పాడాము, బాల వినోదంలో పాడాము, యువవాణిలో పాడాము. సో రేడియోతో పాటే మన లైఫ్ జర్నీ కూడా అలా సాగుతూ ఉంది ఇంతవరకు కూడా.
3: ఇప్పుడు రేడియోకి 90 ఏళ్ళు అంటే మన ప్రయాణం ఆల్మోస్ట్ రేడియోతో 45 నుంచి 50 ఏళ్ళు. సో ఒక 40 ఏళ్ళు మనం లేవంతే, తర్వాత నుంచి రేడియోలో ఉన్నాం.
2: రేడియో అని తలుచుకోగానే అసలు స్టూడియోలో అడుగు పెట్టగానే ఒక రకమైన మంచి అనుభూతులు,
1: అవునవును,
2: నోస్టాల్జియా అంటారు కదా.
1: నిజంగానే అంటే ఒక రకమైన ఒక ఎమోషన్ వస్తుంది లోపల నుంచి రేడియో చూడగానే. అప్పా రేడియో ఏదో మనం పెళ్లిళ్ళు అయిపోయి అత్తారింటికి వెళ్ళిపోయి పుట్టింటికి వస్తే ఎట్లా ఉంటుంది, అమ్మా అమ్మ దగ్గరకు వచ్చామన్నట్టు అట్లా ఉంటుంది నిజంగా.
3: అసలు ఇంకోటి అప్పట్లో రేడియో బిల్డింగ్ కూడా ఎలా ఉండేదంటే, ఐ థింక్ అది ఓల్డ్ బ్రిటిష్ బిల్డింగ్ ఉండేది. అసలు ఎంటర్ అవుతూనే ముందు కొన్ని మెట్లు ఎక్కాలి మనం, ఏదో రాజభవనంలోకి వెళ్తున్నట్టుగా. రెండు వైపులా పెద్ద పెద్ద స్తంభాలు ఉండేవి, ఇలా రౌండ్ స్తంభాలు, సున్నపు బిల్డింగ్ ఉండేది. అసలు స్టూడియోస్ కూడా ఎంత అసలు తలుపులు బరువు, మనం చిన్నపిల్లలం అయితే అసలు తలుపులు తొయ్యలేకపోయేవాళ్ళం.
1: మనం దాంతో పాటు పడిపోయే స్టేజ్
2: బాలానందంలో శనివారం వస్తే అసలు ఎలా ఉండేదంటే ఇక్కడ ఏదో

0: స్కూల్ ఉందా అన్నట్టు
1: అవును
0: అనిపించేది
1: అవును
0: అనమాట.
1: అవును
0: ఎంత మంది పిల్లలు
1: అవును
0: అసలు చలాకీగా ఉత్సాహంగా తిరుగుతూ అల్లరి చేస్తూ బయట గార్డెన్ లోనే ఉండేవాళ్ళం. ఎప్పుడు
1: అవునింటిగా చక్కగా
0: లాన్స్ లో
1: పెద్ద పెద్ద
0: ఆడుకుంటూ
1: లాన్స్
0: ఉండేవాళ్ళము. ఒక రెండింటికి ప్రోగ్రామ్ అంటే 12:30 కల్లా వచ్చేసేయమనేవారు.
1: అవును
0: 12:30 కల్లా వచ్చేసి ముందు అందరినీ పాడిస్తారు, అందులో వాళ్ళు పేర్లు రాసుకుంటారు. 100 మంది వస్తే ఒక్కోసారి చాలా కొద్ది మందికి అవకాశం
1: అవును
0: వచ్చేది,
1: అక్కడ
0: చాలా
1: ప్రోగ్రామ్
0: మంది
1: ఇంకా
0: పాపం
1: ఒక
0: వెనక్కి వెళ్ళిపోతూ ఉండేవారు.
1: నేను ఫస్ట్
0: మొదటిసారి
1: కంపస్
0: బాలానందానికి రేడియో అన్నయ్య అంటే మన న్యాయపతి రాఘవరావు గారు, ఆయనతో వచ్చాను అనమాట. సో కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేవు అప్పటి సంగతులు, బట్ చాలా అంటే గ్రేట్ మెమరీ.
1: పాట గుర్తుందా, టైటిల్ సాంగ్ గుర్తుందా? మన ఇందరికి ఇందరికి గుర్తుండాలి, ఎందుకంటే
0: బాలానందం ఒకటి ఉండేది, బాల వినోదం ఒకటి ఉండేది.
1: అవునవును
0: బాలానందం గుర్తుంది కదా,
1: యా
0: పాడదామా పాడుతుందామా సరదాగా.
1: పాడుకుందాం, ఎందుకంటే అదే మనకి ఉత్సాహాన్ని ఇస్తుంది.
0: సో బాలానందము వెల్కమ్ సాంగ్, స్వాగతం పాట.

0: వచ్చారా పిల్లలు అన్నయ్య గారు జ్ఞాపతి రామారావు గారు అంటుంటే అసలు అప్పుడే ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు అసలు ఎక్కడ అలాంటి వాతావరణం చూడటం లేదు.
1: సో మొట్టమొదటిసారి నువ్వు ఎప్పుడు పాడావు విజయని, ఏం పాట పాడావు గుర్తుందా నీకు?
2: నేను చాలానే పాడాను, బట్ గుర్తున్న పాట ఒకటి అప్పట్లో, భలే ఎలక సవారి. సో ఈ పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాశారు. ఆయన తర్వాత రచనలు, ఆయన అప్పుడు చేసిన రచనలతో కంపేర్ చేస్తే అంటే ఒక కవి ఏ ఏజ్ కన్నా వెళ్ళిపోగలరు. రవి గాన్స్ అనేది కవి గాన్స్ అంటారు కదా, ఎగ్జాక్ట్ అలాగే అనిపిస్తుంది. అంటే ఆయన ఆ ఏజ్ లో కూడా చిన్నపిల్ల మనస్తత్వం మనసులోకి వెళ్ళిపోయి రాసిన పాట అన్నమాట.

0: ఎంత బాగుంది కదా పాట.
1: మిగతా చరణాలు కూడా చాలా సరదాగా ఉంటాయి.
0: విశ్వనాథన్ గారి కంపోజిషన్
1: కంపోజిషన్
0: ఆయన కూడా అంతే. ఈ ఏజ్ కంటే ఆ ఏజ్ కి వెళ్ళిపోయి మరి పాటలు కంపోజ్, ఆయన మాటలు కూడా అలాగే ఉంటాయి, చాలా ఉత్తేజభరితంగా ఉంటాయి. సురి, నువ్వెప్పుడు పాడేవే బాలానందంలో? బాలానందంలో పాడావు, బాల వినోదంలో పాడావు?
2: నేను బాలానందంలో పాడాను, చాలా చిన్నపిల్లని. అంత చిన్నపిల్లని అంటే రేడియోలో మనుషులు కూర్చుని పాడతారు అనుకునే, అందరం అలానే అనుకునేవాళ్ళం కదా, అనుకునేవాళ్ళం. అయితే మా నాన్నతో ఒక రోజు బాగా ఏడ్చాను అనమాట. నాన్న, నేను కూడా రేడియోలో పాడతా అంటే, నా ఏజ్ కి నన్ను బాలానందంకే తీసుకురావాలి. శనివారం మా నాన్నకు ఆఫీస్ ఉండేది, ఎట్లా మధ్యాహ్నం కదా తీసుకురావాలి. సరే, నా గోల భరించలేక ఒకరోజు పాప ఆఫీస్ కి సెలవు పెట్టి మధ్యాహ్నం ఇంటికి వచ్చి నన్ను తీసుకొచ్చారు అనమాట. అయితే నేను ఒక రెండు పోయమ్స్, అప్పుడు ఇంకా పాటలు కాదు పోయమ్స్, బాలానందంలో ఎక్కువగా పోయమ్స్ చెప్పాను. అందులో ఒక 10 మంది ఉంటే 8 మంది చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుటుక్కుమన్నా, ఇదే చెప్పేవాళ్ళు. అయితే నేను కూడా అదే చెప్పేసరికి ఆయన ఉండి ఇంకేదన్నా చెప్పించండి, అందరూ అదే చెప్తున్నారు అంటే, సరే నేను అప్పుడు బుజ్జి మేక ఉండేదన్నమాట. బుజ్జి మేక ఎడకెళ్తివి, రాజుగారి తోటలోన మేతకెళ్తిని.

0: మారి పూల చెట్ల సొగసు చూస్తిని, రాజుగారి తోటలోన ఏమి చూస్తివి? రాణిగారి పూల చెట్ల సొగసు చూస్తిని, పూల చెట్లు చూసి నువ్వు ఊరుకుంటివా? ఊరు కొరక పూల చెట్లు మేసి వస్తిని, పూల చెట్లు చూసి నువ్వు ఊరుకుంటివా? ఊరుకోక పూల చెట్లు మేసి వస్తిని, మేసి వస్తే తోటమాలి ఏమి చేసెను? తోటమాలి కొట్ట వస్తే తుర్రు వంటిని. ఆ తుర్రు బాగా అనాలని చెప్పారు మేడం మా నాన్న. తోటమాలి కొట్ట వస్తే తుర్రు వంటిని అనాలి, అది దానికి రిహార్సల్ అనమాట. సో అది నా ఫస్ట్ అనుభవం అనమాట నాన్నగారి బాలానంద. నెక్స్ట్ నువ్వు శశి బాలానంద, నువ్వు ఎప్పుడు పాడావు, ఏ పాటతో పాడావు?
1: మాకంతా పద్ధతి, మనకంటే కొంచెం బాగా పాడేవాళ్ళు ఉంటే వాళ్ళకి అన్ని కొంచెం కొద్దిగా క్లాసికల్ టైప్ పాటలే నేర్పించేవాళ్ళు అనమాట అందరూ ఇంట్లో. అవే పాడుతూ రేడియోలో వింటాం, అవే నేర్చుకోవటం అయ్యేది. అసలు చిన్న పిల్లల పాటలు అలా నేర్చుకోవడం అనేది ఎప్పుడూ లేదు. అయితే ఒకరోజు మా వాణి, మా సిస్టర్ తను తీసుకొచ్చింది అనమాట బాలానందానికి. నాకప్పుడు అంటే రెండింటికి ప్రోగ్రాము, అంటే ముందర రావాలి, ముందర ఇలా ఉంటాయని అవన్నీ తెలియదు. రెండింటికంటే పావుదకు రెండింటికి వచ్చేసాము. అబ్బా మేము చాలా తొందరగా వచ్చేసామని చూసుకుంటే అప్పటికే లోపల అందరూ ఫిల్ అయిపోయారు. ఫిల్ అయిపోయిన తర్వాత సరే ఏం చేయాలి అంటే, అప్పుడు న్యాయపతి రాఘవరావు గారు రిటైర్ అయిపోయారు, రావూరి భరద్వాజ గారు ఉన్నారన్నమాట. ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా మేము వచ్చామండి అంటే, అయ్యో అందరు పాడేశారమ్మా, సెలెక్ట్ చేసేసాము. సరే ఊరికే నువ్వు ఎవరు అని అడిగితే, మా నాన్నగారి పేరు ఇట్లా నల్లాని చక్రవర్తుల వెంకటాచల గారు. వాసిని నువ్వు వెంకటాచల గారు అమ్మాయివా, ఆ ఏది ఒక పాట పాడు అన్నారు. అంటే అప్పుడు వాణి సర్వాణి అని మన శ్రీరంగం గోపాలరత్నం గారు రేడియోలో వచ్చేది, ఆ పాట పాడానమాట. పాడంగానే ఆయన, ఇంత బాగా పాడుతున్నావు, నువ్వు పాడకపోవటం ఏమిటి అని చెప్పి ఆయన తీసుకొచ్చుకుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఫస్ట్ పాట నా చేత పాడించారన్నమాట. అలా తమాషాగా మంచి, అంటే అనుకోకుండా సెలెక్ట్ అయిపోయి పాడేశారు అనమాట. అదంటే

0: ఇది నేను ఫస్ట్ పాడిన పాట.
1: మనం అంటూ ఉంటాం కదా పెద్దరికంగా ఉంటుంది అని, అంటే చిన్నప్పటి నుంచే పెద్దరికంగా
2: ఉంది. మాకు అప్పుడు ఆ నోరు కూడా తిరిగేది కాదేమో అమ్మా పాటిస్తే.
0: అంటే ఇంట్లో వీళ్ళందరూ పాడుతుండేవాడు కదా, మాకు ఇలా నేలందరూ పాడుతుంటతో అలా వినికిడి మీదే ఎక్కువ.
2: సో ఇది బాలానందం. ఈ బాలానందానికి ఒక వెళ్ళిపోయేటప్పుడు ఒక చివరి పాట ఒకటి ఉండేది కదా,
0: అవునవును,
2: అది
0: గుర్తుందా మీకు?
2: గుర్తుందా?
0: గుర్తుంది.

0: దాము, పోదాము పోదాము పోదాము.
1: ఆ
0: బిరుబిరుబిరుడని ఫాస్ట్ గా అన్నయ్య అనేవారు అనుకుంటున్నా. ఆ అన్నయ్య వాయిస్ తెలుస్తూ ఉంటుంది ఆ పాటలో.
1: అంటే బిరుబిరుబిరు ముందు నోరు తిరగాలి కదా
0: పిల్లలకి. ఇంకొక విషయం ఇందాక చెప్పడం మర్చిపోయి, బాలానందంలో ఒక సపోజ్ కుందేలు తాబేలు అనుకోండి, కుందేలు మాట్లాడుతుంది, తాబేలు మామ తాబేలు మామ ఎట్లా ఉన్నావు అంటే ఒక టింగ్ డిడంగ్ డిడంగ్ టాంగ్ డిడంగ్ డిడంగ్ తాండా అని ఒక గిటారు వీణ
1: వాయించేవారు.
0: బేస్ లో సపోజ్ తాబేలు అయితేనేమో బేస్ లో వాయించేది, కుందేలేమో
1: కానీ అప్పట్లో వాళ్ళ థాట్ ప్రాసెస్
0: అసలు
1: అసలు ఎంత అంటే ఈ అసలు ఈ పాట ట్యూన్ కూడా ఇన్నేళ్ల తర్వాత కూడా మనకి గుర్తుంది అంటే ఎంత క్యాచీగా చేశారో చూడు వాళ్ళ. అంటే ఇన్నేళ్లకైనా వాళ్ళకి గుర్తుండిపోయే లెవెల్లో చేశారు ఆ పాటని. ప్లస్ ఆ ఇన్స్ట్రుమెంటైజేషన్ యూసేజ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది అసలు బేస్ వాయిస్ కావాలి అంటే వీణనే అప్పుడు ఈ కీబోర్డ్స్ అవన్నీ ఏం లేవు కదా, వీణ ఫ్లూట్ ఇవి రెండే ఉండేవి ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్. అంటే ఆ పాటల గొప్పతనం చూడు
0: అసలు. రేడియో అంటేనే శబ్ద చిత్రం, ఎవ్రీథింగ్ మన మైండ్ లో క్రియేట్ అవుతుంది. వీళ్ళు ఓన్లీ శబ్దం ఇస్తారు మనకి, ఆ శబ్దంతో మనం ఒకటి ఊహించుకుంటాం. సో అది వాళ్ళ విజన్ అట్లా ఉండేదన్నమాట రేడియోలో. ప్రొడ్యూసర్స్ ది కానీ ఆ పాటలు చేసే వాళ్ళది కానీ మన మైండ్ లో మనకు ఒక పిక్చర్ వచ్చేస్తుంది. అది అద్భుతమైనటువంటి విషయాలు.
2: అంటే ఈ పాటలు పాడుతూ అప్పుడంత ఎంజాయ్ చేసాము, ఇప్పుడు అంత ఎంజాయ్మెంట్
1: చేస్తున్నాం. రెండు జళ్ళు వేసుకొని రిబ్బలు కట్టుకొని పై కట్టుకొని పాడుతున్నట్టుంది.
0: ఒకసారి స్కూల్ నుంచి వచ్చేసేవాళ్ళంగా స్కూల్ డ్రెస్ లో వచ్చేసేవాళ్ళం.
1: అవునవును అవును,
0: స్కూల్ డ్రెస్ లోనే వచ్చేసి పాడుతుండేవాళ్ళం అన్నమాట. నెక్స్ట్ బాల వినోదం. బాల వినోదంకి కాస్త
1: కొంచెం పెద్ద పిల్లలు కదా,
0: కొంచెం మనం పెద్దవాళ్ళం అయ్యాం కాబట్టి. నువ్వు ఎప్పుడు ఫస్ట్ టైం పాడావు విజయ్ బాల వినోదంలో?
2: నాకు యాక్చువల్గా ఏ ఇయర్ ఎప్పుడు అని గుర్తులేదు అసలు. నాకు యాక్చువల్గా చెప్పాలంటే అంటే అప్పట్లో నాకు తెలిసి బాలానందానికి బాల వినోదానికి పెద్ద డిఫరెన్స్ కూడా నాకు తెలిసి కాదేమో, ఇది శనివారం ఆదివారం అంతే. సో బాల వినోదంలో కూడా చాలా సార్లు పార్టిసిపేట్ చేశాను. నువ్వు అన్నట్టు ఈ చిన్న చిన్న కథలు పాటల రూపంలో ఇవి చాలా
1: పాడే,
2: సంగీత రూపకాలు ఇవన్నీ కూడా పాడేవాళ్ళము. మంచి మంచి బ్యాలెస్ అవన్నీ కూడా చేసేవాళ్ళు. అంటే ఎందుకంటే బాల వినోదం కొంచెం పెద్ద పిల్లలు కాబట్టి చాలా పాడాను, కానీ నాకు ఎక్కువ గుర్తులేవు. మీరేమైనా గుర్తు చేస్తే మరొక
1: పాట. గుర్తు ఒక సంగీత
0: జేజుమామయ్య పాటలని ఉండేవి. బాలేంద్ర ప్రజనీకాంత్ గారు జేజుమామయ్య పాటలు చేసేవారు. అందులో ఆటలు

0: చేసి పెట్టమ్మా.
1: ఇవి తీయ అదే తీయా తీయ తాయిలో ఉంటే అసలు ఇప్పుడు పిల్లలకి ఎవరికి తెలియదు, అసలు వర్డే తెలియదు తాయిలో ఉంటే. వాళ్ళకి ఎంతసేపు కాజు కత్తులు ఇస్తావా లేకపోతే ఇవ్వస్తావా అనే వాళ్ళే తప్ప తాయిలో
2: వాళ్ళు ఇంకా అంటే పిజ్జా ఆర్డర్ చేస్తావా అది ఆర్డర్ చేస్తావా అని అడుగుతారు. కానీ ఏదో చిన్న బెల్లం ముక్క తిన్నా
1: అదే కదా, ఇప్పుడు మనకు అవే తృప్తిగా ఉండేవి. ఇదే చిన్న బెల్లం ముక్క తీసుకున్నా లేకపోతే కొన్ని అటుకులు అటుకులు
0: తాయిలో మళ్ళీ దాంట్లో కాకెంగిలి

0: La Gunda Chutti,
1: అదే
0: వాళ్ళు అనమాట.
1: ఏ మనం ఈ బాల వినోదం టైటిల్ సాంగ్ గుర్తుందా మీకు?
2: బాల వినోదం స్వాగతం పాట
1: స్వాగతం పాట ఉండాలి,
2: అది పాడాలి.

0: వచ్చారా పిల్లలు, అందరూ వచ్చి కూర్చోండి చక్కగాను.
1: తర్వాత బాలానందం కార్యక్రమాల్లో క్విజ్ కాంపిటీషన్స్ కూడా పెట్టారు. స్కూల్స్ నుంచి అంటే డైరెక్ట్ గా స్కూల్స్ కి లెటర్స్ పంపించేవారు, మీ స్కూల్ నుంచి ఒక టీమ్ ని పంపించండి మాకు జనరల్ నాలెడ్జ్ లో అని చెప్పి. అట్లా నేను హోలీ మేరీ స్కూల్లో ఉన్నప్పుడు సెవెంత్ క్లాస్ లో మేము ఒక నలుగురం ఆడపిల్లలు వచ్చాం అన్నమాట. సో అప్పుడు మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఆ క్విజ్ కార్యక్రమంలో. అంటే అన్ని విజ్ఞానాత్మకంగా, జస్ట్ వినోదమే కాదు, విజ్ఞానాత్మకంగా కూడా ఉండేవి ఆ ప్రోగ్రామ్స్.
2: ఎందుకంటే ఈ పాటల్లో కూడా ఏదో ఒక మెసేజ్ తప్పకుండా ఉండేది. అలాగే వాళ్ళు చేసే సంగీత రూపకాల్లో కూడా ఇప్పుడు
0: నీతి కథలు ఉండేవి,
2: నీతి కథలు అన్నీ అన్నమాట. పిల్లలకి మరి ఆ ఏజ్ నుంచే అన్ని నేర్పాలి కదా, అదే ఎంటర్టైన్మెంటే కాకుండా మంచి విజ్ఞానాన్ని కూడా ఇచ్చేది ఈ ప్రోగ్రామ్.
0: తర్వాత బాల వినోదం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని చిన్న చిన్న డాన్స్ తో కూడిన ఇవి కూడా రవీంద్ర భారతిలో చేశారు. బాల వినోదం తరఫున స్టేజ్ ప్రోగ్రామ్ చేశారు. అందులో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తానంటే, నా చిన్నప్పుడు అజ్ఞానం ఎలా ఉంటుందనేది, అయితే అందులో పాట పాటని చిత చిత్తవాన గురిసే, చిత్తవాన గురిసే, బంగారు వన గురిసే, ఓయమ్మ ఆ బంగారు వన గురిసే, బాగా ఏ పనులు, బంగారు వన గురిసే, బాగా ఏ పనులు. రవీంద్రమూర్తి సీత అనసూయ గారు చేసిన పాట అది నేర్పిస్తే మా వాతావరణం అసలు కంప్లీట్ గా వేరు కదా మా ఇంట్లో. ఓ పద్ధతి, ఓ మడి దడి ఇవన్నీ ఉండేటప్పటికీ నాకేంటో కొంచెం ఇదిగా అనిపించేది పాడాలంటే. అబ్బా ఏమిటి చిత్తవాన గురిసే అంటే, దాని మీనింగ్ కూడా తెలియదు అప్పట్లో, అసలు మీనింగ్ కూడా తెలియదు. అయితే నేను పక్కన కూర్చొని నాతో ఎవరో ఉన్నారు, మన పిల్లలందరూ ఉంటాం కదా, వాళ్ళతో అన్నా బాయ్ ఫోక్ సాంగ్స్ పాడాలంటే బోరు అన్నాను. పక్కన ఈయన మన నరసింహమూర్తి గారు, పెద్ద ఫోక్ సింగర్ ఆయన, ఆయన పిలిచి, శశికళ అసలు ఫోక్ సాంగ్ పాడటం అంటే ఏమిటో తెలుసా నీకు, ఫోక్ సాంగ్ అంటే ఎంత కష్టమో తెలుసా నీకు, అలా అనేసావు కదా, కానీ చూడు ఫోక్ సాంగ్లో ఎంత మీనింగ్ ఉంటుందో, అసలు ఎంత అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ పాటలుంటాయి, కష్టం తీర్చుకునే పాటలుంటాయి, ఇవన్నీ ఉంటాయి, అలా ఎప్పుడూ అనుకో. వాడు ఎంత సౌమ్యంగా చెప్పారంటే ఆయన విసుకోవచ్చు, కేకలేచ్చు నన్ను, కానీ ఎంత సౌమ్యం, అలా అనకూడదమ్మా తప్పు అని చెప్పనంగానే ఒక్కసారి అమ్మో నేనేమిటి ఇలా అనేసానని చెప్పి కూర్చున్నా. ఆ రోజు మూడు పాటలే, చిత్తచిత్త వాన గురిసే ఒకటి, తర్వాత గొడుగులు గొడుగులు గొడుగులోయ్, గొడుగులు గొడుగులు గొడుగులోయ్, ఎంత బాగుంటుందో పాట. అప్పుడు అది పాడాము, తర్వాత ఈ వందే మాత్రం తెలుగులో వచ్చింది చూడు.

0: అని ఒక చరణం, తర్వాత సారి సని స సారి సని స సారి సని సరి రి మరి మరి సని సరి మరి మరి స సరి ని స ప పని మ ప రి మ పని సని ప మరి మ పని స పిండార పోసిన వెండి వెన్నెల్లు ఆ వెన్నెలకు వన్నెలు దిద్దే విచ్చిన పువ్వులు చల్లని నవ్వులు తేనెలు చల్లిన పలుకుళ్ళు చల్లని నవ్వులు తేనెలు చల్లిన పలుకుళ్ళు ఇవే ఇవే మా వరాలు మా వరాల తల్లి. ఏదో ఉండి అట్లా అట్లా ఎంత అసలు ఎంత మంచి సాహిత్యం అంటే అప్పట్లో దాని విలువ తెలియదు. ఇప్పుడు నిన్న పాడుకుంటుంటే పాడు పాడాం కదా అని పాడుకుంటుంటే అసలు దానిలో సాహిత్యంలో ఉండే అందం ఏంటనేది ఇప్పుడు బాగా తెలిసింది.
1: అలాగే ఈ పాటలతో పాటు దేశభక్తి

0: విజి, మీరు సాయిబాబా గారి దగ్గర చిన్నప్పుడు పాడేవు కదా, అవి బాల వినోదంలో కూడా పాడేదాన్ని ఆ పాట, పప్పా పాట పాడనా, అది
1: పప్పా
0: పాడు.
1: పాట పాడనా, మమ్మీ మాట్లాడనా,

0: అలాగే ఇంకా నువ్వు నువ్వేం పాడావు అందులో, బాల వినోదంలో ఏం పాడావు నువ్వు?
1: బాల వినోదంలో సిపాయి ఎక్కేది ఎర్రాగుర్రం, మా పాపాయి ఎక్కేది కర్రాగుర్రం. ఈ పాట ఎంత బాగుంటుందంటే, అంటే సిపాయి ఎక్కే గుర్రానికైతే అంతకన్నిటి పెట్టాలి కదా, ఉలవలు పెట్టాలి, అది నీళ్లు అడుగుతుంది, దానికి ఎన్నో సేవలు చేయాలి. ఈ కర్ర గుర్రం అయితే ఏమి అడగదు, హాయిగా ఇది ఎక్కి ఊగుతూ ఉండొచ్చు అని. చాలా చాలా బాగుంటుంది ఈ పాట.

0: సిపాయి గుర్రం ఒక్కసారి ఎక్కేసి ఊరేగిరాగానే ఉస్సురంటుంది సిపాయి గుర్రం. ఎన్నిసార్లు ఎక్కినా ఎంతసేపు ఊగినా ఏమీ అలసిపోదు కర్రా గుర్రం మా కర్రా గుర్రం.
1: చాలా బాగుంది పాట,
2: ఎంత బాగుందో. ఇలాంటి పాటలు ఇప్పుడు అసలు ఎక్కడా రావట్లేదు. ఎంతసేపు ఇంగ్లీష్ సాంగ్స్ తప్ప అసలు ఈ పాటలు ఎవరికి తెలియదు కూడా తెలియదు. పిల్లలకి చెప్పాలంటే ఏమన్నా
1: జోషం,
2: అది మనం మనకి అదృష్టం అని చెప్పుకోవాలి. మన వల్ల కొంచెం ఇన్స్పైర్ అయితే
1: ఈ రోజు అంటే ఈ 90 ఏళ్ల పండగని ఆల్ ఇండియా రేడియో వారు ఎంత ఘనంగా చేస్తున్నారు. ఒక రోజు ఒక నెల కాదు, ఈ సంవత్సరం అంతా ఈ 90 ఇయర్స్ సెలబ్రేషన్స్ ఈ వేడుకలు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో అప్పటి కార్యక్రమాన్ని గుర్తు చేసుకోవడం, ఇలా ఇంకా చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు, కళాకారులు, రేడియోతో అనుబంధం ఉన్న కళాకారులు అందరూ కూడా, అంటే ఎవరి ప్రయాణమైనా, సంగీత ప్రయాణమైనా, నాటకమైనా, ఏదైనా రేడియోతోనే స్టార్ట్
2: అయ్యింది
1: 99%. సో అందరూ ఈ బాలానందం నుంచి వచ్చిన వాళ్లే, ఎప్పుడో ఒకసారి పాడిన వాళ్లే, బాల వినోదంలో పాడిన వాళ్లే. సో అలాగా ఇవన్నీ గుర్తు

0: చేసుకోవడం ఒక నాస్టాల్జిక్ గా ఉంది.
1: ఈ నవతి ఉత్సవాల్లో మనం కూడా పాల్గొని మన చిన్ననాటి ముచ్చట్లన్నీ నెమరేసుకుని చక్కగా ఎంత బాగా టైమ్స్ అంటే మైండ్ ఒక్కసారి రిఫ్రెష్ అయిపోయింది. అంత మంచి అవకాశం వచ్చింది మనకి. ఆ అవకాశాన్ని నాకు తెలిసి సద్వినియోగం చేసుకున్నామని అనుకుంటున్నాను. ఇది విని ఎవరికైనా ఈ పాత పాటలు చక్కగా ఈ చిన్నపిల్లల పాటల మీద ఇంట్రెస్ట్ కలిగి కొత్త గొప్ప ఒకళ్ళిద్దరన్నా స్పందిస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. మేము చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ అయిందని అనుకుంటున్నాం కదా.
2: నిజంగానే ఇవాళ మన ముగ్గురం మళ్ళా బాలానందం రోజు గుర్తు చేసుకోవడం, అంటే ముగ్గురం కలిసి పాడకపోయినా కూడా ముగ్గురం ఎక్స్పీరియన్సెస్, మన అందరి అనుభవాలు ఒకటే. సో అది చాలా సంతోషంగా ఉంది.
3: ఇంతవరకు 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం బాలానందం బాట జ్ఞాపకాల పాట. శ్రీమతి సురేఖామూర్తి, శ్రీమతి విజయలక్ష్మి, శ్రీమతి శశికళ స్వామి గారుల సంభాషణ విన్నారు.

ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 1:50 కావస్తుంది. వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర మధ్యమ తరంగా 106.5 మీటర్ 738 కిలోహెర్ట్జ్లు హాగూ న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ మేలే కేళువిరి కస్తూరి కన్నడ కార్యక్రమ.

0: ఇంతవరకు కస్తూరి కన్నడ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
1: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
2: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
0: ఆకాశవాణి సినిగీతం విందాం. అనుకోకుండా ఒకరోజు చిత్రం కోసం స్మిత ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. సంగీతం MM కీరవాణి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ హార్డ్వేర్ పార్క్లో 453 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఐటీపీ ఏరో ఇండియా ప్లాంట్కు మంత్రి శ్రీధర్బాబు ఈ ఉదయం భూమిపూజ చేశారు. 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే ఈ ప్లాంట్ ద్వారా సుమారు 600 మందికి ఉపాధి లభిస్తుందని, 2027 నాటికి విమాన ఇంజిన్ విడిభాగాల ఉత్పత్తి ప్రారంభిస్తుందని శ్రీధర్బాబు చెప్పారు. కాళేశ్వరంలో నిర్వహించనున్న సరస్వతి అంత్య పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపడుతోందని మంత్రి కొండా సురేఖ చెప్పారు. మే 21 తేదీ నుంచి జూన్ 1 తేదీ వరకు పుష్కరాలు నిర్వహిస్తారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి చెప్పారు. విజయ్ టీవీకే పార్టీ తమిళనాడులో అతిపెద్ద పార్టీగా విజయం సాధించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 118 సీట్లు దక్కించుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు విజయ్ గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. పశ్చిమ బెంగాల్లో మే 9వ తేదీన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు షమీక్ భట్టాచార్య వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని కోత్వాల్గూడలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న స్టోన్ క్రషర్లను హైడ్రా కూల్చివేసింది. హైదరాబాద్లో లయోలా కాలేజ్ ఆనంద్బాగ్ మౌలాలి వద్ద 3 కొత్త MMTS స్టేషన్ నిర్మించాలని దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదించింది. సమగ్ర నివేదికను రైల్వే బోర్డు ఆమోదం కోసం పంపినట్లు అధికారులు చెప్పారు. పాలనా సౌలభ్యం కోసం తెలంగాణ రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న అదనపు కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్తో సహా మొత్తం 27 మందిని బదిలీ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో 7:30 జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:02 దాటి 54 సెకండ్లు. ఈ పూట ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 730 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా సాయంకాలం ప్రసారంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 400.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి మా సాయంకాలం

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తమది రైతు పక్షపాత ప్రభుత్వం అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హనుమకొండలో జరిగిన మెగా రైతు మేళలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతు పక్షపాత ప్రభుత్వం నడుస్తుందన్నారు. గీతన్ డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్లోని స్కూల్ ఆఫ్ సైన్స్ యూజీ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 17వ తేదీన గీతం అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 14వ తేదీలోగా విశ్వవిద్యాలయం అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనమండలిలోని తన చేంబర్లో తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. సిద్దిపేట జిల్లా గజ్బెల్లో బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ మే 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరగనున్న ప్రధానమంత్రి బహిరంగ సభ విజయవంతం చేయడానికి బీజేపీ శ్రేణులు కృషి చేయాలన్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల షెడ్యూల్పై గతంలో జారీ చేసిన సర్కులర్ను తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి సెక్రటరీ తెలియజేశారు. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై లాయర్స్ అసోసియేషన్ ఉన్న ప్రజాహిత పిటిషన్ పైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో ఎన్నో సమస్యలుండగా ఈ విషయంపైనే ఎందుకంత ఉత్సుకత అని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. నల్సా న్యాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరావు ఈరోజు హైదరాబాద్లోని లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. షాద్నగర్ మక్తలటబీ ప్రాంతాల్లో ఎయిర్ గన్లను ఉపయోగించి జింకలు, నెమళ్లు, కుందేళ్లు, కాంచుపిట్టలు, పావురాలను అక్రమంగా వేటాడుతున్న 6 సభ్యుల ముఠాను టాస్క్ ఫోర్స్ కమిషనర్ టీం అటవీ శాఖ అధికారులు సంయుక్త ఆపరేషన్లో ఈరోజు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి వేట వీడియోలున్న మొబైల్ ఫోన్లు, భారీగా మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6:10 కు ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:03. ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమంలో ఒగ్గు కథ, మల్లన్న కథ నుండి బండారి గడ్డ కథ 1వ భాగం శ్రీ సాయిల్ల తిరుపతి వారి బృందం వినిపిస్తారు.

వాడది కళ్యాణం ఆడేది. మరి మల్లికార్జునుడు ఇద్దరు భార్యల, మరి పెద్ద భార్య భ్రమరామ్మ, మరి కేతమ్మను తీసుకువచ్చుకున్నాడు భార్య భర్తలు అనగా పెళ్లి ఆడటానికమ్మా. సురా 33 కోట్ల దేవస్థానం దేంతో కళ్యాణం ఆడిరు. ఎండి కొండకెళ్ళిపోతున్నాని అయ్యా ఎండి కొండ.

దేనితోని కళ్యాణవాడి రన్నప్పుడు మరి లోకాల శంకరుడేమన్నాడమ్మా, మరి కొడుక మల్లికార్జున సురా 33 కోట్ల దేవస్థానం అంతా యూపిది కళ్యాణవాడిన.

బండారి గడ్డ అంటే ఇక ఈర్తందు లేదు పుర్తందు దక్ష దాపారం మీద మరి బండారి గడ్డ లేదన్నప్పుడు మదరశాల బీబిరంబాయి తోటలో రబ్బి దేశం లోపల ఉంది కొడుక మల్లికార్జున తుర్కల మీద జయించలేవు తుర్కల మీద వాడియలేవు ఓడియలేవు కొడుక మరి వద్దు వద్దు అన్నప్పుడు లోకాల శంకరుడు అన్న మాటలు నన్ను సందు పెట్టుకొని మరి ఒక తుర్కల దగ్గర గురు వేషం కట్టుకున్నాడమ్మా శివుని దగ్గరికి వచ్చిండు చానడి గడ్డ మురడు మిస్సం కాలకాదారు పూస మెడకు నింబోలు పూస తయారు చేసుకోని అయ్యో నేనే తురకైతే పరమాత్ముడు.

వచ్చినప్పుడు అనగా కొడుక మల్లికార్జున తుర్కల దగ్గర గురు వేషం కట్టినవు అని దీచి దీవెన పెట్టినప్పుడు అనగ లోకాల శంకరుడు మరి కొడుక నువ్వేనాక తండ్రి పేరు తల్లి పేరు ఏంటంటే ఏం చెప్తావు అంటే తల్లి పేరు నీలుబాయి తండ్రి పేరు అది కొండ అని చెప్పుకుంటా అని లోకాల శంకరునితో చెప్పినప్పుడు లోకాల శంకరుడమ్మా ఆ లోకాల శంకరుడితో పోయి జోడుతో రావాలి కొడుక బలాన పోయి బాసింగాన రమ్మని లోకాల శంకరుడు చెప్పినప్పుడమ్మాకి వచ్చిండే దేవుడు తండ్రి ప్రాధం పట్టుకొని నేను వెళ్ళిపోతున్నాను లోకాల శంకర్.

కొట్టినప్పుడు మరి 12 వదనాల కంటే కూడా జువు జువు నా కింది కాంగి పోతావు ఉన్నదమ్మా. దేవుడు వెనుకకు ఏడు రమ్మ.

కొలువుదీరని. మరి ఇక్కడి సంగతి ఇక్కడ ఉండంగరా, 7,000 తుర్క వాళ్ళ భార్యలు ఆ యొక్క భూభస్తలు ఏం చేసినారు? కనుక శంకుల బాయి కాడికి వెళ్ళిపోయి ఉతకాలు పట్టు కత్తం అని గజాన బిందెలు బుజాన పెట్టుకొని ఆ యొక్క తుర్క వాళ్ళ భార్యలైన బ్రాహ్మణులు వెళ్ళిపోతున్నాని ఆడికెళ్ళి

తనకి సోనాలు బాయి కాడి కట్టేటలకు మరి పరమాత్ముడు తుర్కలకు దగ్గర గురువేషం కట్టుకొని ఉన్నాడు. జానడి గడ్డ మూరడు మిసం ఉంది కాబట్టి

భార్యలు వెనకకు మరలిపోయి భర్తలతో చెప్పుకొని భర్తలతోని చెప్పుకున్నప్పుడు మనకు దొంగ లేని పట్నం దొంగ పుట్టిండు, షోరు లేని పట్నం షోరు పుట్టిండు అని భర్తలతోని చెప్పినప్పుడు మగవాళ్ళు బయలు 7,000 తుర్కవన్లో ఆశాను శనాల కోదాన్ని బయలు వెళ్ళినాడు. బాకులు బల్లాలు పట్టుకున్నారు, ఇనుప సిలుకులు పట్టుకున్నారు.

అన్నప్పుడు అరెరే గప్పుడు అనగా గురువు అన్నప్పుడే గుర్తు పట్టుకోవాలి, దేవుడు అన్నప్పుడే తలపై దేవం పెట్టుకోవాలి. ఈయన 7000 తుర్కవాన్లు చేతులు ఉంది ఏంటంటే బంగారు కురాన్ అన్నప్పుడు బంగారు కురాన లోపల మరి తాతలు ముత్తాతలు పిడిల నాటి మీ పేర్లు ఉంటాయమ్మా అన్నప్పుడు మనక లోగిల్లో బయటికి తీసుకుపోతున్నాని మరి మల్లికార్జుని లోగిల నుంచి మరి అచ్చమల్లె నిచ్చమల్లె తోటకాడికి మరి సిరిశాపల వరసిరు సిరిశాపల వీధికి వెళ్ళి గుంటు ఒకరు గుంటు వేకులు రాయి పైసలు పెట్టి మరి మల్లికార్జును అనగా కలియడు మేడకు తీసుకువచ్చానమ్మా కలియడు మేడ లోపల అనగా మరి అచ్చ మల్లెపూలు నిచ్చ మల్లెపూలు బొడ్డు మల్లెలు బోసంగి మల్లెలు తీసుకువచ్చు.

చేసి మరి నేను తోట మీద కావాలండి 7,000 తుర్కవాన్లను మోసపుచ్చి నేను వెళ్ళిపోతానా అని భగవంతుడు తోట మీద మచ్చగొట్టినప్పుడు 7,000 తుర్కవాన్లు నమ్మా పచ్చక పసరీళ్ళ తోట వనగా వాడిపోతుంది పూలు ఇంద లేకుండా అయిపోయినప్పుడు ఆ తోట వీధున్న పాత బబ్బుస్ కాను తీసి వనగా మరి మల్లికార్జుని కావులు పెట్టినప్పుడమ్మా తోట వీధ కావలి వర్తనన్నాడే దేవుడు భగవంతుడు తోట కాడికి వెళ్ళిపోతున్నాను భగవంతుడు మల్లికార్జునుడమ్మా అయ్యో అల్లల్లు నేరల్లు వల్ల నేర

Yeah.

ఒక్కసారి పేం పైన తోడను కుంపి వేయపోతే నా పేరు మల్లికార్జుని కాదు అని భగవంతుడు రారాజు మల్లయ్యా. మరి భగవంతుని కొండేటి 6 కోట్ల ఎర్ర జడలు 6 కోట్ల పల్ల జడలు ఉన్నాయట. ఆ పరమాత్ముడు ఒక పల్ల జడను వీకిండు, మరి సేతు లోపల పెట్టుకోని మాటలు మంత్రాలు మరుసటి గిరియలు కొండ విద్యలు గోయిన విద్యలు రవరాని మంత్రాలు చదివిండమ్మా. జడ వీధ వనగ మచ్చు కొట్టినప్పుడు 1000 కోట్ల రాక్షసులు పుట్టినాయి. మరి అయ్యా మమ్మల్ని ఎందుకు పుట్టించినవయ్యాని రాక్షసులు వచ్చి మల్లికార్జునికి దండం పెట్టినప్పుడు బిడ్డలాల నేను పుట్టించిన వాడిని గిట్టిత్తా గిట్టించిన వాడిని పుట్టిత్తా అని అప్పుడు మల్లికార్జునుడు ఆహారం పెడతానన్నప్పుడైనా పైన తోడును కుంపి వేయాలని మల్లికార్జును

ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో ఒగ్గు కథ, మల్లన్న కథ నుండి బండారి గడ్డ కథ ఒకటవ భాగం శ్రీ సాయిల్లా తిరుపతి వారి బృందంచే విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి సతీ తిమ్మమాంబ చిత్రం నుండి సాయి చరణ్ పాడిన పాట, రచన సంగీతం బండారు దానయ్య కవి.

0: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ April 26 జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన April 26 to May 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
4: ఇప్పుడు వినండి అందాల రాముడు చిత్రం నుండి చిత్ర పాడిన పాట, రచన ES మూర్తి.

ఇప్పుడు వినండి, దళపతి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కేజీ ఏస్దాస్ పాడిన పాట, రచన రాజశ్రీ, సంగీతం ఇళయరాజా.

ఇంతవరకు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 5:45. ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో అంశం వరి పంటలో డ్రోన్ల ద్వారా జీవ నియంత్రణ పద్ధతులు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఆయిస్టర్ పుట్టగొడుగుల పెంపకం. ఈ అంశం గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ యశస్విని గారి ప్రసంగం. అనంతరం ఎలుకల సమగ్ర నిర్వహణ. ఈ అంశం గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియదర్శిని గారి ప్రసంగం. 7:45 వికసిత్ భారత్ శీర్షికన వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, ప్రధానమంత్రి ప్రాణం పథకం ప్రాముఖ్యత. ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహసంచాలకులు డాక్టర్ ఆర్ ఉమారెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త ఎం చిరంజీవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణ.

8 గంటల 3 నిమిషాలకు లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి వై మాధురి శ్రీనివాస్ గారు ఆలపించే లలిత గీతాలు. 9:15 స్పాట్లైట్, 9:30 మనీ టాక్ అండ్ మంతన్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 10 గంటలకు వెల్దే భార్గవ్ గారిచే హరికథ అన్నమయ్య చరిత్ర, వయలిన్ సహకారం ఎన్సి అనంతకృష్ణ, మృదంగ సహకారం పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. 6:10 భావన ఈ కార్యక్రమంలో మనోధైర్యం, ఈ అంశం గురించి ఎం శ్రీనివాసరావు గారి లఘు ప్రసంగం. 6:15 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం. 6:35 పొలం పనులు, వ్యవసాయదారులకు సూచనలు. ఈ కార్యక్రమంలో వేసవిలో అపరాల సాగు. 7:00 సంగారెడ్డి జిల్లా సమాచార లేఖ అందిస్తారు సిహెచ్ నరహరి. 7:15 ఉదయ తరంగిణి. ఈ కార్యక్రమంలో కవిత్వం కలకాదు మనుగడ, ఈ అంశం గురించి శ్రీపతి పండితారాధ్యులు పార్వతీశం గారి ప్రసంగం. అనంతరం ఇది మన చట్టం, ఈ కార్యక్రమంలో హెబియస్ కార్పస్ రిట్, ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది టి శశికుమార్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకుసారి గారు. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎంఎస్ అనంతరామన్ గారిచే వయలిన్ వాద్యం. 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం. 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఓరుగల్లు వైభవం రూపకం. రచన నిర్వహణ శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. 11:03 భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీమతి శిరీష గారిచే భక్తి గీతాలు. వయలిన్ సహకారం టి శ్రీవాచ, మృదంగ సహకారం పి రామచంద్ర శర్మ. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ భజన సోపూరి గారిచే సంతూర్ వాద్యం. 12:10 యువవాణి తెలుగులో. 12:40 ఎన్సీఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమం. 2:30 నిషిగన్ మరాఠీ కార్యక్రమం. ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో ఒగ్గు కథ మల్లన్న కథ నుండి బండారి గడ్డ కథ 2వ భాగం సాయిల్ల తిరుపతి వారి బృందం వినిపిస్తారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. యాసంగి మొక్కజొన్న సాగు పోషకాల నిర్వహణ. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో సమస్యాత్మక భూములు వాటి నిర్వహణ, ఈ అంశం గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ సాయి కుమార్ గారి ప్రసంగం. 7:45 వికసిత్ భారత్. 9:15 స్పాట్ లైట్. 9:30 చర్చాక విషయే ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 5:50 ఇప్పుడు ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ నగర పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివిధ అభివృద్ది కార్యక్రమాలకు ఉప ముఖ్యమంత్రి పట్టు విక్రమార్క పలువురు మంత్రులతో కలిసి ప్రారంభోత్సవాలు చేశారు. రాష్ట్రంలో రైతుల పక్షపాత ప్రభుత్వం నడుస్తోందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఉపాధి హామీ కూలీల సంఖ్యను 9 లక్షల నుండి 15 లక్షలకు పెంచేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ నగర పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఈ నెల 10వ తేదీన ప్రధానమంత్రి హైదరాబాద్ పర్యటనలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, మరికొన్ని ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో రామకృష్ణారావు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో ఈరోజు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్న ప్రధానమంత్రి పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని పోలీస్ డైరెక్టర్ జనరల్ సంబంధిత పోలీస్ కమిషనర్లకు ఆదేశాలిచ్చారు. అలాగే పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ సదుపాయం, శానిటేషన్, ట్రాన్స్పోర్ట్ ఏర్పాట్లు పర్యవేక్షించాలని అధికారులను కోరారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి సికింద్రాబాద్ పర్యటన గ్రౌండ్స్లో సాయంత్రం జరిగే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. పలువురు కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటారు. సమీక్షా సమావేశంలో డీజీపీ సివి ఆనంద్, ఉన్నతాధికారులు వికాస్ రాజ్, నవీన్ మిత్తల్, డైరెక్టర్ జనరల్ మహేష్ భగవత్, చారు సిన్హా, పలు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు పాల్గొన్నారు. గడ్డితో బయోగ్యాస్ ఉత్పత్తి చేస్తూ ఆదాయం సంపాదించవచ్చనే ఆలోచన ఇక్కడి నుంచే మొదలవడం అభినందనీయమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని పంతులుగారి తోటలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆదేశ్ శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బిగీతేతో కలిసి బయోస్టేటం టెక్నాలజీస్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కు భూమిపూజ చేశారు. అనంతరం రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. సిరిసిల్ల, వేములవాడ 3 సంబంధించి 3311 కేబీ సబ్స్టేషన్ల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ ప్రాణహిత చేవేళ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలన్నారు. రాష్ట్రంలో రైతుల పక్షపాత ప్రభుత్వం నడుస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా కార్యక్రమంలో మంత్రులు సురేఖ, సీతక్కలతో కలిసి పొంగులేటి పాల్గొన్నారు. రైతులతో ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
1: రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 25 లక్షల రైతన్నలకి 21 కోట్లు ప్రభుత్వం వచ్చిన మొదటి 9 నెలల్లోనే నా రైతన్నలకు ఇచ్చిన ప్రభుత్వం. ఈనాటి ప్రభుత్వం ఒరేసిన రైతన్నలకు మద్దతు ధరతో పాటు సన్న వడ్లకి క్వింటాలకి 500 రూపాయలు బోనస్ ఇస్తున్న ప్రభుత్వం.
0: ఉపాధి హామీ పనుల్లో రోజువారీ కూలీల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 9 లక్షల నుంచి 15 లక్షలకు పెంచాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సీఈఓలు, డిఆర్డీఓలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ వింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం, సెర్ప్ కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. మే నెలలో కేంద్రం మంజూరు చేసిన పని దినాల లక్ష్యాన్ని పూర్తిగా సాధించాలని, జనగామ సంగారెడ్డి, నగర్ కర్నూలు, నారాయణపేట, ఖమ్మం జిల్లాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనాథసింహ అందోళ్ జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని దివ్యాంగులకు ఉచిత స్కూటీలు, అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. 10 మంది దివ్యాంగులకు స్కూటీలను, 286 మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను మంత్రి పంపిణీ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి

0: ఇచ్చిన ప్రవేశాల షెడ్యూల్పై గతంలో జారీ చేసిన సర్క్యులర్ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి సెక్రటరీ తెలియజేశారు. కొన్ని సంస్కరణలు ప్రతిపాదించిన దృష్ట్యా నిన్న జారీ చేసిన సర్క్యులర్ అమలు నిలిపివేసినట్లు పేర్కొన్నారు. సవరించిన సూచనలు త్వరలో జారీ చేయనున్నామని తెలంగాణలోని అన్ని జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్కు తెలియజేశారు. ఖమ్మం జిల్లాలో రాబోయే రోజుల్లో బీజేపీ అభ్యర్థులను అన్ని ఎన్నికల్లో గెలిపించాలని మెదక్ ఎంపీ రఘునందనరావు పిలుపునిచ్చారు. ఈరోజు ఖమ్మంలో పర్యటించి ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో ప్రధానమంత్రి పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ వాల్ పెయింటింగ్ వేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రఘునందనరావు ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేస్తామని చెప్పారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ వేపెన్నెల శ్రీనివాసరెడ్డి చెప్పారు. నగరంలోని అంబేద్కర్ కళాభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని 334 మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్స్ పంపిణీ చేశారు. అంగన్వాడీ సిబ్బంది తమ కేంద్రాలకు సంబంధించిన సమస్యలను నేరుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలియజేయాలని ఆయన సూచించారు. అగ్ని ప్రమాద బాధితులు తమ వ్యాపారాలను తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ చెప్పారు. కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్ పాత బస్టాండ్ వద్ద ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో దగ్ధమైన దుకాణాలను పరిశీలించి జీవనాధారాన్ని కోల్పోయిన చిరు వ్యాపారులను పరామర్శించారు. రైతులు పంట మార్పిడి ద్వారా ఆయిల్ పామ్ వంటి లాభదాయక పంటలు సాగు చేయాలని, భూమి సారాన్ని కాపాడేందుకు యూరియా వినియోగాన్ని తగ్గించాలని, పంట అవశేషాలను కాల్చడం మానుకోవాలని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎలిగేడు మండలంలో నిర్వహించిన రైతు వారోత్సవంలో కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పాల్గొన్నారు. రైతుల భవిష్యత్తుకు ఆయిల్ పామ్ పంట సాగు భరోసా ఇస్తుందని ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగారు రాఘవరెడ్డి అన్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేటలో ఈరోజు రైతు మహాసదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న తెలంగాణ మైనారిటీ స్టడీ సర్కిల్ కెరియర్ కౌన్సిలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు డైరెక్టర్ తెలియజేశారు. రాష్ట్రానికి చెందిన ముస్లిం, క్రిస్టియన్, సిక్, జైన, బౌద్ధ, పార్సీ మైనారిటీ సమాజాలకు చెందిన 100 మంది అభ్యర్థులకు ఎల్లుండి నుంచి శిక్షణకు దరఖాస్తులు అందుకుంటారు. రబీ ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని, మిల్లుల వద్ద అన్లోడింగ్ పెంచాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధికారులను ఆదేశించారు. నల్గొండ జిల్లా చిట్యాల, నార్కట్పల్లి మండలాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి ఆయన సందర్శించి కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం వివరాలు, హమాలీలు, ట్రక్ షీట్లు, మిల్లుల ట్యాగింగ్ చేసిన వాహనాలు తగిన వివరాలను పరిశీలించారు. రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు, సగం ఫీజు ముందుగానే వసూలు చేయడం వంటి అంశాలపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం తీవ్రంగా స్పందించింది. ఇటువంటి చర్యలు అనుచితమైనవి, ఏకపక్షమైనవి మాత్రమే కాకుండా విద్యను వాణిజ్యపరంగా మలచరాదనే న్యాయ సూత్రాలకు విరుద్ధమని సంఘం స్పష్టం చేసింది. మానసిక వికలాంగుల పిల్లల సంరక్షణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీత దయాకర్ రెడ్డి అన్నారు. నర్సాపూర్లోని బేతాని మానసిక వికలాంగుల సంరక్షణ కేంద్రాన్ని కమిషన్ సభ్యులు ఈరోజు పరిశీలించారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి హైదరాబాద్ నగర పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివిధ అభివృద్ది కార్యక్రమాలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పలువురు మంత్రులతో కలిసి ప్రారంభోత్సవాలు చేశారు. ఉపాధి హామీ కూలీల సంఖ్యను 9 లక్షల నుంచి 15 లక్షలకు పెంచేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ మంత్రి సీతక్క ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. విధానసభా నిర్వాచనస్య పరిణామానాం ఘోషణానంతరం పశ్చిమ బంగ, తమిళనాడు, కేరళం ప్రదేశేషు చ సర్వకారస్య నిర్మాణార్థం రాజనైతిక క్రియాకలాపాని ఆరభంతే. భాజపేతి దళస్య వరిష్ఠః నేతా అమితశాహః పశ్చిమ బంగాల రాజ్యస్య కేంద్రీయమంత్రి జేపీ నడ్డా చ అసమరా

0: భారతం యుఏఈ ఇత్యనేన సహ దృఢతయా ఐక్యం స్థాపయతి. సహైవ హి సంవాదస్య కూటనీతేశ్చ మాధ్యమేన సర్వాసాం సమస్యానాం శాంతియుత సమాధానాయ స్వసమర్థనం పునరుద్ఘాటయతి ఇతి. శ్రీమోదీ అధోరేఖితవాన్ యత్ హోర్ముజ్ జలసంధ్యా మాధ్యమేన సురక్షితం నిర్విఘ్నం చ నౌచాలనం క్షేత్రీయ శాంత్యర్థం స్థిరతాయై వైశ్విక ఊర్జా సురక్షాయై చ మహత్వపూర్ణమస్తి. ఇరాన్ దేశస్య డ్రోన్ ఆక్రమణానంతరం యుఏఈ దేశస్య పుజైరాహ్ పెట్రోలియం ఇండస్ట్రీస్ జోన్ ఇత్యత్ర అగ్నిప్రకోపాత్ హ్యః త్రయః భారతీయాః నాగరికాః వ్రణితాః అభవన్. పూర్వం విదేశమంత్రాలయః అపి యుఏఈ ఇత్యత్ర ఆక్రమణస్య నిందాం అకరోత్ తత్ అస్వీకార్యంచ ఇతి అవోచత్. మంత్రాలయః ఏకస్మిన్ వక్తవ్యే శత్రుతాయాః తక్షణ సమాప్తేః ఆవాహనం అకరోత్. నాగరిక సంరచనాయాః నాశేన సహ నిష్పాప నాగరికాణాంచ లక్షీకరణస్య నిందాం అకరోత్. అమెరికా ఇరాన్ దేశౌ గల్ఫ్ క్షేత్రే నూతనాని ఆక్రమణాని అకురుతాం యేన హోర్ముజ్ జలసంధ్యాః నియంత్రణ విషయే సంకటః వర్ధితః ఫలతః సంఘర్షః జలసంధ్యాః పరం ప్రసృతోస్తి. భాజపేతి దళస్య సాంసదః రాఘవ చడ్డా అశోక మిత్తలః సందీప పాఠకః రాజేంద్రగుప్తః చ అద్య రాష్ట్రపతిభవనే రాష్ట్రపతినా ద్రౌపదీ ముర్ము వర్యయా సహ మిలిత్వా పంజాబ్ రాజ్యే ఆప నేతృత్వే ప్రశాసనేన రాజ్యతంత్రస్య కథితస్య దురుపయోగస్య విషయే చింతాం ప్రకటితవంతః. వార్తాహరైః సహ వార్తాలాపం కుర్వన్ రాఘవ చడ్డా ఇత్యనేన ఆప నేతృత్వే పంజాబ్ సర్వకారః రాజ్యతంత్రస్య ఉపయోగేన రాజ్యసభాయాః సదస్యాన్ లక్ష్యీకరోతి ఇతి ఆరోపితవాన్.
1: मैं सीधे तौर पर आम आदमी पार्टी को कहना चाहता हूं कि आप ये विजिलेंस, ये पॉल्यूशन बोर्ड, ये पंजाब पुलिस का सहारा लेकर जो बदले की भावना से कार्रवाई कर रहे हैं, ये डेंजरस खेल है जिसकी शुरुआत तो आपने कर दी है, लेकिन इसका अंत बहुत खराब होने जा रहा है. जब तक हम आपके साथ थे, हम तमाम लोग बहुत अच्छे थे, बड़े संस्कारी थे, आज्ञाकारी थे, और जैसे ही आपका साथ हमने छोड़ा, हम सब लोग भ्रष्टाचारी हो गए.
0: అత్రాంతరే పంజాబ్ రాజ్యస్య ముఖ్యమంత్రి భగవంత మాన ఇత్యేషః అపి ఆపదలస్య రాజ్యసభాయాః సప్త సదస్యానాం భాజపేతి దళే ప్రవేశ విషయే చర్చార్థం రాష్ట్రపతినా ద్రౌపదీ ముర్ము వర్యయా సహ మిలితవాన్. ఉపవేశనానంతరం శ్రీమానః ఆపదలస్య సాంసదానాం విలయనం అసంవైధానికం ఇతి ఉక్తవాన్. భారత ఋతు విభాగేన ఆగామి దినద్వయోః మధ్యప్రదేశే విదర్భే ఛత్తీస్గఢే చ మేఘవృష్ట్యా విద్యుత్పతనేన వాయువేగేన చ సహ లఘుతః మధ్యమ వృష్టేః పూర్వానుమానం ప్రకటితం. అద్య ఉత్తరప్రదేశ, ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, గాంగేయ, పశ్చిమబంగ ఇత్యేతేషాం చ కేషుచిత్ భాగేషు అపి ఏతాదృశేః స్థితేః సంభావనా విద్యతే. ఐపీఎల్ క్రికెట్ క్రీడాయాం ఆతిథేయ దిల్లీ క్యాపిటల్స్ దళం అద్య సాయంకాలే అరుణ జైట్లీ క్రీడాంగణే చెన్నై సూపర్ కింగ్స్ ఇత్యేతత్ దళం సమ్ముఖీకరిష్యతి. అద్య సాయం సార్ధ సప్తవాదనే క్రీడా ఆరభ్యతే. అవధేయం గతరాత్రౌ వాన్ఖేడే క్రీడాంగణే ముంబై ఇండియన్స్ దళేన లక్నౌ సూపర్ జాయింట్స్ ఇత్యేతత్ దళం షట్ స్తోభైః పరాజితం. అంతే ముఖ్యవార్తాః పునః ఏకవారం. విధానసభా నిర్వాచనస్య పరిణామానాం ఘోషణానంతరం పశ్చిమబంగ, తమిళనాడు, కేరళం ప్రదేశేషు చ సర్వకారస్య నిర్మాణార్థం రాజనైతిక క్రియాకలాపాని ఆరభంతే. భాజపేతి దళస్య వరిష్ఠ నేత అమితశాహ పశ్చిమబంగాళరాజ్యస్య కేంద్రీయ మంత్రి జేపీ నడ్డా చ అసమరాజ్యస్య కేంద్రీయ పర్యవేక్షకత్వేన నియుక్తౌ స్తః. బిహార రాజ్యస్య మంత్రిమండలస్య విస్తారః మయి మాసస్య సప్తమే దినాంకే భవిష్యతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చ అస్మిన్ కార్యక్రమే భాగం గ్రహీష్యతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ యుఏఈ ఇత్యస్య ఫుజైరాహ్ క్షేత్రే ఆక్రమణస్య నిందాం అకరోత్ ఇతి వార్తాః.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
3: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
4: And now follows a lesson from

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు డ్రోన్ల ద్వారా జీవ నియంత్రణ మందులు పిచికారీ ఏ విధంగా చేసుకోవాలి, ఉదాహరణకి వరి పంటలో ఏ విధంగా ఈ నియంత్రణ పిచికారీ చేసుకోవాలని తెలియజేస్తున్నారు. భారతదేశంలో పండించే పంటలలో వరి మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో వరి పంట 2.3 మిలియన్ హెక్టార్లలో విస్తీర్ణం సాగు చేయబడుతుంది. దురదృష్టవశాత్తు వరి పంటను వివిధ రకాల చీడపీడలు ఆశించడం వలన చాలా ఆర్థిక నష్టానికి గురవుతుంది. ఈ నష్టాన్ని అరికట్టడానికి వ్యవసాయ రంగం వినూత్న పద్ధతులను పాటించవలసి ఉంటుంది. ప్రస్తుత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. నూతన టెక్నాలజీ సహాయంతో సాగు పద్ధతులు సులభతరమయ్యాయి. ఇందులో భాగంగా డ్రోన్ల వినియోగం రోజురోజుకీ పెరుగుతుంది. వ్యవసాయ రంగంలో డ్రోన్లు ముఖ్యంగా పురుగు మందులు, గడ్డి మందులు పిచికారీ చేయడం, ఎరువులు, విత్తనాలు చల్లడం, పంట చేలల్లో ఫోటోలు తీసి చీడపీడల్ని గుర్తించి సరైన సమయంలో పిచికారీ చేయడం వంటి పనులు చేస్తున్నాయి. వ్యవసాయ కూలీల కొరత, నీటి కొరత రోజురోజుకీ పెరుగుతుంది. బరువైన పంపుతో వరి లాంటి పంట పొలాల్లో దిగి పిచికారీ చేయడం చాలా కష్టతరంగా ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ సమయం పడుతుంది. డ్రోన్ల ద్వారా పురుగు మందులు, ఎరువులను ఉపయోగించడం, నేల సామర్థ్యాన్ని పరీక్షించడం, సమర్థవంతమైన నీటి నిర్వహణ చేయడం వలన పెట్టుబడులను సులభంగా తగ్గించవచ్చు. అలాగే పంట నాణ్యత, దిగుబడి పెరిగి రైతుకు లాభాలు చేకూరుతున్నాయి. అయితే ప్రస్తుతం డ్రోన్ల రసాయన మందులు పిచికారీ చేయడానికి ఎక్కువగా వాడుతున్నారు. రసాయన మందులు ఎక్కువగా వాడటం వల్ల చీడపీడలకు మందులను తట్టుకునే శక్తి ఏర్పడుతుంది, పర్యావరణం దెబ్బతింటుంది. అలాగే పండ్లు, కూరగాయలు, ఇతర పదార్థాలలో రసాయన అవశేషాలు ఉంటున్నాయి. ఈ మధ్యకాలంలో ప్రజలలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్నందున సేంద్రీయ వ్యవసాయానికి ఎక్కువ ఆదరణ పెరుగుతుంది. అందువలన జీవ నియంత్రణ మందుల వాడకం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో డ్రోన్ల ద్వారా జీవ నియంత్రణ మందులను పిచికారీ చేయడానికి కావలసిన నిర్దిష్ట ప్రమాణాలను రూపొందించాల్సిన అవసరము ఉంది. ఈ ప్రయత్నంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2022-2023 సంవత్సరంలో పరిశోధన చేపట్టి డ్రోన్లతో జీవ నియంత్రణ మందులు పిచికారీ చేసేటప్పుడు పాటించాల్సిన నిర్దిష్ట ప్రమాణాలను రూపొందించడం జరిగింది. ఈ పరిశోధనలో వరిలో ముఖ్యంగా ఉపయోగించే జీవ నియంత్రణ మందులైన బవేరియా బాసియానా, లెకానీ సిలియం లెకానీ, బ్యాసిల్లస్ తురింజియన్నిస్ కుట్సాకి, సుడోమోనస్ ఫ్లోరోసెన్స్లను డ్రోన్ల ద్వారా పిచికారీ చేయడానికి ఉపయోగించారు. జీవ నియంత్రణ మందును ఏ విధంగా వాడాలంటే ఈ విధంగా మోతాదులో డ్రోన్ల ద్వారా ఉపయోగించి చల్లుకోవాలా, పిచికారీ చేయాలని చెప్పేసి వివరించారు. బవేరియా బాసియాన్ అయితే 68.03 గ్రాములు లీటర్ నీటి కలుపుకోవాలి. లెకానీ సిలియం లెకానీ 68.03 గ్రాములు లీటర్ నీటికి, బ్యాసిల్లస్ తురింజియన్నిఫర్ క్రుడాక్స్కి 27.21 గ్రాములు లీటర్ నీటికి, సుడోమోనాస్ ఫ్లోరోసెన్స్ 68.03 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని వరిలో డ్రోన్ ద్వారా జీవ నియంత్రణ మందులను పిచికారీ చేసుకోవలసిందిగా సిఫారసు చేస్తున్నారు మన శాస్త్రవేత్తలు. ఇక వరిలో డ్రోన్ ద్వారా జీవ నియంత్రణ మందులను పిచికారీ చేయడానికి పాటించవలసిన నిర్దిష్ట ప్రమాణాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఈ డ్రోన్లో ఉపయోగించే నాసిక నాజిల్ ఫ్లాట్ ఫ్యాన్ నాజిల్ వాడడం వలన మొక్క యొక్క అన్ని భాగాలకు మందు సరఫరా అవుతుంది. అలాగే డ్రోన్ ఎగిరే వేగము 3.6 మీటర్లు సెకండ్కి ఉండాలి. డ్రోన్ ఎగిరే ఎత్తు 2.5 మీటర్లు ఎత్తులో ఉండాలి. జీవ నియంత్రణ మందులు సిఫారసు చేయబడిన మోతాదులో మాత్రమే వాడాలి. కానీ డ్రోన్తో పిచికారీ చేసేటప్పుడు నీటి పరిమాణం తక్కువగా ఉంటుంది. సాధారణ పంపుతో పిచికారీ చేయడానికి 1 హెక్టార్కు 500 లీటర్ల నీరు అవసరమైతే డ్రోనుకి కేవలం 36.75 లీటర్లు నీరు మాత్రమే అవసరమవుతుంది. డ్రోనుతో పిచికారీ చేయడానికి గాలి వేగం ఉన్నప్పుడు ముఖ్యం. గాలి వేగం 5 నుండి 10 కిలోమీటర్ల వరకు పిచికారీ చేయవచ్చు. అంతకన్నా ఎక్కువ గాలి వేగం ఉంటే డ్రోనుతో

పిచికారి చేయకూడదు. డ్రోన్తో పిచికారి చేయడానికి ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు అనుకూలంగా ఉంటుంది. పిచికారి చేసిన తర్వాత కనీసం 6 నుండి 12 గంటల పాటు వర్షం పడకుండా ఉండేలాగా ప్రణాళిక చేసుకోవాలి, జాగ్రత్త పాటించాలి. హైటెన్షన్ ఎలక్ట్రిక్ లైన్లు, సెల్ ఫోన్ టవర్ల దగ్గర డ్రోన్లను వాడకూడదు. పొడి జీవ నియంత్రణ మందులు వాడిన తర్వాత నాజిల్స్ని జాగ్రత్తగా శుభ్రపరచుకోవాలి.

ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. ప్రేరాలు పిలిచింది చిత్రం నుండి శంకర్ మహాదేవన్ పాడిన పాట, రచన ఏఎం రత్నం, శివగణేష్, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం కొంతకాలం
2: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
4: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా హుషారమణి. శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రాష్ట్రాల్లో రాజకీయ కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. బీజేపీ విజయం సాధించిన రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీ పరిశీలకులు నియమించింది. పత్తి రంగంలో ఎదురవుతున్న అడ్డంకులను పరిష్కరించడం కోసం 5,659 కోట్ల రూపాయల వ్యయంతో కపాస్ క్రాంతి మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ఐసీసీ పురుషుల T20 ర్యాంకింగ్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు రాజకీయ కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు

0: ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఈ నెల 9వ తేదీన కొత్త మంత్రివర్గం సభ్యులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ కార్యక్రమానికి హాజరు కావచ్చు. తమిళనాడులో నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళ గవేట్రీ కళగం 108 స్థానాలు గెలుచుకుని రాష్టంలో అతిపెద్ద ఏకైక పార్టీగా అవతరించింది. చెన్నై సమీపంలోని పన్నయూరులోని పార్టీ ప్రధాన కార్యక్రమంలో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో నూతనంగా ఎన్నికైన టీవీకే ఎమ్మెల్యేలు విజయ్ను తమ నాయకుడిగా అధికారికంగా ఎన్నుకున్నారు. మరోవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన రాజీనామాను గవర్నర్కు సమర్పించగా ఆయన దాన్ని ఆమోదించారు. ఇక కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం ఏర్పాటుపై అనధికారికంగా చర్చలు జరుపుతోంది. పశ్చిమ బెంగాల్ శాసనసభాపక్ష నాయకుడి ఎన్నిక కోసం పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రి అమిత్ షాను కేంద్ర పరిశీలకుడిగా బీజేపీ నియమించింది. ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆ రాష్టానికి సెంట్రల్ కో అబ్జర్వర్గా నియమితులయ్యారు. అసోం శాసనసభాపక్ష నాయకుడి ఎన్నిక కోసం కేంద్ర మంత్రి జేపీ నడ్డాను సెంట్రల్ అబ్జర్వర్గా నియమించారు. హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని ఆ రాష్టానికి సెంట్రల్ కో అబ్జర్వర్గా నియమితులయ్యారు. కేంద్ర పరిశీలకుల కోసం బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఈ పేర్లను ఆమోదించింది. ఇటీవలి ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరించారు. ఓట్లను బలవంతంగా లూటీ చేశారని, మొత్తం ఓటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని తాను నమ్ముతున్నందువల్ల రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆమె ప్రకటించారు. ఈరోజు కోల్కతా విలేకరులతో మాట్లాడిన మమతా బెనర్జీ తమ పార్టీ ఓడిపోలేదని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ పక్షపాతంతో వ్యవహరించిందని, భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక చీకటి అధ్యాయమని ఆమె ఆరోపించారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా విమర్శించింది. ప్రస్తుత అసెంబ్లీ పదవీ కాలం ఈ నెల 7వ తేదీతో ముగుస్తుందని, ఆమె రాజీనామా చేసినా చేయకపోయినా ఆ తర్వాత ఎవరూ సభలో సభ్యులుగా కొనసాగలేరని బీజేపీ పేర్కొంది. బీజేపీ నాయకుడు బిమల్ శంకర్ నంది ఆకాశవాణితో మాట్లాడుతూ, ఇటువంటి ప్రతిష్టంభను సృష్టించి మమతా బెనర్జీ ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తున్నారన్నారు. ఇలాంటి అవాంఛనీయ పరిస్థితులు ఎదుర్కొనేందుకు మన రాజ్యాంగంలో తగిన నిబంధనలున్నాయని ఆయన చెప్పారు. వివిధ ప్రాంతాల్లో బీజేపీ తమ పార్టీ కార్యాలయాలను ఆక్రమించుకుంటోందన్న మమత ఆరోపణలను కూడా నంది ఖండిస్తూ అవి పచ్చి అబద్దాలని కొట్టిపారేశారు. భారత జమైకా మధ్య భాగస్వామ్యంలో అభివృద్ది సహకారం ఒక కీలక స్తంభంగా ఉందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు అన్నారు. జమైకా విదేశాంగ మంత్రి కమీనా జాన్సన్ స్మిత్ ఇతర మంత్రివర్గ సభ్యులతో సమావేశమైన అనంతరం డాక్టర్ జయశంకర్ మీడియాతో మాట్లాడారు.
1: Development cooperation remains a very important pillar of our partnership. In this context, I was very pleased to note the successful completion and handover in March 2026 of the Improving Rural Livelihoods Project in Kitson Town, implemented with the assistance of India to the tune of US$1 million under the India-UN Development Partnership Fund.
0: తమ మధ్య చర్చలు సమగ్రంగా లోతుగా సాగాయని, ద్వైపాక్షిక సంబంధాల్లో అన్ని అంశాలను చర్చించడంతో పాటు సహకారానికి కొత్త మార్గాలను గుర్తించామని విదేశాంగ మంత్రి చెప్పారు. వియత్నాం అధ్యక్షుడు తోలాం మన దేశంలో తన తొలి పర్యటన నిమిత్తం న్యూఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. తోలాం పర్యటన భారత్ వియత్నాం మధ్య ఉన్న బహుముఖ పటిష్టమైన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేరి 10 ఏళ్లు పూర్తయిన ప్రత్యేక సందర్భంలో ఈ పర్యటన జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పత్తి రంగంలో ఎదురవుతున్న అడ్డంకులు, క్షీణిస్తున్న వృద్ధి, నాణ్యతాపరమైన ఆందోళనలు పరిష్కరించడం కోసం 5,659 కోట్ల రూపాయల ఖర్చుతో కపాస్ క్రాంతి మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఈ మిషన్ ప్రభుత్వం 5 విజన్ ఫార్మ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారెన్ ఈ విధానానికి అనుగుణంగా ఉంటుందని, పత్తి ఉత్పాదకతను పెంచడంపై దృష్టి సారిస్తుంది.

0: అని తెలియచేశారు. వ్యాధులు చీడపీడలను తట్టుకునే అధిక దిగుబడినిచ్చే రకం HYV విత్తనాలను అభివృద్ధి చేయడం, అదే సమయంలో ఆధునిక పంట ఉత్పత్తి సాంకేతికతలను భారీ స్థాయిలో అమలు చేయడం ఈ మిషన్ లక్ష్యం. ఈ పథకం ద్వారా సుమారు 32 లక్షల మంది పత్తి రైతులకు ప్రయోజనం చేకూరుతుందని, 2030-31 నాటికి పత్తి ఉత్పత్తిని 498 లక్షల బేళ్లకు పెంచుతుందని అంచనా వేస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ఫుజైరాపై జరిగిన దాడులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడుల్లో 3 భారతీయ పౌరులు గాయపడ్డారు. పౌరులను, మౌలిక సదుపాయాలను, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. భారత్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి సంఘీభావంగా నిలుస్తున్నానని ఉద్ఘాటించారు. ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, ప్రపంచ ఇంధన భద్రత కోసం హోర్ముజ్ జలసంధి ద్వారా సురక్షితమైన నిరంతర నౌకాయానాన్ని ఉండేలా చూసుకోవడం చాలా కీలకమని కూడా మోదీ చెప్పారు. దేశ అభివృద్ధి ప్రస్థానంలో కీలక రంగమైన ఉక్కు రంగం స్వయం సమృద్ధి దిశగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. 2018లో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా అవతరించిన భారత్ అప్పటి నుంచి ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది. ప్రపంచ ముడి ఉక్కు ఉత్పత్తిలో భారతదేశం వాటా 2014లో 5.2% నుంచి 2024 నాటికి 7.9% పెరిగిందని అధికార ప్రకటన ఒకటి తెలియజేసింది. ఇది ప్రపంచ స్థాయిలో భారత్ పోటీతత్వంతో కూడుకున్న దేశంగా తన స్థానాన్ని పటిష్టం చేసుకున్న విషయాన్ని నిరూపిస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఫినిష్డ్ స్టీల్ వినియోగంలో కూడా దేశం 2వ స్థానంలో ఉందని వరల్డ్ స్టీల్ అసోసియేషన్ పేర్కొంది. పాకిస్తాన్లో ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడమ్ IRF రౌండ్ టేబుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంప్రదింపుల సమావేశంలో ఆ దేశంలో కొనసాగుతున్న మత వివక్షపైన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మత దూషణ, చట్టాల దుర్వినియోగం, బలవంతపు మత మార్పిడులు, బలవంతపు వివాహాలు, మైనారిటీ మహిళలు, పిల్లలను లక్ష్యంగా చేసుకోవడం వంటి అంశాలపై ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్లో మతపరమైన మైనారిటీల ప్రస్తుత స్థితిగతులను వారు సమీక్షించారు. క్రైస్తవులు, హిందువులు, సిక్కులు, ఇతర మతపరమైన మైనారిటీ వర్గాలకు పటిష్టమైన రక్షణ కల్పించాలని, మత పెద్దలు, మానవ హక్కుల కార్యకర్తలు, పాత్రికేయులు, పౌర సమాజ ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాకిస్తాన్లో మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు, బాలికలపై విస్తృతంగా కిడ్నాప్లు, బలవంతపు వివాహాల ద్వారా చేస్తున్న మత మార్పిడుల పట్ల అంతర్జాతీయ మత స్వేచ్ఛ నిపుణులు చేసిన హెచ్చరికలను కూడా ఈ సమావేశంలో ప్రస్తావించారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. మరోపక్క ఐసీసీ పురుషుల T20 ర్యాంకింగ్లో భారత్ తన అగ్రస్థానం నిలబెట్టుకుంది. గత మార్చిలో T20 ప్రపంచ కప్ టైటిల్ను విజయవంతంగా కాపాడుకోవడమే కాకుండా రికార్డు స్థాయిలో 3వ సారి విజేతగా నిలిచిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రాష్ట్రాల్లో రాజకీయ కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. బీజేపీ విజయం సాధించిన రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు ఆ పార్టీ పరిశీలకులను నియమించింది. పత్తి రంగంలో ఎదురవుతున్న అడ్డంకులను పరిష్కరించడం కోసం కపాస్ క్రాంతి అనే పథకాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్తో ఆడుతుంది. ఐసీసీ పురుషుల T20 ర్యాంకింగ్స్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15.

0: ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఆయిస్టర్ పుట్టగొడుగుల పెంపకం ఈ అంశం గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ఎస్విని గారి ప్రసంగం.
1: నా పేరు యశస్విని. నేను వ్యవసాయ కళాశాల సిరిసిల్లలో వృక్ష వ్యాధిశాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ముందుగా ఈ కార్యక్రమాన్ని వింటున్నటువంటి రైతులకు, గృహిణులకు మరియు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మనం ఆయిస్టర్ పుట్టగొడుగుల పెంపకం గురించి తెలుసుకుందాం. తక్కువ పెట్టుబడి, తక్కువ స్థలం మరియు

స్వల్పకాలంలోనే అధిక లాభాలను అందించే సాగు ఏదైనా ఉందంటే అది పుట్టగొడుగుల సాగు అని మనకు తెలిసిందే. ముఖ్యంగా ముత్యపు చుప్ప పుట్టగొడుగుల రకానికి మన తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ ఉంది. సరైన శాస్త్రీయ పద్ధతులను మంచిగా పాటిస్తే ఇంటి వద్దనే ఒక చిన్న స్థాయిలోనే ప్రారంభించి మంచి ఆదాయం పొందవచ్చు. అసలు ఈ పుట్టపొడుగుల సాగులో మరి పాటించాల్సిన ముఖ్యమైన సూచనలు ఏంటి అంటే, మొదటగా ముడి పదార్థాల ఎంపిక. ఈ ముత్యపు చిప్ప పుట్టగొడుగుల సాగుకు ఏంటంటే ముడి పదార్థంగా వరిగడ్డి ఉత్తమమైనది. ఈ వరిగడ్డి ఎంచుకోవడంలో కూడా ఏంటంటే 6 నెలల క్రితం కోసిన గడ్డిని తీసుకోవడం మంచిది. ఈ గడ్డి ఎలా ఉండాలంటే ఒక బంగారు వర్ణంలో ఉండాలన్నమాట. అంటే ఎలాంటి దాన్ని తీసుకోకూడదు అంటే, ఈ వర్షానికి తడిచి నల్లబడిన బూజు పట్టిన ధాన్యంతో ఉన్నటువంటి గడ్డిని వాడకపోతే మంచిది. ఈ వరిగడ్డి ఒకటే తీసుకోవాలా అంటే అలా ఏం కాదు. ఈ వరిగడ్డితో పాటు వేరుశనగ పొట్టు, చెరుకు పిప్పి వంటి పదార్థాలను కూడా మనం అనుబంధంగా ఉపయోగించుకోవచ్చు. మరి గడ్డి సిద్ధం చేయడం ఎలా అంటే, ముందుగా వరిగడ్డిని ఒక 3 నుండి 5 సెంటీమీటర్ల పొడవు ముక్కలుగా కత్తిరించుకోవాలి. ఇలా కత్తిరించిన గడ్డిని శుద్ధీకరణ చేసుకోవాలి. శుద్ధీకరణ అనేది అత్యంత ముఖ్యమైన దశ ఈ పుట్టగొడుగుల సాగులో. దీనివల్ల ఏంటి అంటే, గడ్డిలో ఉండే హానికారక బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, చీడపీడలు అన్నీ కూడా తగ్గించడానికి ఈ శుద్ధీకరణ అనేది చాలా తప్పనిసరి. మరి శుద్ధీకరణ ఎలా చేసుకోవాలి అని అంటే, శుద్ధీకరణకు కూడా 2 పద్ధతులు ఉంటాయన్నమాట. వేడి నీటి చర్య పద్ధతి, ఇంకొకటి రసాయన చర్య పద్ధతిలో కూడా చేసుకోవచ్చు. వేడి నీటి చర్య పద్ధతి అంటే ఏంటంటే, ఈ కత్తిరించిన గడ్డి ఉంది కదా, దాన్ని 5 నుండి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన గడ్డిని 80 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న నీటిలో ఒక 40 నుండి 50 నిమిషాల పాటు ఉడికించాలి. ఈ విధానం ఎవరికంటే చిన్న రైతులకు, ఇంటి వద్దనే చిన్నగా పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మరి ఇంకొక చర్య ఏంటంటే రసాయన చర్య పద్ధతి. వేడి నీటి పద్ధతికి ప్రత్యామ్నాయంగా ఉంటదన్నమాట. గడ్డిని రసాయన ద్రావణంలో నానబెట్టి కూడా శుద్ధీకరించవచ్చు. దీన్ని ఎలా చేయాలంటే, ఈ చిన్న ముక్కలుగా కత్తిరించిన గడ్డి ఉంది కదా, దాన్ని ఒక 100 లీటర్ల నీటిలో కార్బండజిమ్ 7.5 గ్రాములు మరియు ఫార్మాల్డిహైడ్ 125 మిల్లీలీటర్లు నీటిలో కలిపి సుమారు ఒక 10 నుండి 12 గంటల పాటు ఈ గడ్డిని నానబెట్టుకోవాలి. ఈ ఫార్మాలిన్ వాడేటప్పుడు ఏంటి అంటే, గ్లోవ్స్ కానీ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. రసాయనాన్ని ఎప్పుడు కూడా నేరుగా చేతిలో తాకకూడదన్నమాట. గాలి బాగా వచ్చే ప్రదేశంలోనే ఈ ప్రక్రియ చేయడం అనేది చాలా మంచిది. ఇలా చేసిన తర్వాత ఆరబెట్టుకోవాలి. ఈ శుద్ధీకరి చేసిన గడ్డిని ఏం చేయాలంటే, పుట్టగొడుగుల పెంపకానికి తగినంత తేమ ఉండేలా ఆరబెట్టుకోవాలి. మరి తేమ ఎలా తెలుస్తుంది? గడ్డిలో తేమ 60 నుండి 70% ఉండేలా చూసుకోవాలి. అది ఎలా తెలుస్తుంది అంటే, దీన్ని గుర్తించడానికి గడ్డిని చేతితో గట్టిగా పిండినప్పుడు నీటి చుక్కలు పడకూడదన్నమాట, కానీ చేతికి తేమ ఉండాలి, అప్పుడు దాన్ని 60 నుండి 70% ఉంటుంది అని చెప్పి మనం గ్రహించవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత ఒక బెడ్లను తయారు చేసుకోవాలి. బెడ్లను ఎలా తయారు చేస్తాం? సాధారణంగా ఒక 16x24 అంగుళాలు 100 నుండి 150 మందం పరిమాణం గల ఒక పాలిథిన్ కవర్లను ఉపయోగించాలి. ముందుగా సంచి మూసి ఉన్న వైపు దగ్గరగా, అంటే ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదా, దానికి మూసి ఉన్న వైపు రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. తర్వాత సంచిని రబ్బర్ బ్యాండ్ వేసిన వైపు లోపలికి వెళ్లేలా చూసుకోవాలి. ఇలా తిప్పుకోవడం వల్ల ఏంటి అంటే, సంచి గుండ్రంగా రావడం జరుగుతుంది. దీని ద్వారా బెడ్లు కూడా సరిగ్గా పట్టుకోవడానికి వీలుంటుంది. ఇలా తయారు చేసుకున్న సంచిలో అడుగున 4 నుండి 5 సెంటీమీటర్ల మేర గడ్డిని నింపి గాలి లేకుండా గట్టిగా నొక్కాలన్నమాట. తర్వాత సంచి అంచుల వెంట ఎక్కువగా, మళ్ళీ మధ్య భాగంలో కొంచెం తక్కువగా ఈ పుట్టగొడుగుల స్పాన్ అంటే విత్తనం, దాన్ని వేసుకోవాలి. ఇలా గడ్డి, పుట్టగొడుగుల విత్తనం ఇలా పొరలు పొరలుగా వేసుకోవాలి. అంటే సంచి, మనం తీసుకునే సంచి పరిమాణం బట్టి ఏంటంటే ఒక 4 నుండి 6 విత్తన పొరలు ఉండేలా వేసుకోవాలి. ఇలా నింపిన సంచి చివర్లను దారంతో గాని రబ్బర్ బ్యాండ్ లో గాని మూసివేయాలి. చివరిగా ఏంటి, గాలి కూడా ప్రసరణ కావాలి కదా, దానికోసం ఏంటంటే సంచికి అక్కడక్కడ చిన్న చిన్న రంధ్రాలు చేసుకోవాలి. ఎన్ని చేసుకోవాలంటే ఒక 18 నుండి 20 వరకు చేసుకోవచ్చు. ఎక్కడ చేసుకోవాలి అంటే, ఇప్పుడు రంధ్రాలను విత్తనం పొరపై కాకుండా ఒక గడ్డి పొరపైయే చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే, తయారైన ఈ బెడ్లను పెట్టడానికి 2 రోజుల ముందే గదిని శుభ్రంగా చేసుకోవాలి. ఎలా అంటే, ఒక 1% కార్బండజీమ్, 5% వేప నూనెతో శుభ్రపరచుకోవాలి. గదిలో మంచి గాలి సరఫరా మరియు చీకటిగా ఉండేలా కూడా చూసుకోవాలి. ఎందుకు అంటే, ఈ పుట్టగొడుగుల సాగులో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, పరిశుభ్రత, ఉష్ణోగ్రత, తేమ శాతం మనం మెయింటైన్ చేసుకోగలుగుతున్నామా లేదా అనేది. ఉష్ణోగ్రత ఎంత ఉండాలి? 24 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 28 వరకు ఉండొచ్చు. తేమ శాతం 75 నుండి 85% ఉండేలా చూసుకోవాలి. మరి గదిలో తేమ నిలబడడానికి మనం ఏం చేయాలి అంటే, గోనె సంచులు అందరికీ తెలిసిందే కదా, ఈ గోనె సంచుల్ని తడిపి
పెట్టేలా గోడలపైన నీరు చల్లుకోవాలి. గదిలో ఉష్ణోగ్రతను నిలపడానికి గది వేడి పరికరం అంటే బ్లోయర్లను కూడా

0: దొరుకుతుంది, అలాంటి వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలా గదిలో 22 నుండి 28 రోజులు ఉంచిన తర్వాత బెడ్ల పైన తెల్లటి శిలీంద్రం వ్యాపిస్తుంది. తెల్లటి శిలీంద్రం ఎలా వస్తుంది? అప్పుడు మనం స్పాన్ని యూజ్ చేసినాం కదా, అందులో నుండి మనం ఈ ఉష్ణోగ్రత, తేమ శాతం అన్ని మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ శిలీంద్రం మెల్లగా వ్యాప్తి చెందడం జరుగుతుంది. ఈ శిలీంద్రం వ్యాప్తి చెందిన తర్వాత బెడ్ల పైన శుభ్రమైన నీటిని చల్లుకుంటూ ఉండాలి. మొత్తం శిలీంద్రం వ్యాప్తి చెందిన తర్వాత 4 నుండి 5 రోజుల్లో బెడ్లపై పుట్టగొడుగులు చిన్న మొగ్గ ఆకారంలో ప్రారంభమవుతాయి. ఇవి 4 నుండి 7 రోజులలో కోతకొస్తాయి. పుట్టగొడుగులు పూర్తిగా ముత్యపు చిప్ప ఆకారంలోకి వచ్చినప్పుడు రంగు చేంజ్ అవ్వకముందే, రంగు మారకముందే కోసుకోవాలి. మరి ఎన్నొస్తాయి? ఒక బెడ్ నుండి 7 నుండి 10 రోజుల వ్యవధిలోనే 3 పంట కోతలు వస్తాయి. అలా వచ్చిన తర్వాత పుట్టగొడుగుల నిల్వ దశ, సరే ముత్యపు చిప్ప పుట్టగొడుగులను కోత కోసిన 24 గంటల్లోపే వినియోగించుకోవాలి. లేదు నేను అప్పుడే వెంటనే వినియోగించుకోలేకపోతున్నానంటే రిఫ్రిజిరేటర్లో 4 నుండి 6 రోజుల వరకు కూడా నిల్వుంచుకోవచ్చు. పుట్టగొడుగులను ఎండలో ఆరబెట్టి కూడా, అంటే ఇంకా 2 రోజులు ఎక్కువ రోజులు వాడుకోవాలనుకుంటున్నాను అంటే 6 నుండి 8 నెలల వరకు కూడా వినియోగించుకోవచ్చు. ఇది అసలు మనకి ఎంత దిగుబడి వస్తుంది అంటే 1 బెడ్ నుండి 3 సార్లు దిగుబడి వస్తుంది. 1 బెడ్కి సగటున అంటే 1 కిలో ఎండుగడ్డికి మనం 100 గ్రాముల విత్తనాన్ని వాడుతున్నాం. దీని నుండి 700 నుండి 800 గ్రాముల పుట్టగొడుగుల దిగుబడి వస్తుంది. ఈ పుట్టగొడుగుల పెంపకంలో పాటించాల్సిన ముఖ్యమైన సూచనలు ఏంటి అంటే పరిశుభ్రత, విత్తన నాణ్యత, మార్కెటింగ్, మరికొన్ని జాగ్రత్తలు. ఇవి చాలా ముఖ్యమైనవి. పరిశుభ్రత అంటే ఏంటంటే పుట్టగొడుగుల పెంపకం గదిలోకి వెళ్లే ముందే మన చేతులు గాని కాళ్ళు గాని శుభ్రంగా కడుక్కోవాలి. ఈ పెంపకానికి వాడే పరికరాలు గాని, సంచులు గాని, గదులను గాని శుభ్రంగా ఉంచాలి. ఈ గదిలోకి ఎలుకలు, దోమలు మరియు ఈగలు ఏవి రాకుండా చూసుకోవాలి. ఒకవేళ గదిలో దోమలు, ఈగలు అలాంటివి ఉన్నా 5% వేప నూనె స్ప్రే చేసుకోవాలి. మరి విత్తన నాణ్యత గురించి తెలుసుకున్నట్లయితే ఎప్పుడు నాణ్యమైన స్పాన్ మాత్రమే వినియోగించాలి. ఇవి మరి ఎలా లభిస్తాయి? పేరు పొందిన కేంద్రాల నుండి మాత్రమే విత్తనాన్ని కొనుగోలు చేయాలి. మరి మార్కెటింగ్ విషయానికి వస్తే కోసిన తాజా పుట్టగొడుగులను వెంటనే రంధ్రాలు చేసిన ప్లాస్టిక్ కవర్లలో ప్యాకింగ్ చేసి 24 గంటల్లోపే విక్రయించడం చాలా మేలు. తాజాగా అమ్మడమే కాకుండా ఏంటంటే ఎండబెట్టి మరియు పౌడర్ రూపకంలో కూడా దీన్ని విక్రయించవచ్చు. మరి మనం తీసుకోవాల్సిన ఇంకొన్ని జాగ్రత్తలు ఏంటి అంటే ఒకవేళ శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ పుట్టగొడుగుల పెంపకం గదిలోకి వెళ్లే ముందు ఏంటంటే తలుపులను కానీ కిటికీలను కానీ 1 అరగంట ముందే తెరిచి తర్వాత లోనికి వెళ్ళాలి. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకున్నట్లయితే పుట్టగొడుగుల పెంపకం చాలా ఉత్తమం. తక్కువ పెట్టుబడితో తక్కువ స్థలంలో తక్కువ సమయంలోనే మంచి ఆదాయం అందించే ఉత్తమ స్వయం ఉపాధి మార్గాల్లో ఈ ముత్యపు చిప్ప అంటే ఆయిస్టర్ పుట్టగొడుగుల సాగు ఒకటి. సరైన శుద్ధీకరణ, పరిశుభ్రత, తేమ మరియు ఉష్ణోగ్రతలు ఈ నియంత్రణలన్నీ పాటిస్తే చిన్న స్థాయిలో మొదలుపెట్టి వ్యాపారంగా కూడా విస్తరించే అవకాశం ఉంటుంది. ఇది ఎలాంటి వాళ్ళు చేపట్టొచ్చు అంటే గృహిణులు, చిన్న సన్నకారు రైతులు మరియు నిరుద్యోగులకు కూడా మంచి స్వయం ఉపాధి కల్పిస్తుంది.
1: ఇంతవరకు ఆయిస్టర్ పుట్టగొడుగుల పెంపకం ఈ అంశం గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ యశస్విని గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు వినండి ఎలుకల సమగ్ర నిర్వహణ ఈ అంశం గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియదర్శిని గారి ప్రసంగం.
2: రైతు సోదర సోదరీమణులకు నమస్కారం. నా పేరు డాక్టర్ జి ప్రియదర్శిని. కీటకశాస్త్ర విభాగంలో సహాయ ఆచార్యురాలిగా బీజేఆర్ వ్యవసాయ కళాశాల సిరిసిల్లలో పనిచేస్తున్నాను. ఈ రోజు మనం రైతులకు గణనీయమైన నష్టాన్ని కలిగించే ఎలుకల సమగ్ర నిర్వహణ గురించి తెలుసుకుందాం. పంటలపై కేవలం కీటకాలు మాత్రమే కాదు, సకశేరుక చీడలు కూడా గణనీయమైన నష్టాన్ని కలిగిస్తాయి. ఇవి విత్తన దశ నుండి కోత దశ వరకు పంటలను దెబ్బతీసి రైతుల ఆదాయాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ చీడలను పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాకపోయినా శాస్త్రీయ పద్ధతులు, యాంత్రిక నియంత్రణ, జీవ నియంత్రణ, రసాయన నియంత్రణ, సమూహపరమైన చర్యలు వంటి పద్ధతులను సమన్వయం చేసి సమర్థవంతంగా నియంత్రించడం ద్వారా నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఈ సమగ్ర నిర్వహణ పద్ధతుల ద్వారా పంట రక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా సాధ్యమవుతుంది. అయితే ఈ సకశేరుక చీడలు అనగా ఏమిటి? ఇవి పంటలకు ఎలా నష్టం కలిగిస్తాయి? వాటిని ఎలా సమర్థవంతంగా నియంత్రించాలి? ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. సకశేరుక చీడలు అనగా వెన్నెముక కలిగి ఉండి పంటలకు, నిల్వధాన్యానికి లేదా వ్యవసాయ వనరులకు నష్టం కలిగించే జీవులు. ఎలుకలు

వ్యవసాయంలో అత్యంత హానికరమైన సకశేరుక చీడలలో ఒకటి. ఇవి పొలాల్లో విత్తనాలను తవ్వి తినడం, మొలక దశలో మొక్కలను కొరికి నాశనం చేయడం, గింజలు కాయలు పండ్లను పాడు చేయడం, గోదాముల్లో నిల్వ ఉంచిన ధాన్యాన్ని విత్తనాలను కలుషితం చేయడం మరియు ఇతర వ్యవసాయ వనరులను డ్రిప్ పైపులను విద్యుత్ తీగలను సంచులను కొరకడం వల్ల తీవ్రంగా నష్టం చేస్తాయి. ఎలుకలు తినేదానికంటే ఎక్కువగా పాడు చేస్తాయని గుర్తుంచుకోవాలి. భారతదేశంలో సుమారు 13 ఎలుక జాతులు వివిధ పంటల్లో నష్టం కలుగజేస్తాయి. తెలంగాణలో 3 ఎలుక జాతులు నష్టాన్ని కలుగజేస్తాయి. వీటిలో ముఖ్యంగా బండికూట బెంగాలెన్సిస్ పొలం ఎలుక అన్ని రకాల పంటల్లో తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. రాటస్ రాటస్ ఎలుక పండ్ల జాతి వృక్షాలలో మస్ బూడుగా నీటి పారుదల క్రింద సాగు చేసే ప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయి. పట్టణ ప్రాంతాలలో ఎక్కువగా బండికూట ఇండిక పందికొక్కు కనిపిస్తుంది. ఎలుకల సంఖ్య వేగంగా పెరగడానికి కారణాలు గమనించినట్టయితే, ఎలుకలు ప్రధానంగా రాత్రి చరాలు, అంటే ఇవి ఎక్కువగా రాత్రి సమయంలో చురుకుగా సంచరిస్తూ ఆహారం కోసం బయటకు వస్తాయి. పగటి సమయంలో బొరియల్లో, గోదాముల మూలల్లో, పొదల్లో లేదా చెత్తగుట్టల్లో దాక్కుంటాయి. ఆహారపు అలవాట్ల పరంగా ఎలుకలు సర్వభక్షకాలు. ధాన్యాలు, విత్తనాలు, పండ్లు, కూరగాయలు, మొక్కల వేరుభాగాలు, గింజలు మాత్రమే కాకుండా అవసరమైతే చిన్న కీటకాలు మరియు ఇతర ఆహార పదార్థాలు కూడా తింటాయి. పొలాల్లో విత్తన దశ నుండి కోత దశ వరకు, అలాగే గోదాముల్లో నిల్వ సమయంలో కూడా నష్టం కలిగిస్తాయి. ఎలుకల ప్రత్యేకత ఏమిటంటే, ఇవి తినేదానికంటే ఎక్కువగా కొరికి పాడు చేయడం ద్వారా నష్టం కలిగిస్తాయి. వీటి ముందు దంతాలు నిరంతరం పెరుగుతూ ఉండడంతో వాటిని తగ్గించుకోవడానికి ఎప్పటికప్పుడు కొరుకుతూనే ఉంటాయి. అంతేకాకుండా ఎలుకలు చాలా వేగంగా సంతానోత్పత్తి చేస్తాయి. ఒక ఆడ ఎలుక సంవత్సరంలో అనేక సార్లు పిల్లలను కనగలదు. అందువల్ల వాటి సంఖ్య తక్కువ సమయంలోనే విపరీతంగా పెరుగుతుంది. అందుకే ఎలుకల సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించి సమగ్రంగా నియంత్రించడం అవసరం. పొలాల్లో బొరియలు, విత్తనాలు, మొక్కలు కనిపించకుండా పోవడం, కొరికిన గింజలు కాయలు, విసర్జనలు, గోదాముల్లో సంచులు కొరికిన గుర్తులు కనిపించడం మొదలగునవి ఎలుకల దాడి గుర్తించే లక్షణాలు. ఎలుకల సమగ్ర నిర్వహణ పద్ధతులు. ఎలుకల నివారణ చేపట్టే ముందు ఎలుకల కనీస అవసరాలైన ఆహారం, నీరును దృష్టిలో పెట్టుకుని వాటికి అవకాశం లేకుండా నివారణ పద్ధతులను రూపొందించి సకాలంలో అందుబాటులో ఉన్న అన్ని పద్ధతులను సామూహికంగా అవలంబించాలి. ఎలుకలు ఒక పొలం నుండి వేరొక పొలంలోకి వెళతాయి కాబట్టి రైతులు అందరూ కలిసి సమిష్టిగా ఎలుకల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ముందుగా ఎలుకల కన్నాల సంఖ్యను లెక్కించి వాటి ఆధారంగా నివారణ చర్యలు చేపట్టాలి. ఉదాహరణకు కన్నాల సంఖ్య 1 హెక్టారుకు 25 కంటే తక్కువ ఉన్నట్లయితే తక్కువ నష్ట తీవ్రతగా గమనించవచ్చు. అదేవిధంగా 25 నుండి 50 కన్నాలు ఉన్నట్లయితే మధ్యస్థంగా, 50 కంటే ఎక్కువ కన్నాల సంఖ్య 1 హెక్టారుకు గమనించినట్లయితే ఎక్కువ నష్ట తీవ్రతగా మనం గమనించవచ్చు. ఈ కింది పద్ధతులు పాటించి ఎలుకలను నివారించవచ్చు. మొదటగా పరిశుభ్రత. పొలంలో ఉన్న కలుపు మొక్కలు తొలగించడం ద్వారా వాటికి ప్రత్యామ్నాయ ఆహారం దొరకకుండా చేయవచ్చు. సరైన నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలి. వేసవి లోతు దుక్కులు చేయుట, నాము ఇతర గడ్డి జాతులను కాల్చివేయాలి. కాల్వగట్ల మీద ఉండే పొదలను తొలగించడం ద్వారా ఎలుకలు దాగడానికి అనువైన ప్రదేశాలను నిరోధించవచ్చు. వరిలో అయితే గట్ల పరిమాణం మరియు గట్ల సంఖ్యను తగ్గించాలి. గోదాములు శుభ్రంగా ఉంచాలి. ధాన్యం చిందరవందర కాకుండా చూడాలి. తదుపరి బొరియల నిర్మూలన. బొరియలను గుర్తించి మట్టితో మూయాలి, నీటితో నింపాలి, బొరియలు చెదరగొట్టాలి. ఎర్రబుట్టల ద్వారా నివారణ చేయడం. ఇది చాలా పాత పద్ధతి అయినప్పటికీ చాలా ప్రాచుర్యంలో ఉంది. ఎలుకలను పట్టుకునే ఎర్రబుట్టలను ఎకరానికి 20 చొప్పున పెట్టినచో వలసలు వచ్చే మరియు పోయే ఎలుకలను సమర్థవంతంగా నివారించవచ్చు. ధూమధీకరణం అనగా పొగ బారించడం. బొరియలోని ఎలుకలను పొగ బారించుట ద్వారా నివారించవచ్చు. దీనిలోని ప్రధాన సూత్రం బొరియలను పొగతో నింపడం ద్వారా లోపల ఉన్న ఎలుకలు ఊపిరి అందక మరణిస్తాయి. దీనికోసం బరోఫ్యూమిగేటర్ అనే పరికరాన్ని గడ్డితో నింపి నిప్పు పెట్టవలెను. ఈ విధంగా 2-3 నిమిషాలు ఎలుక బొరియలోకి పొగ ఊదరబెట్టినట్లయితే ఎలుకలు ఊపిరాడక చనిపోతాయి. జీవ నియంత్రణ పద్ధతులు. గుడ్లగూబలు,
పాములు వంటి

సహజ శత్రువులను సురక్షించాలి. గుడ్లగూబల కోసం పక్షులు కూర్చునే విధంగా కర్రలు ఏర్పాటు చేయవచ్చు. రసాయనిక పద్ధతులు, కేవలం సాగు పద్ధతులు, ఎరబుట్టల ద్వారా ఎలుకల నివారణ సాధ్యపడదు. వీటితో పాటు నిర్దేశిత రసాయనాలు ఉపయోగించడం ద్వారా ఎలుకలను సమర్థవంతంగా నివారించవచ్చు. మార్కెట్లో మనకు బ్రోమోడయోలోన్, జింక్ ఫాస్ఫైడ్ మరియు అల్యూమినియం ఫాస్ఫైడ్ అనే రసాయనాలు లభ్యంగా ఉన్నాయి. బ్రోమోడయోలోన్, ఈ రసాయనంను వాడేటప్పుడు విషం కలుపని ఎర ద్వారా ఎలుకలను మచ్చిక చేసుకోనవసరం లేదు. ముందుగా 960 గ్రాముల నూకలను 20 గ్రాముల నూనె మరియు 20 గ్రాముల బ్రోమోడయోలోన్ 0.05% మందును కలిపి ఎరను తయారు చేసుకోవాలి. ఈ ఎరను 10 నుండి 15 గ్రాములు పొట్లాలుగా కట్టి కన్నంలో 1 చొప్పున పెట్టాలి. జింక్ ఫాస్ఫైడ్ ఎర, ఎలుకల ఉధృతి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఎరను ఉపయోగించాలి. దీనికి ముందుగా విషం లేని ఎరను 950 గ్రాములు నూకలు మరియు 20 గ్రాముల నూనెను కలిపి తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసిన మిశ్రమంను 20 గ్రాములు పొట్లాలుగా కట్టి కన్నానికి 1 చొప్పున పెట్టి 2 రోజులు ఎలుకలను మచ్చిక చేసుకోవాలి. 3వ రోజు జింక్ ఫాస్ఫైడ్ ఎరను 960 గ్రాముల నూకలు, 20 గ్రాముల నూనె మరియు 20 గ్రాముల జింక్ ఫాస్ఫైడ్ మందును కలిపి తయారు చేసుకోవాలి. ఈ ఎరను 10 గ్రాముల పొట్లాలుగా కట్టి కన్నంలో 1 చొప్పున వేయాలి. అల్యూమినియం ఫాస్ఫైడ్ బిల్లలు, అల్యూమినియం ఫాస్ఫైడ్ 6% 12 గ్రాముల బిల్లలను 1 చొప్పున బొరియలలో వేసి తడి మట్టితో బొరియలను మూయాలి. ఈ విధంగా చేయడం వలన బొరియలలో ఫాస్ఫిన్ వాయువు విడుదలై ఎలుకలకు ఊపిరి ఆడక చనిపోతాయి. సామూహిక పరమైన చర్యలు, గ్రామ స్థాయిలో కలిసి నియంత్రణ చేపట్టాలి. ఒకరి పొలంలో మాత్రమే నియంత్రిస్తే ప్రయోజనం తక్కువ. నిల్వ ధాన్యంలో జాగ్రత్తలు, మెటల్ బిన్స్, ర్యాట్ ప్రూఫ్ కంటైనర్లు ఉపయోగించాలి. సంచులను నేలపై కాకుండా ప్లాట్ఫారంపై ఉంచాలి. గోడల రంధ్రాలు మూయాలి. రైతు సోదర సోదరి మనలారా, ఎలుకల సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించి సమగ్ర నిర్వహణ పద్ధతులు పాటిస్తే పంట మరియు నిల్వ ధాన్య నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. పరిశుభ్రత, సామూహిక చర్య మరియు శాస్త్రీయ నియంత్రణ పద్ధతులే విజయానికి మూలం. ధన్యవాదాలు.

0: ఇంతవరకు ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఎలుకల సమగ్ర నిర్వహణ ఈ అంశం గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియదర్శిని గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: అవును, ఇప్పుడు మీ పుట్టినరోజు గ్రీటింగ్స్ ఆకాశవాణి క్లాసిఫైడ్స్ లో. పుట్టినరోజు ఎవరిదైనా సరే మీ గ్రీటింగ్స్ మాత్రం ఆకాశవాణిలోనే. వివరాలకు 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.

0: ఇంతవరకు జానపద గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షికన వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, ప్రధానమంత్రి ప్రాణం పథకం ప్రాముఖ్యత, ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహసంచాలకులు డాక్టర్ ఆర్ ఉమారెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త ఎం చిరంజీవి.
2: ఇక్కడ వికసిత్ భారత్ అంటే ఏంటి? ఈ వికసిత్ భారత్ కి వ్యవసాయానికి గల సంబంధం ఏంటి? ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయి? అందులో కొన్ని ముఖ్యమైనటువంటి స్కీమ్స్ గురించి వివరించేందుకు గాను మనము ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ ఉమారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
3: నమస్తే
2: సార్. చెప్పండి, ఈ వికసిత్ భారత్ అంటే ఏంటంటారు?
3: ఇప్పుడు భారత ప్రభుత్వం 2047 అంటే 100వ స్వాతంత్ర దినోత్సవం నాటికి భారతదేశం మొత్తం కూడా అభివృద్ధి చెందినటువంటి దేశంగా మార్చాలి అని ఒక సంకల్పంతో ఈ కాన్సెప్ట్ని పెట్టినరు. అంటే అన్ని రంగాలలో భారతదేశం 2047 కల్లా అభివృద్ధి చెందినటువంటి దేశంగా మార్చాలనేది ఈ వికసిత్ భారత్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. సో దాంట్లో ముఖ్యంగా ఈ వికసిత్ భారత్ 4 స్తంభాల లాంటి పిల్లర్స్ లాంటివి ఉంటాయండి. ఈ 4 గనక మనం బాగా పట్టించుకున్నట్లయితే భారత్ వికసిస్తుంది అని. అందులో ప్రధానంగా యూత్ అంటే యువకులు, రెండోది ఏంటంటే మామూలుగా పూర్ అంటే పేదరికంలో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా మహిళలు మరియు రైతులు. ఈ 4 రంగాలను కనుక కొంచెం మనం శ్రద్ధ వహించినట్లయితే భారత్ 2047 కల్లా వికసిస్తుంది అనే ఉద్దేశంతో ఈ 4 మీద కొంత ఫోకస్ పెట్టేటువంటి కార్యక్రమం ఇది.
2: వికసిత్ భారత్ అనేటువంటి దాంట్లో భాగంగా భారత్ వికసించాలంటే దానికి వ్యవసాయానికి కలిగినటువంటి మధ్య గల సంబంధం ఏంటి?
3: భారత్ వికసించాలంటే ముఖ్యంగా భారత ఆర్థిక వ్యవస్థ మంచిగా ఉండాలి, ప్లస్ ఉపాధి, ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు చాలా మందికి రావాలి, పర్యావరణం మంచిగా ఉండాలి, అందరికీ ఫుడ్ సెక్యూరిటీ అంటే అందరికీ నాణ్యమైనటువంటిది మరియు పెరుగుతున్నటువంటి జనాభాకు సరిపోయేంత ఆహార ధాన్యాలు ఉండాలి. ముఖ్యంగా గ్రామీణ యువత అంటే ఎవరైతే మిలియన్స్ ఆఫ్ ప్రజలు ముఖ్యంగా గ్రామాల లోపల వ్యవసాయం మీద ఆధారపడుతున్నారో వాళ్ళందరికీ ఒక సస్టైనబుల్ అంటే సుస్థిరమైనటువంటి ఆదాయం వచ్చేటువంటి దిశగా వాళ్ళు ఉండాలి. సహజ వనరులన్నీ రక్షించబడాలి, అంటే నీళ్లు, భూమి, వాతావరణం ఇవన్నీ ఉంటేనే మనం భారత్ వికసిస్తుంది. మనకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వ్యవసాయ రంగానికి సంబంధించినవి అంటే ముఖ్యంగా నీళ్లు కలుషితం కాకుండా ఉండాలన్నా, లేకపోతే భూముల ఆరోగ్యం మంచిగా ఉండాలన్నా, నాణ్యమైనటువంటి తిండి గింజలు అందరికి అందుబాటులో ఉండాలన్నా, గ్రామీణ ప్రాంతంలో ఉన్నవాళ్ళందరూ సిటీకి రాకుండా అర్బన్కి రాకుండా గ్రామీణ ప్రాంతంలోనే వాళ్ళు సుఖంగా ఉండాలన్నా, ఇవన్నీ జరగాలంటే దాదాపుగా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయ రంగం మంచుకుంటేనే ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి వ్యవసాయ రంగాన్ని బాగా వికసించేటట్టు చేస్తేనే భారత్ వికసిస్తుంది. ఈ అన్నిట్ల

0: కూడా రైతులకు సంబంధించిన పాత్రనే చాలా ఎక్కువ. భారత్ వికసించాలంటే అగ్రికల్చర్కు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగానికి సమకూర్చే విధంగానే ఉంటాయి చాలా స్కీమ్స్. ఏదో రకంగా గ్రామీణలున్నటువంటి ఇద్దరు యువకులు కానీ లేదా రైతులు కానీ ఆ స్కీమ్ను వాడుకున్నట్లయితే ఇప్పుడు మనం ఏదైతే వికసిత్ భారత్ అని అంటున్నామో అది సాధించడానికి అవకాశం ఉంటుంది మనకు.
1: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా కొన్ని ముఖ్యమైనటువంటి పథకాలు ఉన్నాయి, అవేంటంటారు?
0: చాలా స్కీమ్స్ ఉన్నాయి అన్ని రంగాలకు సంబంధించి, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ రెండింటిని కలిపేటువంటి స్కీమ్స్ ఏంటంటే, కొన్ని ఉదాహరణకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఒకటి. అది ఏంటంటే మామూలుగా సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు 6,000 రూపాయల చొప్పున మనీ ఇస్తూ ఉంటారు, అదొకటి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అదొకటి. క్రాప్ ఇన్సూరెన్స్ అయినా ఫైనాన్షియల్గా కానీ లేకపోతే ఏమైనా డ్యామేజ్ క్రాప్ ఇట్లా రిస్క్లు అయితే ఇవ్వడం కొరకు. ఇంకోటి ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన. అదేవిధంగా మాడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్స్, ముఖ్యంగా కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే ఈ టైమ్లీ యాక్సెస్ అంటే రైతులకు ఏదో కొంత రుణ పరిమితి కొరకు ఇమీడియట్గా రావడం కొరకు. అదేవిధంగా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, అదేవిధంగా ఒక 10,000 వరకు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అంటే రైతులు ఒక గ్రూప్ లాగా ఏర్పడి వాళ్ళు పండించిన ధాన్యాన్ని వాళ్ళే మార్కెటింగ్ చేసుకొని దాని కొంత విలువను జోడించి అమ్ముకునేటువంటి ఒక చట్టం, దానికి ఒక కంపెనీ యాక్ట్ కింద. అదేవిధంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్స్ మరియు ప్రైస్ సపోర్ట్ స్కీమ్ లాంటి, ముఖ్యంగా ప్రధాన్ మంత్రి కృషి సంచాయి యోజన అంటే ముఖ్యంగా వాటర్ యూజ్ ఎఫిషియన్సీ నీటి వినియోగ సామర్థ్యం పెరగడం కొరకు ప్రతి రైతు కూడా ఒక అష్యూర్డ్ ఇరిగేషన్ డెఫినెట్ గా వాటర్ అదొకటి. పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనేటువంటి స్కీము, మైక్రో ఇరిగేషన్. అదేవిధంగా సాయిల్ హెల్త్ కార్డ్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్కీము, ముఖ్యంగా నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ లో గ్రోత్ దిగుబడులు కానీ లేకపోతే ఇట్లాంటి అన్ని కూడా ఇది ఒక సంవత్సరం ఒక ఎకరంలో వచ్చినట్టు కాకుండా అవి ఎప్పటికీ సమయాన్ని బట్టి పద్ధతి ప్రకారం పెరుగుకుంటూ వెళ్ళాలి, లేకపోతే మళ్ళా పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా ఉండదు. ఒక సస్టైనబుల్ మిషన్ లో ఉండాలి దాని కొరకు. ముఖ్యంగా నమో డ్రోన్ దీది ఒకటి. ఇంకోటి సబ్మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్, డిజిటల్ అగ్రికల్చరల్. అదేవిధంగా పరంపరాగత్ కృషి వికాస్ యోజన, ముఖ్యంగా భారత్ ప్రకృతి కృషి ప్రధానమంత్రి ఈ పద్ధతి. దాంతోపాటు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ముఖ్యంగా పిఎం ప్రణామ్ అని ఒక గొప్ప స్కీమ్. అదేవిధంగా మరికొన్ని స్కీమ్స్, ముఖ్యంగా క్రాప్ రెసిడ్యూ మేనేజ్మెంటు, నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషను, మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఫర్ హార్టికల్చరు, రెయిన్ఫెడ్ ఏరియా డెవలప్మెంటు, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, ఇట్లా అనేక పథకాలు ముఖ్యంగా ఇటు వ్యవసాయానికి చాలా వరకు ప్రత్యక్షంగా కొన్ని పరోక్షంగా వ్యవసాయ రంగాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం చాలా స్కీమ్స్ పెట్టడం జరిగింది.
1: మరి ఇన్ని పథకాలు వ్యవసాయ రంగానికి మనకు ఈ కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా మీరు ఇంతకుముందు చెప్పినట్టు పిఎం ప్రణామ్ అనేటువంటిది చాలా గొప్ప స్కీమ్ అని అన్నారు. ఆ స్కీమ్ గురించి కొంచెం వివరించండి.
0: 2023-24 సంవత్సరం లోపల ఈ స్కీమ్ ను లాంఛనం చేయడం జరిగింది. 3 సంవత్సరాల కొరకు అంటే 2023-24 ఒక సంవత్సరం, అంటే 2024-25 రెండో సంవత్సరం, 2025-26 అంటే ప్రస్తుతం 3 సంవత్సరం. ఈ 3 సంవత్సరాల కాల పరిమితికి ఉండేటట్టు ఈ స్కీమ్ డిజైన్ చేయడం జరిగింది. పిఎం ప్రణామ్, పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్, ప్రణామ్ అంటే ప్రోగ్రామ్ ఫర్ రిస్టోరేషన్ అవేర్నెస్ జనరేషన్ నరిష్మెంట్ అండ్ అమిలియరేషన్ ఆఫ్ మదర్ ఎర్త్ అనేది ఆ స్కీమ్ యొక్క పేరు. ఇందులో రైతులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు, కానీ ఇండైరెక్ట్ గా రైతులతోటే ఉంటది ఈ స్కీమ్ కనెక్టివిటీ అనేది. ఏం చేస్తారు ఇందులో అంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన స్కీమ్ ఇది. అంటే ఏంటంటే ప్రతి రాష్ట్రము ఎరువులను వాడుకుంటది, దానికి సబ్సిడీస్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటది ఎరువుల మీద సబ్సిడీ. ఈ స్కీమ్ ఎట్లా ఆపరేట్ చేస్తున్నారంటే, ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం తను వాడుతున్నటువంటి రసాయనిక ఎరువులలో కొంత మేరకు గనక తగ్గించినట్లయితే, ఎంత మేరకైతే తగ్గిస్తారో ఆ తగ్గించిన ఎరువులకు ఇచ్చే సబ్సిడీలో 50% సబ్సిడీని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి గ్రాంట్ గా ఇచ్చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఉదాహరణకు 100 టన్నులు రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటుంది అనుకోండి, ఈ సంవత్సరం 70 టన్నులే వాడుకున్నారు వాళ్ళు, అంటే 30 టన్నులు మిగిల్చిండ్రు వాళ్ళు, వాడలేదు వాళ్ళు. ఆ 30 టన్నుల కొరకు ఎంత సబ్సిడీ అయితే ఉంటుందో ఆ 30 టన్నుల కొరకు ఇచ్చే సబ్సిడీ లోపల 50% సబ్సిడీని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి గ్రాంట్ ఇస్తారు, దాన్ని వాళ్ళు డెవలప్మెంట్ కొరకు వాడుకోవచ్చు వాళ్ళు. మరి ఈ ఫర్టిలైజర్ ను సేవింగ్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా చేస్తుంది? రైతులు చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వానికి జరుగుతుంది. అది దీనికి బేసిస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం లెక్కలు చూసుకున్నట్లయితే 2025-26 ఇప్పుడు, అంటే దీనికంటే ముందు 3 సంవత్సరాలు అంటే 2024-25 2023-24 2023 ఈ 3 సంవత్సరాల లోపల పర్టికులర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎంతైతే ఎరువులను వాడుకున్నదో ఆ మొత్తాన్ని డివైడెడ్ బై

0: త్రీ మూడింటితోటి భాగించుతారు. అప్పుడు దాని యావరేజ్ వస్తుంది. గత 3 సంవత్సరాల లోపల ఆ రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్న ఎరువుల సగటు వినియోగం వస్తుంది. సో దాన్ని బేసిస్ అంతకంటే కనుక తగ్గించింది అనుకో ఈ సంవత్సరం, ఆ తగ్గించిన క్వాంటిటీ ఎంతో తెలుస్తుంది మనకు. సో దాని సబ్సిడీని రాష్ట్రాలకు ఇస్తుంది అన్నట్టు. అది స్కీమ్ యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే మరి దీన్ని ఎట్లా తగ్గించాలి రసాయనిక ఎరువులు అంటే, అది రైతులు తగ్గించాలి. ఎట్లా తగ్గించాలి అంటే ముఖ్యంగా రసాయనిక ఎరువుల వినియోగాన్ని బాగా తగ్గించాలంటే వాళ్ళు దాని స్థానంలో, అంటే ఉదాహరణకు యూరియా, డిఏపి, పొటాష్ ఇట్లాంటి ఎరువులు వేస్తుంటారు కదా, అవి ఇచ్చేటి ఏంటి, ముఖ్యంగా నత్రజని, భాస్వరము, పొటాష్ ఇట్లాంటి అన్ని మనకు సప్లై చేస్తూ ఉంటుంది ప్లాంట్స్కి. ఈ పోషకాలను, అంటే నత్రజని, భాస్వరం, పొటాష్, సల్ఫర్, ఐరన్, కాపర్, మ్యాంగనీస్ ఇట్లాంటివి అన్నింటినీ రసాయనిక ఎరువుల ద్వారా కాకుండా కొద్ది మొత్తంలో సేంద్రియ ఎరువుల ద్వారా, కొద్ది మొత్తం లోపల జీవ సంబంధమైనటువంటి బయో ఫర్టిలైజర్స్ ద్వారా, కొన్నిటిని నానో ఫర్టిలైజర్స్ ద్వారా కనుక అందించినట్లయితే అప్పుడు రసాయనిక ఎరువుల మీద కొంచెం బరువు తగ్గుతుంది అన్నట్టు. అట్లా మనం రాష్ట్రం యొక్క ఎరువుల వినియోగాన్ని మనం తగ్గించవచ్చు. కాబట్టి రైతులకు ఇటు నానో ఎరువులు కానీ, బయో ఫర్టిలైజర్స్ కానీ, సేంద్రియ ఎరువులు కానీ, పచ్చి రొట్టె ఎరువులు కానీ ఇట్లాంటి అన్ని కనుక వాళ్ళకి అందుబాటులో ఉండడం, వాటిని వాడుకోవడం అనేటువంటి అవగాహన రైతులకు ఉండడం, దానికి సంబంధించిన ఏర్పాట్లు కనుక జరిగినట్లయితే ఎరువుల వినియోగం బాగా తగ్గుతుంది. ఎరువులు తగ్గాలే, దిగుబడులు మాత్రం తగ్గుతుంది, అది కాన్సెప్ట్. సో అట్లా చేస్తే రైతులు కనుక ఆ పని చేసినట్లయితే కంపల్సరిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం వాడే ఎరువుల వినియోగం బాగా తగ్గుతుంది, తద్వారా రాష్ట్రానికి పెద్ద మొత్తం లోపల ఆ గ్రాంట్ వస్తుంది అన్నట్టు. దీంట్లో ఇంకొక అంశం కూడా ఏంటంటే ఈ సాయిల్ టెస్ట్లు కూడా రైతులు భూసార పరీక్షలు కూడా చేయించుకొని ఎరువుల లోపల చాలా తగ్గుతుంది. మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం రైతులు ఏంటంటే సిఫారసు చేసిన దానికంటే ఎక్కువ మొత్తం లోపల ఎరువులు వాడతారు. అంటే వాళ్ళకి పైసలు ఎక్కువండేం వాడరు వాళ్ళు రైతులు. ఎందుకు వాడతారు ఎక్కువ ఎరువులు అంటే, పాపం రైతులు వేసినా కూడా వాళ్ళు ఆశించినంత పంట అక్కడ ఎదుగుదల కనపడదు, పంట లోపల మంచి మార్పు రాదు. అంటే ఎదుగు సరే పెరుగుదల ఉండకపోవడం, ఆకులు కొంచెం పసుపు రంగులోకి మారడం, సరి అయినటువంటి పిలకలు రాకపోవడం, లేకపోతే పూత కాత రాకపోవడం, లేకపోతే గింజ బరువు పెరగకపోవడం, లేకపోతే ఉట్టడిన చీడపిడ్డలకు గురి కావడం, ఇలా అనేక రకాల అవలక్షణాలు ఉండడం వల్ల వాళ్ళు ఎరువులు వేస్తే మంచిగా అవుతుందేమో అనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తుంటారు. సిఫారసు చేసిన ఎరువులను సిఫారసు చేసిన సమయం లోపల ఆ మోతాదులో వేయకపోవడం, ఒక ఇంబ్యాలెన్స్ ఉండడం, ఇలాంటి కారణాల చేత వేసినటువంటి ఎరువుల వినియోగ సామర్థ్యం చాలా తగ్గి అనుకున్న ఫలితాలు రాకపోయినప్పుడు వాళ్ళు ఎక్కువ ఎరువులను వాడుతుంటారు. అందుకని ఇటు భూసార పరీక్షలు చేయించుకొని ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పద్ధతులు, అంటే బయో ఫర్టిలైజర్స్, నానో, సేంద్రియ ఎరువులు, పచ్చి రొట్టె ఎరువులు, పంట అవశేషాలను తగలబెట్టకుండా భూమి లోపల కలియ దున్నడం, పంట మార్పిడి చేయడం, ఇట్లా పలు పద్ధతులు కనుక పాటించినట్లయితే అప్పుడు ఎరువుల వినియోగాన్ని తగ్గించడానికి అవకాశం ఉంది. అంటే అందులో 23 కిలోల నత్రజని ఉంటుంది ఒక బస్తాలో. 23 కిలోల నత్రజనిని మీరు వేరే రూపంలో, అంటే సేంద్రియ ఎరువుల రూపంలో లేకపోతే పచ్చి రొట్టెలు ఇట్లా ఇవ్వాలంటే చాలా సమయం వాళ్ళకు ఎక్కువ అది అవుతుంది. వాళ్ళకి 5-6 ట్రాక్టర్ల మట్టి తోలాల్సి వస్తుంది. ఈ గ్రీన్ మెన్యూర్స్ అయితే మనం ఎవ్రీ ఇయర్ అటేయాల్సి వస్తుంది. అదే ఒక 260 రూపాయలు పెడితే ఒక యూరియా బస్తా ఇస్తే మళ్ళీ చేను పచ్చ పడిపోతుంది. అందులో కొంచెం కన్వీనియన్స్ ఉంది కాబట్టి ఎక్కువ వరకు కెమికల్స్ వైపే మొగ్గు చూపుతూ ఉంటారు. కానీ లాంగ్ రన్ లో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. నేల ఆరోగ్యం పాడైపోతూ ఉంటుంది. పంట పండించిన అందులోకెళ్ళి పండించిన పంట ధాన్యం ఆరోగ్యానికి మంచిగా ఉండదు. అది అది తిన్నట్లయితే మనకు అనారోగ్యం పాలైతా ఉంటాం మనం. అది ఎక్కువ రోజులు నిల్వ పెట్టలేము దాన్ని. చీడపిడ్డలు పుట్టిన చెడిపోతూ ఉంటుంది ఆ ఫుడ్, చీడపిడ్డలు వస్తూ ఉంటాయి. ఆ పంట కూడా సరిగ్గా ఆరోగ్యంగా ఉండదు, దానికి చీడపిడ్డలు వస్తాయి. దాన్ని కంట్రోల్ చేయడానికి మందులు కొట్టాలి మళ్ళీ. సో ఇవన్నీ ఉన్నాయి దుష్ఫలితాలు ఎక్కువ ఫర్టిలైజర్ వాడడం వల్ల. కానీ రైతులు దాని మీద అవగాహన లేక ఎక్కువ ఎరువులే వాడుతుంటారు.
1: మరి ఈ పిఎం ప్రణామ్ అనేటువంటి బృహత్తర పథకంలో రైతుల పాత్ర ఏ విధంగా ఉంటే బాగుంటుంది అంటారు?
0: పురుగు మందులు కానీ ఎరువులు కానీ ఎక్కువ వేస్తే పంట మంచిగా వస్తుంది అనేది ఒకటి ఆలోచన ఉంటుంది వాళ్ళకి. ఈల్డ్ తగ్గకుండా రసాయనిక ఎరువులు కానీ పురుగు మందులు కానీ బాగా తగ్గించగలిగితే తప్పనిసరిగా మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తనకున్నటువంటి పొలంలో కానీ చెలకలు కానీ 10 బస్తాలు యూరియానో, 10 బస్తాలు ఫర్టిలైజర్స్ వాడింది అనుకోండి, ఈ సంవత్సరం కనీసం 8 బస్తాలు వాడింది అనుకోండి, ఒక 2 బస్తాలు తగ్గించిన అనుకోండి, తెలంగాణ రాష్ట్రంలో 100,000 కొద్ది రైతులు ఉంటారు, ఒక్కొక్కరు బస్తాను 2 బస్తాలు తగ్గించిన అనుకోండి, 100 మిలియన్ టన్స్ల ఎరువులు తగ్గుతుంది మనకు, రసాయనికలు తగ్గుతుంది. అంటే దాంట్లో దాదాపు 1,000 కోట్ల రూపాయలు సబ్సిడీ మిగులుతుంది. ఒక 1,000 కోట్ల సబ్సిడీ మిగిలింది అనుకోండి, ఒక 500 కోట్లు మన గ్రాంట్ లాగా వస్తుంది. 500 కోట్లు వచ్చింది అనుకోండి, దాన్ని మైక్రో ఇరిగేషన్ కో, ఫామ్ మెకనైజేషన్ కో, మళ్ళా రైతులకు ఇంకో ఇతర రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బును ఖర్చు పెడుతుంది. అప్పుడు ఇండైరెక్ట్ గా రైతులకే వాళ్ళు ఏదైతే ఎరువులు తగ్గించుకున్నారో ఆ తగ్గించిన ఎరువుల మీద రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే గ్రాంట్ను మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఏదో రకంగా రైతులకే ఖర్చు పెడుతుంది. తద్వారా రైతులకు ఏంటంటే మరింత ఇంకా వాళ్ళకి ఇబ్బందులు వస్తే ఇన్సూరెన్స్ కొరకు కానీ లేకపోతే ఇరిగేషన్ ఇట్లా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎరువులను కానీ పురుగు మందులను కానీ తగ్గించడం మాత్రమే వాళ్ళ డ్యూటీ. తద్వారా అనేక రకమైన ఇతర లాభాలు ఉంటాయి వాళ్ళకి.
1: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పథకాల గురించి చాలా చక్కగా మా శ్రోతలకు వివరించినందుకు గాను మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
0: నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.
2: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికన వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, ప్రధానమంత్రి ప్రణమ్ ప్రాముఖ్యత, ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం

సహ సంచాలకులు డాక్టర్ ఆర్ ఉమారెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త ఎం చిరంజీవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ నగర పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఈ నెల 10వ తేదీన ప్రధానమంత్రి హైదరాబాద్ పర్యటనలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. మరికొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివిధ అభివృద్ది కార్యక్రమాలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి ప్రారంభోత్సవాలు చేశారు. రాష్టంలో రైతుల పక్షపాత ప్రభుత్వం నడుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రాష్టస్థాయి మెగా రైతు మేళా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉపాధి హామీ కూలీల సంఖ్యను ఇప్పుడున్న 9 లక్షల నుంచి 15 లక్షలకు పెంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క ఆదేశించారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల షెడ్యూల్పై గతంలో జారీ చేసిన సర్క్యులర్ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి సెక్రటరీ తెలియజేశారు. నిన్న జారీ చేసిన సర్క్యులర్ అమలు నిలిపివేశారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో ప్రభుత్వాల ఏర్పాటుకు రాజకీయ కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. పశ్చిమ బెంగాల్లో ఈ నెల 9వ తేదీన కొత్త మంత్రివర్గ సభ్యులు ప్రమాణం స్వీకారం చేసే అవకాశం ఉంది. తమిళనాడులో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన రాజీనామాను సమర్పించారు. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ ప్రభుత్వం ఏర్పాటుపై అనధికారిక చర్చలు జరుగుతున్నాయి. పత్తి రంగంలో ఎదురవుతున్న అడ్డంకులను పరిష్కరించడం కోసం 5,659 కోట్ల రూపాయల వ్యయంతో కపాస్ క్రాంతికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. వియత్నాం అధ్యక్షుడు తొలం భారతదేశంలో తన తొలి అధికారిక పర్యటన నిమిత్తం న్యూఢిల్లీకి వచ్చారు. కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఆయనకు స్వాగతం పలికారు. ఐసీసీ T20 క్రికెట్ ర్యాంకింగ్స్లో భారత్ తాజా ర్యాంకింగుల్లో కూడా అగ్రస్థానంలో కొనసాగుతోంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు ఉదయం 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:03 కావస్తోంది. ఇప్పుడు లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి వై మాధురి శ్రీనివాస్ గారు ఆలపించే లలిత గీతాలు వింటారు.

ఇంతవరకు లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి వై మాధురి శ్రీనివాస్ గారు ఆలపించిన లలిత గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి రాజా చిత్రం నుండి మనో చిత్ర పాడిన పాట, రచన శ్రీవెన్నెల, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

ఇప్పుడు వినండి, రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. రచన భువనచంద్ర, సంగీతం బప్పిలహరి.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SC.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి కొండవీటి సింహం చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం, P. సుశీల పాడిన పాట, రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: ఇప్పుడు వినండి ప్రేమాభిషేకం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, రచన దాసరి నారాయణరావు, సంగీతం చక్రవర్తి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
2: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
3: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
1: ఇప్పుడు వినండి కత్తి చిత్రం నుండి హేమచంద్ర గీతామాధురి పాడిన పాట, రచన బండారు దానయ్య, కవి సంగీతం మణిశర్మ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు. ఇప్పుడు హరికథ, వెల్దే భార్గవ్ గారిచే అన్నమయ్య చరిత్ర. వయలిన్ సహకారం ఎన్సి అనంతకృష్ణ, మృదంగ సహకారం పి జయభాస్కర్.

పరమదివ్యాత్మ స్వరూపులకు శ్రోతలకు ప్రణామములను. లోకాలను పాలించే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ అలమేలుమంగ వెంకటేశ్వరుల దివ్య పాదారవిందములను అనన్య చింతనలేక నిరంతర శ్రీహరి భక్తిభావనతో 32,000 సంకీర్తనలను రచించి గానమునర్చి అంకితం చేసి తన జీవన సర్వస్వాన్ని అష్టవర్ష ప్రాయం నుండి 98 సంవత్సరాల దివ్య దీర్ఘ జీవితాన్ని శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మాంకితమునర్చిన ధన్యధన్యుడు కవితామూర్ధన్యుడు సజీవ భక్తిమూర్తి శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్య మహోదయులు, జానపదాలలోనే జ్ఞానపదాలను చూపించినటువంటి పుణ్యపురుషుడు, లోకానికి దీపంబలి వెలిగి ఆత్మప్రకాశంతో భక్తిని, ఆధ్యాత్మికతను, శృంగార భావనను సర్వసమర్పణ బుద్ధితో వెంకటేశ్వరుని కీర్తించిన ద్రవిడాగమ పంచమాగమ సార్వభౌముడు సంకీర్తనాచార్యుడు అన్నమయ్య. ఆయన పావన జీవన కథాసుధ మన జాతికే సర్వదా ఆరాధనీయమైనటువంటిది.

సర్వమంత్ర పరమరహస్యములు శ్రీ తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తనలు. పావనములు హరిభక్తి విభావనములు

పవనములు తాళ్ళపాక అన్నయ పదముల్. నేటి కథాగానము అన్నమయ్య జీవిత చరిత్ర. ఇది ఎక్కడి నుండి ప్రారంభము అంటే

మన కథానాయకుడు అన్నమయ్య జన్మస్థలం కడప జిల్లాలోని రాజంపేట మండలం తాళ్లపాక. పరమ పవిత్రమూర్తి అయిన చెన్నకేశవస్వామి వారి కొలువు చేసినటువంటి పుణ్యభూమి అది. నందవైదిక విప్ర వంశజులు తాళ్లపాక వారు. వారి వంశంలో 4 తరాల తర్వాత జన్మించినటువంటి నందకాంశ సంభవుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు. తండ్రిగారు నారాయణసూరి, తల్లి లక్కమాంబ. సంతానార్థమై వెంకటేశ్వరుని దివ్య పాదారవిందములు నానగా నందక ఖడ్గాన్ని స్వామివారు స్వప్నసీమలో ఆ

దంపతులకు సందర్శనమిచ్చి ప్రసాదించాడు కరుణామూర్తి అయిన వెంకటేశ్వరుడు. ఆ వెంకటేశ్వరుని దివ్య కృపానుగ్రహం చేత ఒక శుభలగ్నములో 3 గ్రహములు ఉచ్ఛదశలో ఉండగా శ్రీ సర్వధారినామ సంవత్సర నిజ వైశాఖ శుద్ధ పౌర్ణమి బుధవారము విశాఖ నక్షత్రం 9/5/1408 సంవత్సరంలో జన్మించారు. భావి భాగవత అలంకారుడగు ఆ బాలునికి అన్నమయ్య అని పేరు పట్టుకొని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేయన ఆరంభించారు అతని తల్లిదండ్రులు. భగవదంశ సంభూతుడగు అన్నమయ్య బాల్యచేష్టలు అద్భుతములు. లక్కమాంబ ఉగ్గుపాలతో రంగరించి పూసిన భక్తి అన్నమయ్య మనస్సులో వెన్నెలను చిలిగింది. శ్రీ వెంకటేశ్వర మంత్రము అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో చోటు చేసుకున్నది. చిన్నతనము నుండి హరినామ సంకీర్తనాలోలుడై అన్యమెరుంగక ఉపనయన సంస్కారము పొందిన అన్నమయ్య సర్వవేదాలను అభ్యసిస్తూ తండ్రిగారి పుణ్య సంస్కారం, తల్లిగారి యొక్క అనన్య సామాన్యమైన భక్తి నెలకొనగా శ్రీ వెంకటేశ్వరుని సందర్శించాలనే కోరికతో తల్లిదండ్రులకు సహాయం చేయాలని పొలంలోనికి చేరాడు అన్నమయ్య. అడవిలో గరిక పచ్చగా పాపంలా తీగలు సాగింది. శ్రీపతి నామమనే కొడవలితో గడ్డిని కోస్తున్నాడు అన్నమయ్య. అలవాటు లేని పనిగదా, కొడవలి చిటికన విరెలను కోసింది. రక్తం బుటబుటా స్రవించింది. అన్నమయ్య బాధతో తల్లడిల్లిపోయాడు. రక్తం చూస్తూనే విరక్తి కలగసాగింది. తల్లి తండ్రి అంతా అబద్ధం. ఈ బంధాలు అశాశ్వతం. ఈ బంధుత్వాలు భగవద్భక్తికి అవరోధాలు అనుకున్నాడు అన్నమయ్య అంటూ సొమ్మసెల్లి పడిపోయాడు నిద్రలోకి. స్వప్నావస్థలో కనిపించాడు శ్రీ వెంకటేశ్వరుడు. శంఖచక్ర గదాధారి అయిన స్వామివారి దివ్య మంగళ మంజుల రూపాన్ని కన్నులారా సందర్శించాడు. కోటి సూర్య ప్రభాభాసమానమైన దేహంతో వెలుగొందుతున్న శ్రీవెంకటేశ్వరుని దివ్య వైభవాలను కన్నులారా దర్శించాడు స్వప్నసీమలో అన్నమయ్య. కల నిజం కావాలనుకున్నాడు, మేలుకొన్నాడు. కంటి అఖిలాండ

పరమయోగుల పాలిట పరమ నిధానమైన పరంధాముని ఆ స్వప్నంలో దర్శించాడు. కల నిజం కావాలనుకున్నాడు అన్నమయ్య. కలకలలాడుతున్న వెంకటేశ్వర సందర్శన భాగ్యానికి తాను నోచుకోవాలని గోవిందనామస్మరణంతో వెళుతున్న తిరుమల యాత్రిక బృందం వెంట తిన్నగా అనేక శ్రమల కోర్చి స్వామివారి ఏడుకొండల సమీపానికి చేరుకున్నాడు. సర్వాంతర్యామి నెలకొన్న ఆ వేయి గుండెల రేడైన ఏడుకొండలవాణి సప్తగిరులను కన్నులారా సందర్శించాడు.

భవ్య దివ్య రూప సందర్శనం చేయాలని అన్నమయ్య ఏడు కొండలనెక్కాలని వెళ్ళిపోతున్నాడు. యాత్రిక బృందమంతా ముందుకు సాగిపోతున్నారు. కానీ పాదరక్షలు ధరించిన అన్నమయ్య మాత్రం అడుగు ముందుకు పడడం లేదు. బడలికతో ఆకలి దప్పులతో ఆ అడుగు సాగక మోకాళ్ల ముడుపు పర్వతం వద్ద సొమ్మసిల్లి పడిపోయాడు అన్నమయ్య. కరుణాతరంగిణి కరుణారస వరుణాలయ అయిన అలమేలు మంగమ్మ స్వామివారిని సేవించి సకల దేవీగణ మధ్యస్థురాలై కదలి వస్తున్నది సప్తగిరులను దాటి అన్నమయ్య దీనావస్థ చూసి ఆ జగన్మాత కన్నులలో కనిపించింది. అన్నమయ్య శిరస్సును ఒడిలో నిడుకున్నది. ఆకలి దప్పులతో అలమటించిపోతున్న బిడ్డను వరదాభయ హస్తముతో శరీరమంతా నిమిరినది. జగజ్జననీ కరస్పర్శతో జాగరితుడైనాడు అన్నమయ్య. దివ్యమంగళ స్వరూపిణి అయిన ఆ జగన్మాతను కన్నులారా సందర్శించాడు. అప్పుడు అలమేలు మంగమ్మ అన్నమయ్యతో ఈ విధంగా చెప్పింది. సకల సాలగ్రామమయమైన ఈ తిరుమల కొండలను పాదరక్షలతో ఎక్కరాదు. కనుక పాదరక్షలు విడిచి ఎక్కితే అలసట లేకుండా నీ మనోభీష్టం ఈడేరి స్వామి దర్శనమవుతుందని చెప్పి స్వామి తను ఆరగించిన ప్రసాదములను అతనికి పెట్టి సేద తీర్చి దేవి అంతర్ధానమైంది. పరమ భక్తి చింతనతో అన్నమయ్య ఆ తల్లి అలమేలు మంగమ్మ అని గుర్తించి ఆ తల్లికి కృతజ్ఞతగా 108 పద్యశతకముతో ఆ తల్లి పాదారవిందాములకు అంకితం కావించాడు వెంకటేశ్వర ముద్రతో. అలమేలు మంగమ్మ అనుగ్రహం వల్ల అన్నమయ్య తిరుమల శిఖరాలు చేరుకున్నాడు. వెంకటాచలం పాపాలను దహించే కొండ, శేషాచలం ఆదిశేషుని సాక్షాత్కార వైభవం, తిరుమల పరమ పావనమై శ్రీదేవికి పీఠస్థానమైనది. వెంకటపతి కలియుగ ప్రత్యక్ష దైవం, దేవతలు ఈ తిరుమూర్తికి ఆకాశము నుండి అనుదినం పూలవాన కురిపించి అభిషేకం చేసేవారట. అందుకే దీనికి పుష్పమండపం అని పేరు. అన్నమయ్య స్వామి పద్మపుష్కరిణి చెంతకు వాయువేగ మనోవేగాలతో చేరుకున్నాడు. కోనేటిలో స్నానం చేశాడు. ఉభయ నాంచారులతో ఆ పుష్కరిణి జనాలతో తెప్పల తేలే స్వామి వైభవాన్ని అనేక విధాలుగా కీర్తించాడు.

అనే కీర్తన ద్వారా తలుచుకున్నాడు. వరాహస్వామి దర్శనం తర్వాతనే తన దర్శనమని శ్రీనివాసుని కట్టడి కనుక వరాహస్వామిని దర్శించి మొరొక్కి చింతచెట్టు, పెద్ద గోపురం, గరుడ స్తంభాలకు వందనమిడి చెంపక ప్రదక్షిణం చేసి విమాన వెంకటేశ్వరుని దర్శించాడు. తదుపరి రామానుజుల వారికి, యోగ నరసింహస్వామి వారికి, జనార్దనునకు, అలమేలు మంగమ్మకు నమస్కరించాడు. కళ్యాణ మండపం, యాగశాల, వకుళమాత వంటశాల, అశ్వాన్ని, గరత్మంతుణ్ణి, ఆదిశేషుణ్ణి, పంచవన్నల రామజులుకను చూసి భండాగారాన్ని దర్శించాడు. విశ్వక్సేన, గరుడ, హనుమంత స్వామివార్లను దర్శించి కీర్తించాడు అనేక విధాలుగా అన్నమయ్య. ఆపై స్వామివారి సన్నిధిలో బంగారి వాకిలి వద్ద నిలిచి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని అన్నమయ్య చూసి దర్శించిన వెంటనే కీర్తనాధార వెలువడింది అన్నమయ్య గళంలో. పొడగంటిమయ్య.

అని ఎన్నో సుమధుర కీర్తనలను రచించి పాడి స్వామిని మెప్పించి సాక్షాత్కారం పొందాడు అన్నమయ్య. పరమ పవిత్రమైన బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. మంగళవాద్య మనోహర ధ్యానం, ద్రవిడ వేద పఠన నినాదం, వివిధ వాహన భేరీల కోలాహలం, యాత్రిక బృంద సంకీర్తనారావం, వేత్రధరుల హెచ్చరికలు, వాహకుల సంరంభం, ఛత్రజామర చారణములతో స్వామివారి ఊరేగింపు ఉత్సవాలు ప్రారంభమైనాయి. తిరు

అనేక కీర్తనలను రచించారు స్వామివారిపై. తిరుమల క్షేత్రవాసి, హరిధ్యానలోలుడు, వైష్ణవ శాస్త్ర మర్మజ్ఞుడు, వైష్ణవ మత వ్యాప్తిశీలి అయిన ఘన విష్ణు యతీంద్రుల వారికి స్వామివారు స్వప్నంలో ప్రత్యక్షమయ్యి, ఘన విష్ణుయతి అన్నమయ్యానే నా భక్తుడు ఇచ్చటనే ఉన్నాడు, వానికి నీవే ముద్రాధారణ చేయి అంటూ శంఖుచక్రాలను ఇచ్చి అదృశ్యమయ్యారు స్వామివారు. ఆ మరునాడు ఘన విష్ణువు వెంకటేశ్వరుని ఆజ్ఞానుసారముగా అన్నమయ్యను ఆహ్వానించి పంచవైష్ణవాన్ని ఇచ్చి పంచ సంస్కారములను గావించి అన్నమయ్యను శ్రీవెంకటేశ్వరునిగా గావించాడు. శ్రీవైష్ణవునిగా గావించాడు.

అడు అన్నమయ్యను. పంచ సంస్కారాలను నిర్వహింపజేశారు. పంచ సంస్కారములనగా తాపము, పుండ్రము, నామము, మంత్రము, వైష్ణవేష్టి అనేవి పంచ సంస్కారములు. అప్పటి నుండి అన్నమయ్య అన్నమాచార్యులుగా, అన్నమయ్యంగారుగా, అన్నయాచార్యగా, అన్నయ్య గురువుగా, అన్నయ్యంగారుగా అనే పేర్లతో వ్యవహరింపబడ్డారు అన్నమయ్య. నాటి నుండి నిత్యము శ్రీ స్వామివారిని సేవిస్తూ సుప్రభాతం మొదలు పవలింపు సేవ వరకు స్వామివారిని కీర్తిస్తూ మధుర గానాలాపన చేస్తూ అచ్చడి జనులను అలరిస్తూ తిరుమల నివాసి ప్రతినిత్యం ఒక సంకీర్తన కుసుమాన్ని స్వామివారికి సమర్పిస్తూ తిరుమల నివాసి అయ్యాడు ఆ యొక్క అన్నమయ్య. వినరో భాగ్యము విష్ణుకథ భావములోన భాగ్యమునందున అనేటటువంటి యొక్క గొప్పనైనటువంటి యొక్క సంకీర్తనను రచించింది అన్నమయ్య. తల్లిదండ్రులు అన్నమయ్యను అన్వేషిస్తూ సప్తగిరులపైకి చేరుకున్నారు. కన్నులారా కుమారుని యొక్క ఆధ్యాత్మిక చింతనను, పరమ పవిత్రమైన పద కవితా రచనలను వీణుల విందుగా విన్నారు. కుమారునికి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తూ అనేక విధాలుగా చెబుతూ ఉన్నారు. అన్నమయ్య వద్దకు తన తల్లిదండ్రులు లక్కమాంబ నారాయణ సూరి వెళ్ళి తాళ్లపాకకు రమ్మనమని ఎంత నచ్చజెప్పినా అన్నమయ్య మాత్రం పెరమాండ్లను వదిలి నేనెలా రాగలను అని అంటున్నాడు. తల్లి పట్టిన పట్టు వదలలేదు. అన్నమయ్య వెంకటేశ్వరుని సన్నిధి వీడలేదు. ఇదిలా ఉండగా ఆ రాత్రి అన్నమయ్యకు స్వామివారు స్వప్న ప్రబోధం చేశారు. అన్నమయ్య, తల్లి మనసు కష్టపెట్టకు, నన్ను మరవకు. అన్నమాచార్య, నీవు భార్యాబిడ్డలతో కూడి సంసారిగా సుఖిస్తుంటే ఆ సంతోషాన్ని చూడాలని నీ తల్లిదండ్రులకు ఆశ. ఆ ఆశను నిరాశను చేయబోకు అని స్వామివారు స్వప్న ప్రబోధం చేశారు. తల్లి దీవెన, స్వామి ఆన, విష్ణుముని ప్రబోధం అన్నమయ్య హృదయాంతరంగాన చెలరేగి ముద్ర వేసుకున్నాయి. మారు మాట్లాడక అన్నమయ్య తల్లిదండ్రులతో గృహోన్ముఖుడైనాడు. తాళ్లపాక చేరుకున్నాడు. పెద్దలందరూ పరమానందంతో అన్నమయ్యకు సత్సాంప్రదాయంలో జన్మించిన తిరుమలమ్మ, అక్కలమ్మ అనే పేరు కలిగిన కన్యాద్వయాన్ని ఇచ్చి వివాహం కావించారు. గృహస్థుడుగా వారి జీవితానికి ఎటువంటి ఆటంకం రాకుండా అక్కలమ్మ కవితాస్ఫూర్తి కలిగినటువంటి సుభద్రా కళ్యాణ ద్విపద కావ్య రచయిత. ఆ తిరుమలమ్మ తిమ్మక్కగా స్వామివారి యొక్క ఆ కవితా వ్యాసంగాన్ని ఎటువంటి ఆటంకం రాకుండా అన్ని విధాలుగా ఉత్తమ ఇల్లాలని అనిపించుకున్నారు. అన్నమయ్య తన సతులతో కూడుకొని గృహస్థాశ్రమ సుఖజీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. కొద్ది దినాలకు సహృదయులైనటువంటి విద్యావంతులైన కుమారులు ఇద్దరు కలిగారు. వారి సహచర్యంలో స్వామివారి యొక్క సంకీర్తనా పటిమ మరింతగా పెరిగింది. ద్విపద రామాయణాన్ని దివ్యమైన శృంగార ఆధ్యాత్మిక సంకీర్తనలతో ఆ అన్నమాచార్యుల వారి యొక్క కవిత్వం నవనవోన్మేషమైనది. వారి యొక్క గీతి దశ దిశలా వ్యాప్తి చెందింది. అటువంటి సమయంలో విజయనగర సామంతుడై పరిపాలన చేస్తున్నటువంటి టంగుటూరును పరిపాలిస్తున్న సాళ్వ నరసింగరాయ భూపతి అన్నమయ్య పాదద్వయాన్ని అంటి ఆ స్థాన విద్వాంసునిగా వారి రాజ్యానికి రావలసిందిగా ఆహ్వానించారు. పసిడి గద్దెపై ఆసీనుడై ఉన్నటువంటి ఆ మహారాజు గారు పెనుగొండను కూడా జయించాడు. సత్సాంగత్యం ఎంత ఫలప్రదాయి. ఆ పెనుగొండలో సకల సంగీత సాహిత్య విద్వాంసుల నడుమ తాను స్వయంగా రచిస్తున్నటువంటి శృంగారమంజలిలోని అద్భుతమైన కీర్తనను గానం చేశారు అన్నమయ్య. జగడపు జనముల జాజర అనేటటువంటి యొక్క గొప్పనైనటువంటి యొక్క కీర్తనను రాజు విన్నాడు. అన్నమయ్య శృంగారమంజరిని, శృంగారాధినాయకుడైన వెంకటేశ్వరునికి కైంకర్యమైన రచనలను తన వైపు మలుచుకోవాలని రాజు అన్నమయ్య పాదాలనంటి వినయాన్ని నటిస్తూనే, మహాత్మా, వెంకటేశ్వరుని పైన రచించినట్టుగానే మా పట్టమహిషి పైన, నాపైన శృంగారమంజరిని రచించి అంకితం చేయండి, ఈ పెనుగొండ క్షేత్రాన్ని మీ స్వాధీనం చేస్తాను అన్నాడు ఆ రాజు. రాజా, వెంకటేశ్వరుని దివ్య దేవాలయంలో ఆస్థాన గాయకుడనైన నేను నీ చింత చేరుటయే నీ చేసినటువంటి మొట్టమొదటి పొరపాటు. అంతేగాక నీ వంటి వారిని ఆశ్రయించినందుకు తగిన ప్రతిఫలాన్ని నేను పొందాను. వెంకటరమణుని కీర్తించిన ఈ వాయి, వెంకటరమణునిపై కీర్తనలు రచించిన ఈ చేయి అహితల్పశాయికి అంకితాలు. నారాయణుని రచించిన ఈ నోటితో నరులను ఏనాటికీ కీర్తింపనన్నాడు అన్నమయ్య.
మహారాజు ఊరుకుంటాడా?

రాజుల కొలువు గాజుగిన్నె లాంటిది. ఆగ్రహోదగ్ధుడైన రాజు అన్నమాచార్యుల వారిని చెరసాలలో వేయించాడు. ఆకటి వేళలో అలపైన వేళల వెంకటరమణుడొక్కడే రక్షించగలడని విశ్వసించాడు. సంఖ్యల పెట్టిన వేళ, చెంప విలిచిన వేళ, అంకిలగా అప్పులవా రాగిన వేళ శ్రీనివాసుని దివ్య పాదాశ్రయమే రక్షించగలదని పరిపూర్ణంగా విశ్వసించాడు. స్వామివారిని ప్రార్థించాడు. సకల భక్తజనులను రక్షించే ఆర్త్రత్రాణ పరాయణుడు, ఆపన్న శరణ్యుడు, ఆపద ముక్కులవాడైన వెంకటేశ్వరుడే తగిన తీర్పు ఇవ్వగలడని నమ్మి నెమ్మి కొలిచాడు స్వామివారిని. శ్రీనివాసుని దివ్యానుగ్రహం లభించింది. సంఖ్యల లూడిపడ్డాయి. నరసింహుడు పశ్చాత్తాపం ఉంది. అన్నమయ్య పాదాలపై పడి సాధు మహాపచారానికి క్షమించమని ప్రార్థించాడు. శ్రీనివాసో రక్షతు అని దీవించి తాను చేరవలసినది, తన జీవితం చరితార్థం కావలసినది భక్తాభీష్ట ప్రదాయి అయిన శ్రీనివాసుడి చింత మాత్రమే అని ఎంచి సకల పుణ్యక్షేత్రములను కావిస్తూ ప్రయాణమైనారు అన్నమయ్య తన సతులతో కూడుకొని.

విమల నరసింహ. నరసింహుని దర్శించాడు అహోబిల మఠాధిపతి అయిన షటగోపమునీంద్రుని వద్ద. సకల వేదశాస్త్ర అధ్యయనాన్ని ముగించుకున్నాడు. దివ్యమైన 32 అక్షరముల దివ్య అహోబల నరసింహస్వామి వారి మంత్రోపదేశాన్ని పొంది 32 అక్షరములకు గుర్తుగా 32,000 సంకీర్తనలను రచించి శ్రీ వెంకటేశ్వర పాదాంకితమునర్చుకోవాలని స్థిర నిర్ణయం చేసుకున్నాడు అన్నమయ్య. ఆ విధంగా అన్నమయ్య తన సతులతో కూడుకొని సకల పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తూ సకల దేవతా చయాన్ని ప్రార్థిస్తూ తిన్నగా 7 కొండలపైకి చేరుకున్నారు అన్నమాచార్యుల వారు.

వెంకటేశ్వరుని దివ్యపద సాన్నిధ్యం చేరుకున్నాడు. శాశ్వత సుఖప్రదాయి ఎవరో గుర్తించాడు. తన దగ్గర ఉన్న సంపదంతా దానం చేశారు. అన్నమయ్య, సతులైన తిరుమలమ్మ, అక్కలమ్మలు పరమపద ప్రాప్తి పొందారు. ఇక అన్నమయ్య తన శేష జీవితం ఆ శేషశాయి సాన్నిధ్యంలో గడుపుతూ అన్ని జాతులు, మతాలు, కులాలు ఇవన్నీ సర్వేశ్వరార్పణమే అనేటటువంటి యొక్క నిజాన్ని గ్రహించి, సత్యాన్ని గుర్తించి 10 మందికి దాన్ని ప్రబోధం చేశాడు.

శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాలను తిలకిస్తూ అన్నమయ్య తలంబ్రాల ఘట్టాన్ని వర్ణిస్తూ పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు అనేటటువంటి యొక్క కీర్తన రచించారు. అనేక విధాలైనటువంటి యొక్క కళ్యాణోత్సవ సంకీర్తనలను స్వామివారు రచించారు.

ఇప్పటికీ తిరుమలలో స్వామివారి యొక్క కళ్యాణాన్ని ప్రారంభించినటువంటి అన్నమయ్య వంశీకుల చేతనే ఈ యొక్క కార్యక్రమం కూడా నిర్వహింపబడడం గమనీయం. అదేవిధంగా అనేక విధాలైనటువంటి యొక్క కళ్యాణోత్సవ సంకీర్తనలను రచించారు స్వామివారు. వెంకటేశ్వరుని సహస్ర దీపాలంకరణ శోభతో వెలిగిపోతున్న ఉయ్యాల సేవలో ఇరు దేవేరులతో కలిసి బంగారు తూగుటుయ్యాలలో ఊగుతున్న సర్వ దివ్యాంబర భూషితుడు శరణాగత వత్సలుడైన వెంకటేశ్వరుని పరాభావన బుద్ధితో సంకీర్తించాడు ఆ యొక్క అన్నమాచార్యుల వారు.

లోకాలను చిరుబజ్జలో ఊపేటటువంటి స్వామి అన్నమయ్య సంకీర్తన డోలికలలో ఊయలలూగాడు. శరీరమలసినది, వృద్ధాప్యం ఆవహించినది, 32,000 సంకీర్తనలను వెంకటేశ్వర పరబ్రహ్మాంకితమునర్చి దాచుకో నీ పాదాలకు తగ నే చేసిన పూజలివి చేకొనవయ్యా, ఒక్క సంకీర్తనే చాలు, ఒద్దికై మము రక్షింపగా అన్నాడు. సంకీర్తన చేసేందుకిక ఈ శరీరం సహకరించడం లేదన్నాడు. నీ దివ్యమైన హృదయంలో శాశ్వత స్థానాన్ని ఇచ్చి మోక్ష సామ్రాజ్యాన్ని ఏలే మహద్భాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థించాడు. అనేక విధాలుగా కీర్తించాడు.

అనేక విధాలైనటువంటి యొక్క కీర్తనలను రచించిన అన్నమయ్యను అడిగి మరీ పాడించుకున్నాడు ఆ యొక్క వెంకటేశ్వర స్వామివారు. ఇంకా నీకు జీవితాన్ని నేను ప్రసాదిస్తానయ్యా, ఇంకా నాపై కీర్తనలను రచించు అనగా, స్వామి అనేక విధాలుగా అలసిపోయాను,

వాగ్గేయకార భాగవత ద్వయమైన కర్ణాటక సంగీత పితామహుడు పురంధరదాసుల వారు, అన్నమాచార్యుల వారు ప్రశంసాలాపనలతో పరమానందించారు. వైరాగ్య యోగ శృంగార సంకీర్తనములను ద్విపద రామాయణము, వెంకటాచల మహత్యము, శృంగార మంజరి 12 శతకములు అనేక ప్రబంధములు రచించి సర్వం శ్రీ వెంకటేశ్వరార్పణమస్తు అన్నాడు అన్నమయ్య. గృహస్థ ధర్మాన్ని పాటించారు. శ్రీనివాసానుగ్రహం వలన తనను మించినటువంటి తనయులను మనుమలను పొందారు. జీవితాంతం శ్రీ వెంకటేశ్వరుని కీర్తించి తన కుమారులైన పెద తిరుమలాచార్యుల వారిని పిలిచి తంబుర చిరుతలను ఇచ్చి ఇక ఈ సంకీర్తనా యజ్ఞాన్ని కొనసాగించే బాధ్యత నీపై పెడుతున్నానని అప్పచెప్పి స్వామి సన్నిధానంలో అన్నమాచార్యుల వారి యొక్క దివ్య జ్యోతి శ్రీనివాసునిలో ఐక్యమైనది. దుందుభినామ సంవత్సరం ఫాల్గుణ బహుళ ద్వాదశి అనగా 1503 సంవత్సరంలో శ్రీనివాసుని దివ్యధామాన్ని అలంకరించి పరమ పద ప్రాప్తి పొందారు అన్నమాచార్యుల వారు. ఆనాటి నుండి ఈనాటి వరకు సకల భక్తజనుల హృదయాలలో శ్రీవెంకటేశ్వరుని దివ్య పాదార విందముల వద్ద నిరంతరం వెలిగేటటువంటి అఖండ జ్యోతి అన్నమాచార్య భక్తమణి. ఇప్పటికీ అనేక విధాలైనటువంటి యొక్క సంకీర్తనలు బహుళ ప్రాచుర్యం పొందాయి.

0: Mayur near Chennai. Meanwhile, outgoing Chief Minister M.K. Stalin has submitted his resignation to the governor, which has been accepted. The Election Commission has categorically dismissed as baseless and false the allegations made by Trinamool Congress candidate and West Bengal Chief Minister Mamata Banerjee regarding the vote counting in Bhabanipur Assembly constituency. In a statement issued by the District Election Officer of South Kolkata, it was clarified that the entire counting process was conducted strictly in line with the Commission's rules and regulations. Prime Minister Narendra Modi has strongly condemned the attacks on UAE's Fujairah that resulted in injuries to three Indian nationals. In a social media post, Mr. Modi stated that targeting civilians and infrastructure is unacceptable. He asserted that India stands in firm solidarity with the UAE and reiterates its support for peaceful resolution of all issues through dialogue and diplomacy. External Affairs Minister Dr. S. Jaishankar today said that development cooperation remains a key pillar of the partnership between India and Jamaica. Addressing the media after his meeting with his Jamaican Foreign Minister Carmina Johnson-Smith and other cabinet members. India has retained its position at the top of the ICC Men's T20 ranking, showcasing their dominance in the cricket world. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11:10. ఇప్పుడు రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. 6:10 భావన. ఈ కార్యక్రమంలో మనోధైర్యం ఈ అంశం గురించి ఎం శ్రీనివాసరావు గారి లఘు ప్రసంగం. 6:15 భక్తి రంజని. ఈ కార్యక్రమంలో శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం. 6:35 పొలం పనులు, వ్యవసాయదారులకు సూచనలు. ఈ కార్యక్రమంలో వేసవిలో అపరాల సాగు. 7:00 సంగారెడ్డి జిల్లా సమాచార లేఖ అందిస్తారు సిహెచ్ నరహరి. 7:15 ఉదయ తరంగిణి. ఈ కార్యక్రమంలో కవిత్వం కల కాదు మనుగడ. ఈ అంశం గురించి శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం గారి ప్రసంగం. అనంతరం ఇది మన చట్టం. ఈ కార్యక్రమంలో హెబియస్ కార్పస్ రిట్ ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది టి శశికుమార్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎంఎస్ అనంతరామన్ గారిచే వయలిన్ వాద్యం. 9:03 ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. 90 ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఓరుగల్లు వైభవం. రూపకం, రచన, నిర్వహణ శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. 11:30 భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీమతి శిరీష గారిచే భక్తి గీతాలు. వయలిన్ సహకారం టి శ్రీవాత్స, మృదంగ సహకారం పి రామచంద్ర శర్మ. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ భజన సోపూరి గారిచే సంతూర్ వాద్యం. 12:10 యువవాణి తెలుగులో. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం. 1:20 చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాజెక్ట్ కార్యక్రమం. 2:30 నిషిగన్ మరాఠీ కార్యక్రమం. సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో ఒగ్గు కథ, మల్లన్న కథ నుండి బండారి గడ్డ కథ రెండవ భాగం సాయిల్ల తిరుపతి వారి బృందం వినిపిస్తారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో యాసంగి మొక్కజొన్న సాగు, పోషకాల నిర్వహణ. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో సమస్యాత్మక భూములు, వాటి నిర్వహణ ఈ అంశం గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ సాయి కుమార్ గారి ప్రసంగం. 7:45 వికసిత్ భారత్ శీర్షికన పోషణ్ అభియాన్ గురించి చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి డి సౌందర్య గారితో పరిచయం. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ. 9:15 స్పాట్ లైట్, 9:30 చర్చాక విషహే ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీ కార్యక్రమంలో డాక్టర్ గౌరీ రామ్మోహన్ గారిచే గాత్రం. వైలిన్ సహకారం హెచ్ రామ్చరణ్, మృదంగ సహకారం మావుదూరు సూర్యప్రసాద్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. ఇవి

రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11:14. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.